0: నమసి స్వాహ
1: అస్మకృతస్యైనసో వయజ నమసి స్వాహ
0: నివాచన సందేనస్త క్రమతస్య వయజ నమసి స్వాహ
1: స్వపంతశ్చ

0: శుద్ధ్యంతా జ్యోతిరహం విరజామి పాపా భూయా తగ్గస్వాహ
1: అవ్యక్త భావైరహం కారైర్ జ్యోతిరహం విరజామి పాపా భూయా తగ్గస్వాహ
0: ఆత్మా మే శుద్ధ్యంతా.

0: గణపతిభ్యస్వాహ
1: సర్వభూతేభ్యస్వాహ
0: స్వాహ
1: అంతరిక్షాయ స్వాహ
0: తేజతి జగతి యత్ తతేష్ట

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagawan Sri Satya Sai Baba.
1: Dear listener, Sai Ram from Prashanti Nilay. You will now listen to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba for the students of the Sri Satya Sai Institute of Higher Learning, Anantapur Campus, on September 24th, 1995 at the Purnachandra Auditorium here at Prashanti Nilay.
2: పల్లెల్లో వెళ్ళినా పట్టణములకు వెళ్ళినా బజార్లు ఎక్కడ చూసినప్పటికీ విద్యార్థి విద్యార్థినీయులు పుస్తకములు చేపట్టి బస్సుల కోసమని కాచుకుంటూ రిక్షాల్లో ప్రయాణమైపోతూ సైకిల్ పైన పోతూ మరికొంతమంది నడుచుకుంటూ ఈ విధంగా నూర్లు వేల మంది విద్యార్థి విద్యార్థినీయులు విద్యా సంస్థలకు పోతుంటారు.
3: మెనీ మెనీ స్టూడెంట్స్ థౌజండ్స్ ఆఫ్ దెమ్ ఐదర్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఆర్ ఆన్ ద సైకిల్ ఆర్ ఆన్ ద రిక్షా ఆర్ వాకింగ్ అలాంగ్ ద రోడ్ విత్ బుక్స్ ఇన్ దర్ హ్యాండ్స్ గో టు పర్స్యూ దేర్ స్టడీస్ టు ద యూనివర్సిటీస్.
2: వీరందరినీ చూస్తుంటే ఏదో ఒక విధమైనటువంటి ఒక విచారము లేక ఆశ్చర్యము కొన్ని విధమైనటువంటి సందేహములు కలుగుతూ ఉంటాయి.
3: సర్టన్ డౌట్స్ విల్ అరైజ్ ఆర్ సర్టన్ ఎంగ్జైటీస్ వెన్ వి లుక్ అట్ యు.
2: వీరు ఇన్ని చదువులు చదివి ఇన్ని విద్యలు నేర్చి వారి నిత్య జీవితంలో సాధించేటువంటి ఆనందం ఏమిటి, సుఖం ఏమిటి, ఈ విద్యల యొక్క లక్ష్యం ఏమిటి అని నాలో నాకే చాలా సందేహం కలుగుతూ ఉంటుంది.
3: I myself doubt many a time after pursuing these studies, what is the happiness or what is the bliss or what is the aim of this education.
2: నిజముగా వీరు చదివే చదువుల వల్ల నిత్య జీవితంలో మనం జీవించే సమాజానికి ఏమైనా ఒక విధమైన ఉపకారం ఉన్నదా?
3: Are we capable of doing any good to the society after pursuing such studies?
2: కేవలం అంతో ఇంతో చదువుకునేటువంటి వ్యక్తులకు వారికి వారికి మాత్రమే కొంత సుఖము లేక అనుకూలము సదుపాయము కలిగించవచ్చు.
3: ఆఫ్టర్ పర్స్యూయింగ్ దీస్ స్టడీస్ ఇట్ కుడ్ బెనిఫిట్ వన్ ఇండివిజువల్లీ.
2: ఏదో కొన్ని ఉద్యోగాలు చేసి వారి కుటుంబాన్ని పోషించుకోవటం ఇత్యాది కొన్ని సహాయ కార్యములు మాత్రమే ఈ విద్య వల్ల లభ్యమవుతూ ఉన్నాయి.
3: Due to education, one can perhaps earn a good livelihood for their own family.
2: కాని వ్యక్తిగతంగా చూసినప్పుడు ఇది కొంతవరకు మాత్రమే మనకు కొంత సహాయకారిగా ఉంటుంది.
3: But viewing this from the individual point of view, it is only good for only a few.
2: Fundamental దృష్టిలో మనం చూసినప్పుడు, సామాజిక దృష్టిలో చూసినప్పుడు దీనివల్ల సమాజం మనకు ఏమాత్రం కూడాను కొంతైనా కూడాను ఉపకారం కానీ లేక అనుకూలం కానీ లేక సహాయం కానీ ఇంకే విధమైన సంక్షేమం కానీ జరగటం లేదు.
3: Either to the society or to the people at large or to you yourself, to individuals, have they benefited anything at all from these studies?
2: కొంతమంది విద్యార్థినీలు విద్యను పూర్తి చేసుకున్న తర్వాత తమ తమ తల్లిదండ్రులు వారికి ఏదో వివాహం గావించి వారిని ఒక గృహస్థురాలుగా చేయాలని సంకల్పించుకుంటుంటారు.
3: Some parents, after having given the opportunity to their children to study, they get them married and they feel it will do them good in future life.
2: ఇది తప్పనిది కాదు.
3: This is something inevitable.
2: తల్లిదండ్రుల యొక్క బాధ్యత.
3: This is the responsibility of
2: వారి వారి బాధ్యతను వారు తీర్చుకోవడానికి తగిన కృషి చేస్తుంటారు. అది వారి యొక్క ధర్మము.
3: They are making efforts to fulfill their responsibility.
2: కానీ వారు చదువుకున్నటువంటి విద్యార్థినీలు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ చదువు యొక్క ఉపయోగం ఏమిటి అనేటువంటి విషయాన్ని యోచించేస్తే ఏదో ఎవరో కొంతమంది టీచర్స్ గా ఉండొచ్చు, లేక కొంతమంది ఉద్యోగం వేరే చేయొచ్చు, ఇంకే విధమైన ఫ్యాక్టరీస్ లో పనిచేయచ్చు, ఇంకే విధమైనటువంటి ఒక ఇండస్ట్రీస్ లో పోయి వారు వారి ఉద్యోగం వారు చేసుకోవచ్చు.
3: ఆఫ్టర్ పర్స్యూయింగ్ వన్ స్టడీ వన్ గెట్స్ మ్యారీ, మేబీ జస్ట్ అ ఫ్యూ ఆఫ్ దెమ్ బికమ్ టీచర్స్, సమ్ మే గో టు వర్క్ ఇన్ ఫ్యాక్టరీస్.
2: చదువులకు చేసే పనులకు ఎట్టి సంబంధం కూడా కలగటం లేదు.
3: దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో రిలేషన్షిప్ బిట్వీన్ వాట్ యు స్టడీ అండ్ వాట్ యు వర్క్.
2: మనం చదివిన చదువును సమాజంలో ఏ విధమైనటువంటి ఉపకారగాను ఒక ఉపయోగించుకోవడానికి అవకాశం లేకుండా ఉంది.
3: దేర్ ఇస్ నో ఆపర్చునిటీ ఆఫ్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్ అవర్ స్టడీస్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్.
2: కనుక ఈ చదువుల లోపల నిత్య జీవితానికి అనుగుణమైన, నిత్య జీవితానికి అనుకూలమైనటువంటి కొన్ని ప్రాక్టికల్ విద్యలు కూడా కొన్ని మనం నేర్చుకోవాలి.
3: We have got to learn some practical knowledge which is good for us in our daily life.
2: ఇప్పుడు పెళ్లి అయింది.
3: Now one is married.
2: మీరు ఒక గృహస్థురాలుగా తయారయ్యారు.
3: You have become a housewife.
2: కానీ మీకు ఒక బిడ్డ పుట్టింది.
3: You have got a child.
2: కానీ ఆ బిడ్డకి ఏదో అంతో ఇంతో దగ్గు పరిచయం వచ్చిందంటే తాను కంగారు పడిపోతుంది, భర్తను కూడా కంగారు పెడుతుంది, ఆ పిల్లను కూడా కంగారు చేస్తుంది.
3: If the child gets a small cold, you get very anxious. And your husband gets very anxious and everybody gets anxious about it.
2: Intato poka aa biddanu iskunu doctor daggariki vellipotharu.
3: Not only this, you take the child to the doctor.
2: Modati bidda kavatam cheta talli tandrulaku ento vari paina attachment untuntadi aniga aapyayata prema vari paina aa vidhamaina sambandham untuntadi.
3: Because it is the first child, the parents have that inordinate love and attachment to that child.
2: కానీ ఈనాటి ఆధునిక యుగములో డాక్టర్స్ కూడాను వారు కూడాను విద్యావంతులే.
3: టుడే ఈవెన్ డాక్టర్స్ హావ్ స్టడీడ్ హావ్ నాలెడ్జ్.
2: వీరి ఆతురతను చక్కగా గుర్తించి వీరిని మరింత కంగారు పెట్టేటువంటి మార్గంలో ప్రవేశపెట్టారు డాక్టర్స్.
3: దీస్ డాక్టర్స్ రియలైజింగ్ ది యాంగ్జైటీ ఆఫ్ దీస్ పీపుల్ మేక్ దెమ్ ఈవెన్ మోర్ యాంగ్షియస్.
2: స్టెతోస్కోప్ పెడతారు, ఇక్కడ పెడతారు, అక్కడ పెడతారు, ఎన్ని రకాలుగా చూస్తారు, చేసి కట్టకడపటికి అద్దాలు తీసి బయట పారేస్తాడు, ఏదో పెద్ద యోచన చేసినట్టుగా నటన చేస్తాడు, ఇది చాలా సీరియస్ కేసుగా మారుతుంది అనే రీతిగా ఆ తల్లిదండ్రులకు ఊహను పుట్టించేట్టుగా చేస్తాడు.
3: He keeps a stethoscope on the child for some time and then removes his spectacles, thinks for some time and then tells in a very serious way to the parents.
2: కనుక ఇది కేవలము సామాన్యమైనటువంటి దగ్గు కాదు, ఇది కేవలము ఒక మలేరియాను లేక ఇస్నోఫీరియాగాను ఏదో ఒకటిగా తయారవుతుంది అని రెండు దినాలు హాస్పిటల్ లో పెట్టాలంటాడు.
3: And then he says it is some serious disease like malaria, isnophilia, so we got to admit the child for 2 days in the hospital.
2: ఈ చిన్న జబ్బుకు
3: for the small ailment
2: ఇన్ని రకమైనటువంటి ఆర్భాటాలంతా జరిగి
3: why all this fuss?
2: కట్టకడపటికి భర్తకు వచ్చేటువంటి ఒక జీతం లోపల ఈ రోగాలకి సరిపోతుంది ఖర్చు.
3: And ultimately most of the emoluments of the husband is spent on the disease of the child.
2: క్రమక్రమేణా ఈ విధంగా జరుగుతూ జరుగుతూ జరుగుతూ జరుగుతూ ఒక తూలి రెండు తూలి మూడు తూలి డాక్టర్ దగ్గర తీసుకుపోతారు, అతనికి బిల్లు కట్టేసేస్తారు.
3: Once, twice, thrice it happens, they pay the bill to the doctor.
2: క్రమక్రమేణా ఈ జబ్బులు పెరిగిపోయేకొలది తల్లిదండ్రులకు ఆ బిడ్డపైన ప్రేమ కూడా తగ్గిపోతుంది.
3: When this disease goes on continuing, the parents even lose the love for the child.
2: ఏమిటి ఈ బిడ్డ పుట్టినప్పటి నుంచి మాకు అన్ని ఖర్చులు ఎదుర్కొంటుంది, తిరుపతి వెంకటరమణ స్వామి నిరుపదోపిడి చేసినట్టుగా మాకు వచ్చే జీవితం అంతా కూడా దీనికే సరిపోతుంటుంది, ఇంకేమైనా పోని, ఎంత జబ్బు రాని, డాక్టర్ దగ్గర తీసుకెళ్లకూడదు అని ఒక నిర్ణయానికి వస్తారు.
3: Out of disgust they come to a decision that this child has been responsible for draining out all their financial resources and then they give up everything for the child.
2: ఇంత ఎంఏలు ఎంఎస్సీలు ఎంకాములు పిహెచ్డీలు అన్ని చేసినప్పటికీ చిన్న బిడ్డకింత దగ్గు పరిశ్రమ వస్తే ఈ బిడ్డను కాపాడుకునేటువంటి ఒక చదువు వీళ్ళలో లేనప్పుడు వీళ్ళ చదువు ఏమి ప్రయోజనం?
3: వాట్స్ ద యూస్ ఆఫ్ స్టార్టింగ్ ఎంఏ ఎంఎస్సీ ఎంఏ వాట్ ఇస్ ఇఫ్ ఇట్ నాట్ హౌ
2: చిన్న చిన్న చిట్కాల లోపల కూడాను పూర్వీకులంతా కూడాను ఈ బిడ్డల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు.
3: ఇఫ్ యూ డోంట్ హౌ టు అడ్మినిస్టర్ టు ద చైల్డ్ ద ఏన్షియన్స్ వర్ లుకింగ్ ఆఫ్టర్ దెమ్.
2: మన పూర్వీకులు కూడాను అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ వాటికి తగినటువంటి చిట్కాలు చెప్పి తరులోపలే జబ్బు నివారణ గావించేటువంటి వారు.
3: Either the fathers-in-law or the mothers and the fathers knew the household remedies for these small ailments.
2: ఇది రెండు మూడు తౌలపాకులు తీసి దాన్ని చక్కగా ఆయిల్ కాసి దాంతో ఒక వేడి చేపించి దాని నుంచి రసాన్ని తీసి ఇంత తేనెలో కలిపి పిల్లకు నాకించేటువంటి వారు.
3: They would heat the betel leaves and then crush it, put a little ఘీ అండ్ దెన్ గివ్ ఇట్ టు ద చైల్డ్
2: దీంతో దగ్గు పరిశ్రమ జ్వరం కూడా నివారణ అయ్యేటువంటి
3: విచ్ ఇస్ ద కోల్డ్ కాఫ్ అండ్ ద ఫీవర్ వుడ్ గో
2: ఆనాటి విశ్వాసము ఆనాటి యొక్క అభ్యాసములు ఆనాటి చిట్కాలు ఈ తరలోపలి రోగాల నివారణగా ఆవిస్తూ వచ్చేటువంటి
3: దట్ ఫెయిత్ దోస్ ప్రాక్టీసెస్ అండ్ దిస్ హోమ్ రెమెడీస్ హావ్ ఆల్ గాన్ టుడే
2: బిడ్డలకు డాక్టర్స్ దగ్గర తీసుకుని పోతే దానికి ఎక్కువ విలువైనటువంటి యాంటీబయాటిక్స్ అంతా ఇస్తుంటారు
3: టుడే వెన్ అ స్మాల్ చైల్డ్ ఇస్ టేకెన్ టు అ డాక్టర్ హి గివ్స్ ఇట్ యాంటీబయాటిక్స్
2: ఈ యాంటీబయాటిక్స్ ఇవ్వటం చేత ఇంకొక జబ్బులుగా బయలుదేరిపోతుంటారు
3: బికాస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ చైల్డ్ గెట్స్ అనదర్ డిసీజ్
2: యుగం లోపల మరింత రోగమును అభివృద్ధిగా ఉంచడానికి అనేక రకమైనటువంటి మార్గాలు కూడా డాక్టర్స్ వెతుకుతూ ఉంటారు
3: ఇన్ దీస్ మోడర్న్ డేస్ డాక్టర్స్ సెర్చ్ ఫర్ ఇంక్రీజింగ్ ద ఎయిల్మెంట్స్ ఆఫ్ ద పీపుల్
2: ఇంకేదైనా సమ్మర్ టైమ్ లోపల బిడ్డకు వేడెక్కి వచ్చి సన్ స్ట్రోక్ జరుగుతూ ఉంటాయి
3: ఇన్ సమ్మర్ ద చిల్డ్రన్ గెట్ సన్ స్ట్రోక్
2: ఈ సన్ స్ట్రోక్ జరిగినప్పుడు ఎంతో కంగారు పడిపోయి ఎన్నో విధమైనటువంటి అవస్థలకు గురి అవుతుంటారు
3: దే బికమ్ వెరీ యాంగ్షియస్ అండ్ పుట్ దెంసెల్వ్స్ టు ఆల్ ట్రబుల్
2: దీనికి అంత చిన్న చిన్న చిట్కాలంతా ఉంటున్నాయి
3: దేర్ ఆర్ స్మాల్ లిటిల్ హౌస్ హోల్డ్ రెమెడీస్
2: ఉల్లిపాయను కోసి ఆ తొట్టులో పెడితే దాని యొక్క వాసన వల్ల ఈ యొక్క సన్ స్ట్రోక్ అనేటువంటిది పిల్లలకు సోకడానికి వీలుండదు
3: ఇఫ్ యు కట్ ది అనియన్ అండ్ గివ్ ఇట్ టు స్మెల్ దెన్ ఇట్ కెన్ బి ద సన్ స్ట్రోక్
2: దారంతో కట్టి మెళ్ళో కడితే ఈ సన్ స్ట్రోక్ తో ఏమాత్రం పిల్ల బాధపడదు
3: ఆర్ ఇఫ్ యు టై అనియన్ టు ద నెక్ దెన్ దేర్ విల్ నాట్ బి సన్ స్ట్రోక్
2: నయా పైసలు ఖర్చు కాకుండా మనసుకు ఆందోళన లేకుండా శరీరంకు శ్రమ లేకుండా బిడ్డను కాపాడుకుంటూ వచ్చేటువంటి వారు పూర్వకాలంలో
3: ఇన్ ది ఓల్డెన్ డేస్ దే వర్ ప్రొటెక్టింగ్ ద చిల్డ్రన్ బై దీస్ వెరీ వెరీ స్మాల్ రెమెడీస్ వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్
2: కనుక ఈనాడు విద్యలు పెరిగే కొలది కూడాను అవివేకం కూడా అధికంగా అభివృద్ధి అవుతూ వస్తుండాలి
3: టుడే విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ స్టడీస్ అండ్ ఎడ్యుకేషన్
2: జ్ఞానం ఎంత పెరుగుతూ ఉంటుండదో దాని ప్రక్కన షాడో వలె అజ్ఞానం కూడా పెరుగుతూ వస్తుంది
3: జస్ట్ అస్ నాలెడ్జ్ ఇస్ ఇంక్రీజింగ్ ఇగ్నరెన్స్ ఇస్ ఆల్సో లైక్ అ షాడో ఇంక్రీజ్
2: ధనాన్ని మనం ఎంత ఆశిస్తున్నామో దానికి ఎక్స్పెన్సెస్ కూడా అంతవరకు జరిగిపోతూ
3: జస్ట్ అస్ మచ్ అస్ వీఆర్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ వెల్త్ వి ఆల్సో హ్యావ్ ఎక్స్పెన్సెస్
2: ఈనాడు ఆధునిక యుగం అనేటువంటిది కేవలము అనంతమైన వ్యయంతో కూడినటువంటిది
3: So the modern days are full of lot of anxieties.
2: ఈ మనీ వేస్ట్ మాత్రమే కాకుండా మెంటల్ వరీని కూడా అభివృద్ధి పరుస్తుండాలి.
3: Not only money waste but lot of mental worry also is
2: కారణం ఏమనగా వేదాంత తత్వం వీళ్ళకి అర్థం లేకపోవటమే దీని కారణం.
3: The reason being
2: చదువుకోలేకపోవటం.
3: The reason being they do not know the meaning of Vedanta.
2: దీనికి మానవునకు
3: For men
2: మూడు విధములైనటువంటి దోషములు ఉంటున్నాయి.
3: There are three defects.
2: ఒకటి ఏమిటంటే తాను కానటువంటి ఒక దేహాన్ని తనదిగా భావించుకుంటాడు
3: వన్ ఫాల్ట్ ఇస్ హీ కన్సిడర్స్ ద బాడీ విచ్ ఇస్ నాట్ హిస్ ఓన్ యాజ్ హిస్
2: ఇది రూపదోషము అని
3: దిస్ ఇస్ ద ఫాల్ట్ ఆఫ్ ద ఫామ్
2: తనకు రూపం లేదు నామం లేదు అలాంటి వానికి ఈ దేహానికి నేనే ఈ దేహము అని దీనికి ఒక పేరు పెట్టుకుంటుంటాడు
3: హీ డజంట్ హ్యావ్ అ బాడీ బట్ హీ గివ్స్ ఇట్ అ నేమ్ అండ్ హీ సఫర్స్ అండర్ దిస్ డిల్యూషన్
2: దీనికి నామదోషము అంటారు
3: దిస్ ఇస్ ద ఫాల్ట్ ఆఫ్ ద నేమ్
2: రూపనామములే లేనటువంటి వాడికి
3: The one who doesn't have form or name.
2: ఏ విధమైన దుఃఖములు సుఖములు అనేటువంటివి ఉండదు.
3: Then there will not be any sorrow or pleasure for him.
2: రూపనామముతో కూడిన వానికి సుఖ దుఃఖములు.
3: It's only the person who has the form and the name.
2: ఈ రెండు లేనటువంటి వానికి సుఖము లేదు దుఃఖము లేదు.
3: So one who doesn't have both these things have neither pleasure
2: nor pain. అలాంటి సమయం లోపల నాకు సుఖం కావాలి దుఃఖం వద్దు అని ఈ రకమైన కోరిక కోరుతుంటాడు.
3: But he desires that he doesn't want pain but he wants pleasure.
2: దీనివల్ల ఇది విషయ దోషము.
3: This is the fault of
2: నామ దోషము. రూపదోషం విషయ దోషం
3: ఫాతర్
2: ఈ మూడు దోషములు పట్టి మానవుని పీడిస్తూ ఉంటుండాలి
3: ఆల్ దీస్ త్రీ డిఫెక్ట్స్ ఆర్ వరింగ్ మ్యాన్ టార్చరింగ్ హిమ్
2: ఇది నేను పెట్టుకున్న పేరే కానీ ఇది పుట్టిన పేరు కాదు అనే సత్యాన్ని గుర్తించాలి
3: యూ హ్యావ్ టు నో ద ట్రూత్ దట్ దిస్ నేమ్ హస్ బీన్ గివెన్ టు యూ ఇట్ ఇస్ నాట్ యువర్ ఓన్
2: తర్వాత మీ తల్లిదండ్రులు దీనికి పేరు పెడుతున్నారు
3: యువర్ నేమ్ హస్ బీన్ గివెన్ ఆఫ్టర్ యువర్ బోర్న్ బై యువర్ పేరెంట్స్
2: నీవు పుట్టిన తర్వాతనే దీనికి ఒక రూపం కూడా ఏర్పడుతుంది
3: ఆఫ్టర్ యువర్ బోర్న్ యు హావ్ గాట్ ద ఫామ్
2: ఇంతకు పూర్వం నీకు రూపం లేదు
3: బిఫోర్ దిస్ యు హావ్ నో ఫామ్
2: నామం లేదు
3: యు హావ్ నో నేమ్
2: రెండు లేనప్పుడు విషయం లేదు
3: When you do not have both these things, you don't have any concept or idea.
2: ఈ సత్యాన్ని గురించి కొంతవరకు యోచించాలి.
3: So you've got to think over this truth.
2: దేహాన్ని ధరించడం.
3: You've got the form.
2: దేహం మనకు పనిముట్టు.
3: The body is an instrument.
2: ఈ పనిముట్టుకు ఒక పేరు పెట్టాము.
3: So we've given a name to this instrument.
2: త్రవ్యదానికి దీనికి గడ్డపార అని పేరు పెట్టాము.
3: So a crowbar, when you dig, it's called a crowbar.
2: దీనికి మట్టి తీసేదానికి ఒక పార అని పేరు పెట్టాము.
3: An instrument for which the mud is called.
2: దీనికి రూపానికి అనుకూలాన్ని బట్టి దీనికి పేర్లు మనం పెట్టుకుంటున్నామే కానీ లేకపోతే ఇనుముకి ఏ రూపము లేదు ఏ యొక్క పేరు లేదు
3: ఇట్స్ ఫర్ ఆర్ కన్వీనియన్స్ వి గివ్ ఇట్ అ ఫామ్ అండ్ ఎ నేమ్
2: అదర్ ఇస్ ఐరన్
3: నౌ దేర్ ఇస్ గోల్డ్
2: ఈ బంగారుకు మనం ఎక్కడెక్కడ ఏ ఏ నగలు పెట్టుకుంటామో దానికైన రూపము నామము మనమే
3: నిర్ణయించుకుంటాం.
2: గాజులు అనుకుంటున్నాం,
3: పెట్టుకుంటే
2: కమ్మలు
3: అనుకుంటున్నాం,
2: ఒకే బంగారు యొక్క
3: స్వరూపం.
2: నగలకు రూపనామములు ఉంది కానీ బంగారుకు రూపనామం లేదు.
3: జ్యూవెల్స్ ఆర్ ఫార్మ్ నేమ్ బట్ నాట్ ద గోల్డ్.
2: అదే విధంగానే మనము మన జీవతత్వానికి రూపము లేదు, నామం లేదు.
3: So for the principle of our lives, there is no form, there is no name.
2: దీనిని ప్రవేశింపజేసినటువంటి ఒక దేహమునకు ఒక రూపము.
3: But we have entered the body
2: as a form. Instrument.
3: The body is an instrument.
2: కనుక దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ కూడాను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ గా చూసుకున్నప్పుడు మనకి ఈ బాధలే ఉండవు.
3: So the body, the mind, the intellect, the antakarana, all these are merely instruments. If you consider them that way, you have no worry whatsoever.
2: కనుక మనము మొట్టమొదటి కొంచెం వేదాంత విషయాన్ని లేక ఆధ్యాత్మిక తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
3: సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ మస్ట్ ట్రై టు నో ద మీనింగ్ ఆఫ్ వేదాంత ఆర్ ద స్పిరిచువల్ ఎవల్యూషన్.
2: సముద్రం చూడండి, చాలా విశాలమైనటువంటి సముద్రము, అగాధమైన సముద్రం.
3: ద ఓషన్ ఇస్ వెరీ వాస్ట్ అండ్ డీప్.
2: కానీ దీనికి అలలు మాత్రం పైనే ఉంటున్నాయి కానీ లోపల లేవు.
3: బట్ ద వేవ్స్ ఆర్ ఓన్లీ ఆన్ ద సర్ఫేస్ బట్ నాట్ ఇన్ సైడ్.
2: పైన ఎంత అల్జడ్ గా ఉంటుంటారో లోపల అంత ప్రశాంతంగా ఉంటుంటారు.
3: జస్ట్ అస్ మచ్ దేర్ సో మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఆన్ ద సర్ఫేస్.
2: అదే విధంగానే మన యొక్క దేహతత్వము ఎన్ని విధమైనటువంటి శ్రమలకు ఉండినప్పటికీ మనసుకు మాత్రం ఎప్పుడు కూడా నిశ్చలంగా నిర్మలంగా ఉండాలి.
3: సో వాట్ అబౌట్ ద ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్ ద బాడీ ఫేసెస్ ఇన్ సైడ్ విత్ ఇన్? యు గాట్ టు బి వెరీ పీస్ఫుల్.
2: అగాధమైన సముద్రంలో చెత్తనొచ్చి పడిపోతుంటారు గాలికి.
3: So much of things dried and garbage fall into the ocean due to the wind.
2: Inta vishalamainatundi samudramu, inta anantamainatundi samudramu, inta agadhamaina samudramlo inta chetta padithe daniki em nashtam?
3: What does it lose? What does the ocean lose? The vast deep ocean, when some kind of garbage falls into it,
2: tanchaname oka alalu pampinchi dani gattuku nettichindi.
3: But immediately the wave comes and throws it over the sand.
2: Deenlo unnatundi antaratham emti?
3: What is the inner significance of this?
2: Ee vedantam.
3: This is vedanta.
2: తనలో ఇంత పెద్ద అగాధమైన సముద్రంలో ఇంత చెత్త పడితే తనకే నష్టము లేదు.
3: ద ఓషన్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ గార్బేజ్ ఇస్ నాట్ గోయింగ్ టు లూస్ ఎనీథింగ్.
2: ఆ చిన్న చెత్తనైనా కూడా తన చేర్చుకోదు.
3: బట్ ఇట్ ఈస్ నాట్ అక్సెప్ట్ ఈవెన్ ద లిటిల్ డర్ట్.
2: ఎందువల్ల?
3: వై?
2: ఈనాడు ఇంత చెత్త, చిన్న చెత్త కదా అని తాను దానికి పర్మిషన్ ఇచ్చేసిస్తే, అనగా దానికి అవకాశం ఇస్తే, ఇంకా కావాల్సినంత చెత్తంతా పడి సముద్రం యొక్క రూపాన్ని మూసివేసేస్తుంది.
3: ఇఫ్ టుడే ఇట్ గివ్స్ రూమ్ ఫర్ ఎ లిటిల్ గార్బేజ్ దట్ టుమారో మచ్ మచ్ మోర్ కెన్ కమ్ అండ్ ద హోల్ ఆఫ్ ద కల్చర్ కెన్ బికమ్ డర్టీ.
2: చిన్న చెత్తను కూడాను మనం చేర్చకూడదు అనేటువంటి పాఠాన్ని జగత్తుకు నేర్పిస్తుంది ఈ సముద్రం.
3: సో ద ఓషన్ ఇస్ టీచింగ్ ద హోల్ వరల్డ్ దట్ ఈవెన్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ డర్ట్ షుడ్ నాట్ బి అక్సెప్టెడ్.
2: మాలిన్యమైనటువంటిది లేక ఒక విధమైనటువంటి తప్పు మార్గమైనటువంటిది, ధర్మంకు విరుద్ధమైనటువంటివి, అలాంటి చెత్తల మనలో పడినప్పుడు తక్షణమే దీన్ని నెట్టి వేయాలి.
3: As soon as something that is not good, that is contrary to righteousness, gets into the heart,
2: ఇలాంటి చెత్తలు అనేకంగా దీంతో చేరి మన యొక్క హృదయాన్ని మరుగుపరిచేస్తుంది.
3: If not, so many things will get into our heart and all our heart will be tarnished.
2: చక్కని గుణపాఠము.
3: This is what the ocean teaches.
2: నిప్పు ఉంటుండాలి.
3: There is fire.
2: ఆ నిప్పును మనం అలక్ష్యం చేసేటప్పటికి
3: if it disregards the fire,
2: నిప్పు నుండే నిమురు వచ్చి దాన్ని నిప్పును కప్పివేస్తుంది.
3: The ash comes and covers it.
2: కానీ ఆ నిమురు ఎక్కడి నుంచి వచ్చింది?
3: But where has the ash come?
2: నిప్పు నుంచే వచ్చింది.
3: It has come from the fire.
2: నిప్పు నుంచి వచ్చి నిప్పునే కప్పివేసింది.
3: So the ash itself has covered the fire.
2: కప్పివేసిన దాన్ని ఊపితే ఆ నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది.
3: If you blow away the ash, you can see the fire.
2: అదే విధంగానే మన హృదయం నిర్మలంగా, నిశ్చలంగా, ప్రకాశవంతంగా ఉంటుండాలి.
3: సో అవర్ హార్ట్ ఇస్ క్లీన్ అండ్
2: విషయవాసన అనేటువంటి ఒక చెత్త అందు నుంచినే ఆరంభమైపోయినాయి.
3: సో ఆల్ దీస్ బ్యాడ్ థాట్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ అండ్
2: ప్రారంభమై దానినే కప్పివేస్తున్నాయి.
3: దీస్ నెగటివ్ కరెంట్స్ ఆర్ కమ్ ఫ్రమ్ ద హార్ట్ అండ్ ఇట్ ఇస్ షాడో.
2: మనం ఇక్కడ వైరాగ్యం అనే దాన్ని నెట్టివేయడానికి తగిన కృషి చేయాలి.
3: వి హావ్ గాట్ టు ట్రై టు సెండ్ ఇట్ అవుట్ ఆఫ్ us.
2: అప్పుడే దీని యొక్క స్వస్వరూపము మనకు ప్రాప్తిస్తుంది.
3: ఇట్స్ ఓన్లీ దెన్ వి కెన్ సీ ఇట్స్ ట్రూ ఫామ్.
2: అటే విధంగానే సముద్రం యొక్క తత్వము ఇంకా అనేక రకములుగా కూడాను మనకు ప్రబోధన
3: చేస్తుంటుంటారు.
2: నిరంతరము కూడాను తాను ఒక దివ్యమైనటువంటి ఒక ఓంకార నాదంతోనే తాను జీవితం గడుపుతూ ఉంటుంది.
3: కంటిన్యూస్లీ ఇట్ గోస్ ఆన్ సేయింగ్ ది ఓంకార.
2: సముద్రం దగ్గర పోయి మీరు వినండి, ఎప్పుడు చూస్తే గానీ ఓ ఒక్కొక్క అలతో కూడా ఒక్కొక్క అక్షర స్వరూపంగా వచ్చి ఓంకారాన్ని మర్చిపోకుండా నిరూపిస్తుంటారు.
3: విత్ ఈచ్ వేవ్ దట్ రైజెస్ ఫ్రమ్ ది ఓషన్ ఇట్ గోస్ ఆన్ సింగింగ్ అలౌడ్ ఓం ఓం.
2: ఇది ఎక్కడి నుంచి వస్తుంది?
3: From where is it coming?
2: కానీ మనకు వచ్చేటువంటిది నోటి నుంచి అనుకుంటున్నాము.
3: We think it's coming from the lips.
2: కాదు, నాభి నుండి ప్రారంభమవుతుంది.
3: It's coming from the navel.
2: నాభి నుండి ప్రారంభమైపోయి నాలుకలో వచ్చి నిలిచి నాలుక నుంచి పెదవుల ద్వారా బయటపడిపోతుంది.
3: It comes from the navel, it comes to the tongue and through the lips it goes outside.
2: మీకు అందరికీ తెలుసు, కొత్త పిల్లలంతా ఉన్నారు కనుక మరొకసారి చెప్పవలసి వస్తుంది.
3: Our
2: God అంటే ఏం స్పెల్లింగ్? G-O-D, God.
3: I'm telling the new children, G-O-D, God. What is it?
2: Om kudanu oka spelling untundadi.
3: Om also has a spelling.
2: A-U-U-M.
3: Om is the spelling.
2: A-U-U-M. మూడు చేర్చి ఓం అయిపోయింది.
3: ఆ ఓం టుగెదర్ బికమ్స్ ఓం.
2: దీని యొక్క స్పెల్లింగ్ నే మనం నిరంతరం కూడా ఎంఐఎల్కే మిల్క్ ఈ విధంగా స్పెల్లింగ్ నే మనం ఉచ్చరిస్తూ ఉంటుంటే ఎప్పుడు ఇంకా మిల్క్ అనేటువంటి దాన్ని నువ్వు అనుభవించటం.
3: ఇఫ్ యూ కన్సిస్టెంట్లీ రియల్లీ స్పెల్ ఎంఐఎల్కే, హౌ విల్ యూ నో ద టేస్ట్ ఆఫ్ మిల్క్?
2: అదే విధంగానే మనం ఆ ఓ అంటుంటే అది ఓం కానే కాదు.
3: ఇఫ్ యూ జస్ట్ గో అండ్ సేయింగ్ ఆ ఓ ఇట్ ఇస్ నాట్ ఓం.
2: ఈ మూడింటి యొక్క ఏకత్వంతో మనం చేయాలి.
3: యూ హావ్ టు కంబైన్ ఆల్ ద త్రీ.
2: ఆ అనేటువంటిది నాభి నుండి ప్రారంభమవుతుంది.
3: ది ఆ షుడ్ కమ్ ఫ్రమ్ ద నేవల్.
2: ఊ అనేటువంటిది కంఠం నుంచి వచ్చేస్తుంది.
3: ఊ షుడ్ కమ్ ఫ్రమ్ ద థ్రోట్.
2: ఊ అనేటువంటిది పెదవుల నుంచి వస్తుంది.
3: ఊ షుడ్ కమ్ ఫ్రమ్ ద లిప్స్.
2: ఈ నాభి నుంచి వచ్చేటువంటిది అదే బ్రహ్మ శబ్దము.
3: వన్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద నేవల్.
2: ఈ బ్రహ్మ నుంచి వచ్చినటువంటి పుట్టినటువంటిది మనోశబ్దము.
3: ద వన్ విచ్ కమ్స్ ఫ్రమ్ బ్రహ్మ.
2: ఈ మనోశబ్దం నుంచి ఆవిర్భవించినటువంటి అహంకార తత్వము.
3: ద వన్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద మైండ్ ఇస్ ద అహంకార
2: ప్రిన్సిపల్. ఇది బ్రహ్మస్థానము.
3: So this is the place of Brahman.
2: మనసు విష్ణు స్థానము.
3: The mind is the Vishnu.
2: అహంకారము ఈశ్వర స్థానము.
3: The అహంకారా is the ఈశ్వర.
2: ఈ విధంగా మూడింటి యొక్క ఏకత్వాన్ని అనుభవిస్తుంది ఇక్కడ.
3: So here the three unity of these three.
2: కనుకని ఇది ఆ ఓం అనుకోకుండా ఆ ఈ ఆ అనేటువంటి దాని నుంచి ఆ మూడు ఏకమైపోవాలి.
3: Instead of pronouncing them separately, you draw it right from the navel to the throat.
2: ఏకత్వం చేతనే నిజమైనటువంటి తత్వం మనకు అర్థమవుతుంది.
3: The unity of these three alone will teach you the principle.
2: కనుకొని ఇక్కడ మనము ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి.
3: So now we should just consider one small thing.
2: మనం నివసించేటువంటి గృహం లోపల,
3: in the house in which we reside,
2: చీకటిగా ఉండినప్పుడు మనం ఏం చేస్తాం?
3: When it's very dark, what do we do?
2: ఒక జ్యోతిని వెలిగిస్తాం.
3: We strike a match.
2: ఆ జ్యోతి వెలిగించినప్పుడు లోపల చీకటి మాత్రమే పోతుంది.
3: So the light only dispels the inner darkness.
2: బయటికి రావాలి.
3: But you have to come outside.
2: బయట వచ్చేటప్పుడు చీకటిగా ఉంటే మనం ఏం చేస్తాం?
3: If you come outside, it's dark.
2: జీపం వెలిగిస్తాం.
3: Then outside also you light a lamp.
2: లోపల చీకటి బయట చీకటి రెండు పోరంటే లోపల వెలుపల రెండు కూడా దీపాలు వెలిగించాలి.
3: The inner darkness, outer darkness has to go. You have got to light the lamp inside and outside.
2: లోపల వెలుపల కూడా వెలుగులు మనకు కనిపిస్తాయి.
3: Only that you get the light inside and outside.
2: కనుక ఇప్పుడు అంతర్ముఖంలో చీకటి అజ్ఞానం.
3: So the inner darkness is ignorance.
2: బయట రూపంలో ఉన్నటువంటి ఒక చీకటి అహంకారం.
3: The outer darkness is ego.
2: ఈ అజ్ఞానం నుంచినే ఆవరించినటువంటిది ఈ అహంకారం.
3: From the ignorance comes the ego.
2: కనుక బయట వెలుపల లోపల కూడాను లోపల చీకటి పోవాలంటే మనం ఏం చేయాలి?
3: So to dispel this darkness within and without,
2: light ను వెలిగించాలి.
3: We have got to light the lamp at the door.
2: ద్వారంలో వెలిగిస్తే లోపల వెలుగు ఉంటుంది, బయట వెలుగు ఉంటుంది.
3: So if you light the lamp at the door, outside and inside there will be light.
2: కనుకొని నామస్మరణ అనేటువంటిది లోపల వెలుపల రెండింటి ఎందుకు కూడాను ప్రకాశవంతాన్ని వెలిగించాలంటే నాలుగు పైన నామం అనేటువంటి జ్యోతిని వెలిగించాలి.
3: సో నామస్మరణ ఇస్ దాట్ థింగ్ విచ్ ఇస్ ద లైట్ విచ్ యూ లైట్.
2: నామమే ఒక దీపము.
3: ఇట్ ఇస్ ద లైట్ విచ్ డిస్పెల్స్ ద డార్క్నెస్ విదిన్ అండ్
2: దీనికి సింహద్వారము.
3: సో ఆ మౌత్ ఇస్ ద పోర్టల్.
2: ద్వారం లోపల దీన్ని వెలుగును పెడితే లోపల వెలుగులు కూడాను చీకటి పోతుంది.
3: సో ద మెయిన్ డోర్ ఇఫ్ యూ లైట్ ద ల్యాంప్ ద ఇన్నర్ డార్క్నెస్ అవుట్నర్ డార్క్నెస్ గోస్.
2: కనుక మనము భగవంతుని కోసం ఎన్నో మనం ప్రయత్నాలు చేస్తున్నాం.
3: వి ఆర్ మేకింగ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ గాడ్.
2: కానీ ఇలాంటి ప్రయత్నంలో మనం కొంత విఫలం కావచ్చు.
3: బట్ వి మైట్ నాట్ ఫేస్ సక్సెస్ మెనీ అ టైమ్.
2: కానీ మన యొక్క ప్రవర్తన, మన యొక్క సద్గుణములు, మన యొక్క సదాలోచనలు అనగా మన సంస్కృతి సరైన రీతిగా ఉన్నప్పుడు భగవంతుడే అన్ని విధాలు అనుగ్రహిస్తాడు.
3: గాడ్ హింసెల్ఫ్ విల్ గ్రేస్ యూ వెన్ యూ గో అకార్డింగ్ టు యువర్ కల్చర్, యువర్ ట్రెడిషన్ అండ్ ద రైట్స్నెస్.
2: అసలు సంస్కృతం అంటే ఏమిటి?
3: వాట్స్ ద మీన్ ఆఫ్ కల్చర్?
2: సంస్కృతం అంటే అది ఒక భాషగా తీసుకుంటారు.
3: ఓ సంస్కృత్ ఇస్ కాల్డ్ ద లాంగ్వేజ్.
2: సంస్కృతి అంటే ఏమిటి?
3: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్
2: సంస్కృతం? నుంచి వచ్చినటువంటి సంస్కృతి.
3: సంస్కృతి హెస్ కమ్ ఫ్రమ్
2: సంస్కృతి. అంటే సంస్కరింపబడినటువంటిది సంస్కృతి.
3: దాట్ విచ్ గివ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ సంస్కృతి.
2: ఎట్లా?
3: హౌ?
2: ఇది ఒక పెద్ద గొప్ప పరిశ్రమ అయినటువంటిది కాదు.
3: ఎఫర్ట్ ఫర్ గాడ్.
2: కానీ ఇలాంటి ప్రయత్నంలో మనం కొంత విఫలం కావచ్చు.
3: బట్ వీ మైట్ నాట్ ఫేస్ సక్సెస్ మెనీ అ టైమ్.
2: కానీ మన యొక్క ప్రవర్తన, మన యొక్క సద్గుణములు, మన యొక్క సదాలోచన

0: దురభ్యాసములు దుర్గుణములను దూరం చేసుకుని సదభ్యాసములు సద్గుణములు పోషించుకోవటమే సంస్కృతి.
1: ఇట్ ఇస్ డ్రైవింగ్ అవే ద బ్యాడ్ థాట్స్ ద బ్యాడ్ సీడ్ అండ్ ఎవరీథింగ్ బ్యాడ్ ఇన్ యూ అండ్ బికమింగ్ గుడ్ అండ్ రైచియస్.
0: సత్చింతన సత్ప్రవర్తన సదాలోచన ఈ మూడే సంస్కృతి యొక్క లక్షణాలు.
1: సో గుడ్ డీడ్స్ గుడ్ టాక్ గుడ్ యాక్షన్స్ ఆర్ సంస్కృతి.
0: కనుక ఈ సంస్కృతి యొక్క తత్వాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి.
1: సో వి హావ్ గాట్ టు నో ద ప్రిన్సిపల్ ఆఫ్ సంస్కృతి.
0: ఈ సంస్కృతి యొక్క తత్వం మనం గుర్తించుకుంటే మనకు అనేక విధముల దైవత్వాన్ని మనం సులభంగా పొందడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సంస్కృతి వి కెన్ అటైన్ గాడ్.
0: ఉదాహరణ
1: స్మాల్ ఎగ్జాంపుల్
0: మీరు నిత్యము జపము నిత్య జపము భజన ప్రార్థన ఏదో సత్ప్రవర్తన ఈ విధమైనటువంటి యొక్క సత్కార్యంలో ప్రవేశించినప్పుడు దీని ద్వారా కొంతవరకు దైవానుగ్రహం మీరుపైన కలగవచ్చు.
1: God's grace can descend on you when you do bhajan, when you do other good acts, holy acts.
0: ఇది కలుగుతుంది అనేటువంటిది నమ్మకం లేదు.
1: But you do not have the faith that you will get some reward out of this.
0: కారణం ఏంటి?
1: What is the reason?
0: మనసు నీకు ఒక విధమైనటువంటి ఒక సంతృప్తిగా లేదు.
1: Because your mind itself is not satisfied.
0: నీ conscience నీకు తృప్తిగా లేదు.
1: Your conscience is not satisfied.
0: కనుక నీ conscience నీకు తృప్తి లేనప్పుడు కలుగుతుంది అనేటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది?
1: When your conscience itself is not satisfied, how do you have the faith that you will get the reward?
0: కనుక దైవానుగ్రహం మనకు కలగాలంటే
1: ఇఫ్ యూ వాంట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్
0: దైవమైన తానే దిగి రావాలి.
1: ఐదర్ గాడ్ హ్యాస్ టు కమ్ డౌన్.
0: ఈ జన్మాంతర సంస్కారం చేతను లేక నిత్య జీవితంలో మనం చేసే ఆచరించేటువంటి సత్కర్మ చేతను భగవంతుడే అనుగ్రహించి రావాలి.
1: ఐదర్ డ్యూ టు ద పాస్ట్ గుడ్ డీడ్స్ ఆర్ ద డీడ్స్ దట్ యు ఆర్ డూయింగ్ జస్ట్ నౌ గాడ్ షుడ్ డిసైడ్.
0: అట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందే నిమిత్తమై శారీరకంగా మానసికంగా తగినటువంటి ఒక కృషి చేసి సర్వసంగా పరిత్యాగమైనటువంటి ఒక వాంఛనను నిర్మూలంగా ఉంచుకుని దైవానికైనా మనకు సిద్ధం.
1: Or you should give up everything, attachments, everything to the body and to the world, and you should concentrate.
0: తెలుసును కొన్ని కొన్ని సమయంలో కొన్ని కొన్ని పేపర్లు కూడా వేస్తుంటారు.
1: You are aware that in the paper sometimes it comes.
0: ఇక్కడ మూడు మతముల ఆచార్యులు ఉన్నారు త్రిమత ఆచార్యులని.
1: There are three acharyas.
0: ఈ త్రిమత ఆచార్యుల లోపల అద్వైత సిద్ధాంతం లోపల వల్లభాచార్యుడు మొదటి వాడు.
1: ఇన్ ది అద్వైత ప్రిన్సిపల్ దేర్ ఇస్ వల్లభాచార్య.
0: ఈ వల్లభాచార్య అద్వైత బోధన చేస్తూ వచ్చేటువంటి వాడు.
1: వల్లభాచార్య వాస్ ప్రపౌండింగ్ ది అద్వైత ప్రిన్సిపల్.
0: కొంతకాలం అయిన తర్వాత దేహం ఎప్పటికైనా నీటి బుడగే.
1: ఆఫ్టర్ ఆల్ ద బాడీ ఇస్ ద వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: టెంపుల్ కొంతవరకు శిథిలం కావచ్చు.
1: బట్ ద టెంపుల్ కెన్ గెట్ డిస్ట్రాయిడ్ ఆఫ్టర్ సమ్ టైమ్.
0: క్రమేణ ఇది శిథిలం అయిపోయింది ఈ దేహము.
1: So gradually the body died.
0: అతని కుమారుడు తిరిగి ఆ స్థానానికి వచ్చాడు.
1: Then his son came in that place.
0: అతనికి సరియైనటువంటి శిష్యుడు అక్బర్.
1: His true disciple was Akbar.
0: ఈ అక్బరు హిందూ మతం పైన చాలా విశ్వాసం కలిగినవాడు.
1: Akbar had a lot of faith in Hinduism.
0: అతను తన యొక్క మంత్రి అయినటువంటి వాడిని తీసుకుని ఇతని దగ్గరికి వచ్చాడు.
1: He took his ministers and came to him.
0: ఆ మంత్రి బీర్బల్.
1: That minister was Birbal.
0: Birbal, Akbar Chakravarti. Iddaru kudanu ee Vallabhacharya Kumar daggariki vachadu.
1: Akbar and Birbal.
0: Itani peru Vitalacharyudu.
1: This boy's name was Vitalacharya.
0: Ee Vitalacharya daggariki vachinappudu
1: when they came to Vitalacharya
0: neriga vachadu lopaliki.
1: He came straight inside.
0: Vachetappudiki itani chaala aashcharyapaddadu.
1: He became very much surprised.
0: Vachina Akbar Chakravarti ఈ విఠలాచార్యుని ప్రశ్నించాడు.
1: అక్బర్ క్వశ్చన్ విఠలాచార్య.
0: గురూజీ దైవాన్ని చూడటానికి అవకాశం ఉంటుందా?
1: గురూజీ కెన్ వి సీ గాడ్?
0: దైవాన్ని చూడటానికి అవకాశం ఎందుకు లేదు? తప్పక ఉంది నాయన. దేనైనా చూసినా చూడకపోవచ్చు కానీ దైవాన్ని చూడటానికి తప్పక అవకాశం ఉంటుండాలి.
1: వై ఇస్ దేర్ నో ఆపర్చునిటీ టు సీ గాడ్? డెఫినెట్లీ దైవానికి
0: అవకాశము అన్నాడు.
1: హూ కెన్ సీ గాడ్? యాస్.
0: భగవంతునికి భేదము లేదు.
1: God has no difference.
0: కుల మత భేదము లేదు.
1: He doesn't.
0: జాతి మత భేదము లేదు. వయో ప్రమాణము లేదు. లింగ భేదము లేదు. ఎవరికైనా సరే అందరికీ భగవంతుని.
1: He has no difference between.
0: అవకాశం ఉంది అన్నాడు.
1: He has no difference between caste, creed, color and sex. Everybody has got the opportunity.
0: అయితే అలాంటిది నాకు కలుగుతుందా?
1: Then can I get that opportunity?
0: తప్పక ఇప్పుడే కలుగుతుంది అన్నాడు.
1: Definitely just now you can get
0: it. నేను దైవాన్ని ఎట్లా చూచేది?
1: Then how can I see God?
0: నేను నిన్ను నువ్వు నన్ను చూసినట్టుగా చూడవచ్చు అన్నాడు.
1: You can see God just as you and I see each other.
0: తనకు అర్థం కాలేదు.
1: He did not understand.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: ప్రతి వ్యక్తి ఎందు కూడాను ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు. భక్తుడు భగవంతుని పిలిచి పిలిచి అలసిపోవచ్చును.
1: God might get tired.
0: భగవంతుని అనుగ్రహించకుండా వెనుకకు పంపించవచ్చును.
1: But God might not show the grace and he might send him back.
0: కానీ
1: బట్
0: అనుగ్రహమేగని కలిగితే తానే నీ దగ్గరికి పరిగెత్తొస్తాడు.
1: But if only he feels like gracing you, he will come to you himself.
0: ఇప్పుడు మీరే నా దగ్గరికి వచ్చారు.
1: You yourself have come.

0: లేదు. భగవంతుడు కూడాను ఆ హృదయాన్ని ఆ భక్తి ప్రపత్తులు చక్కగా ఉంటాయి, తానే నీ దగ్గరికి వస్తాడు.
1: హీ సీస్ ద డివోషన్ ఇన్సైడ్ ద హార్ట్ అండ్ హీ కమ్స్ హింసెల్ఫ్.
0: దీనికి వేరే సాధనలు తప్ప అవసరం లేదు.
1: నో నెసెసిటీ ఆఫ్ ఎనీ సాధన.
0: అయితే నీవు హృదయపూర్వకంగా ప్రార్థించాలి.
1: బట్ యు విల్ హావ్ టు ప్రే హోల్ హార్ట్,
0: మనసు కరిగేటట్టుగా.
1: యు విల్ హావ్ టు మెల్ట్ ద హార్ట్,
0: మనసు కరిగేటట్టుగా.
1: ద మైండ్ షుడ్ బి
0: కదిలేటట్టుగా.
1: The mind should be disturbed.
0: ప్రార్థన చేయాలి.
1: Your prayer should be so intense.
0: ప్రార్థనలో ఉంది కానీ సర్వస్వము పరమాత్మలో లేదు.
1: It is in the prayer, not in the God.
0: ప్రార్థనని బట్టి పరమాత్ముడు అన్ని విధాల అనుగ్రహం.
1: It's according to your prayer that God gives you His grace.
0: కనుక
1: therefore,
0: ఒక్కొక్క తూరి మన యొక్క భావములు మనకే విరుద్ధంగా చేరుతుంటాయి.
1: Our own thoughts and deeds come against us.
0: ఒక వ్యాపారస్తుడు,
1: one merchant,
0: ఏదో పాపం కొంతవరకు అటు ఇటు ఏదో బాధలు పడి కొంత బంగారం సంపాదించుకున్నాడు.
1: హీ ట్రై టు ప్రొక్యూర్ సమ్ గోల్డ్ ఆఫ్టర్ గ్రేట్ డీల్ ఆఫ్ డిఫికల్టీ.
0: ఈ బంగారం ఇంట్లో పెట్టుకుంటే ఎవరైనా అపహరిస్తారో ఏమో అని, దీన్ని ఎక్కడ దాచాలి అని దాని వేశాడు.
1: హీ ఫెల్ట్ అఫ్రేడ్ టు కీప్ ఇట్ అట్ హోమ్ బికాజ్ థీవ్స్ మైట్ కమ్ అండ్ హీ థాట్ వే టు కీప్ ఇట్ సేఫ్.
0: ఎక్కడ పెట్టినా కూడా కొంతవరకు దొంగలు దోచుకుని పోవడానికి వీలు ఉంటుంది.
1: వేర్ ఎవర్ ఐ కీప్ ఇట్ ద థీవ్స్ మే కమ్ అండ్ స్టీల్ ఇట్.
0: కానీ నా కంపౌండ్ లోపల పాము పుట్ట ఉంది, ఆ పుట్టలో పెట్టేసేస్తాము అనుకున్నాడు.
1: But in my compound there is an ant hill, I'll keep it inside, that he thought.
0: Paavu puttalo pedithe evvaru paavu putta degiriki poru,
1: nobody will go near
0: na bangaram, evvaru apaharincharu,
1: therefore my gold will not be taken away.
0: Dhairyaniki vachesadu.
1: So he came to that resolution.
0: Kaani evvaru tana danani apaharinchakoodani maatrame chuchukunnadu, kaani repadi dinu tanaku avasaramaithe taanu kuda teesukovali kada, etla teesukogaladu.
1: He just thought of how nobody could take it. But he did not think that when he wanted to take it again, how could he take it? That's what we do not think. That is ignorance.
0: ఎవరు దీన్ని అపహరించకుండా చూసుకోవాలి అనేటువంటిది మాత్రమే ప్లాన్ వేస్తాడు, కానీ ఎవరు అపహరించడానికి వీలు లేనప్పుడు తాను మాత్రం తాను ఎట్లా తీసుకోగలడు?
1: You only think that nobody should take it. But if you want to take it, how can you take it?
0: ఈ నాటి చదువుల యొక్క అజ్ఞానం.
1: This is the ignorance of today's
0: traffic.
1: This is one way traffic.
0: మనదాన్ని మనం సాధించాలి.
1: We have got a step.
0: కానీ మనల్ని సాధించే వాడు కోరుంటారు.
1: We only think we have got established ourselves.
0: ఎవరు గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: We do not understand there are others also who feel the same.
0: అంటే ఏ రీతిగా ఉండాలంటే గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. One way traffic కాదు. దీన్ని ఇచ్చుకోరి పుచ్చుకోవాలి.
1: Education should be such that there should give and take, not one way traffic. Children know.
0: నీవు ఏదో సంపాదించినటువంటి ధనము బ్యాంకు లో డిపాజిట్ చేస్తావు.
1: ఆల్ ద మనీ యూ ఎర్న్ యూ పుట్ ఇట్ ఇన్ ద బ్యాంక్.
0: బ్యాంక్ లో డిపాజిట్ చేసినప్పుడు నా డబ్బు నాకు ఇవ్వండి సార్ అని అడగడానికి వీల్లేదు.
1: బట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ యువర్ మనీ యూ కాంట్ ఆస్క్.
0: బ్యాంక్ వారు నీకు ఇచ్చినటువంటి చెక్ బుక్ తీలో ఆ చెక్ లో తిరిగి నువ్వు సిగ్నేచర్ చేసి ఆ బ్యాంక్ వాడికి ఇస్తేనే ఈ డబ్బు కూడా నీకు వాపస్ ఇస్తా.
1: ఓన్లీ ఇఫ్ యూ రైట్ ఇట్ ఇన్ ద చెక్ అండ్ గివ్ ఇట్ టు ద బ్యాంక్ దెన్ హీ గివ్స్ యూ యువర్ మనీ, దట్ ఇస్ ఆల్.
0: నీ చెక్ ఇవ్వకుండా డబ్బు మాత్రం ఇవ్వడానికి వీలు.
1: హీ విల్ నాట్ గివ్ ద మనీ వితౌట్ యువర్ గివింగ్ ద చెక్.
0: నీ ప్రాప్తి అనేటువంటిది భగవంతుని దగ్గర ఒక డిపాజిట్ చేసుకోవాలి.
1: Whatever you have earned, you deposit it near God.
0: Deposit to చేసుకునేటువంటి ఒక ప్రాప్తిని తిరిగి నీవు అందుకోనట్టుంటే,
1: if you want to get back whatever you have earned,
0: ప్రార్థన అనేటువంటి సిగ్నేచర్ చేయాలి.
1: Your prayer should be your signature.
0: ఆ ప్రార్థన అనేటువంటి సిగ్నేచర్ చేసినప్పుడే నీ ప్రాప్తి కూడా నీకు తిరిగి వెనక్కి వస్తుంది.
1: It is with the signature of prayer that you get back.
0: అది చేయకుండా మాత్రము నీ డబ్బు అయినప్పటికీ నీకు రాదు.
1: If you do not do that, you don't get back your money.
0: కనుకని ప్రతి విషయంలో అందుకూడను చిన్న చిన్న దాని అందుకూడను ఆధ్యాత్మికంలో ఇంత గూఢమైనటువంటి అర్థాలంతా కూడి ఉంటాయి.
1: Even little little things are so much of significance spiritually.
0: కనుకని ఏ ఒక్క విషయానికి మనం వచ్చినప్పటికీ అన్నిటికీ ఆధ్యాత్మికము అత్యవసరం.
1: Among all things, spirituality is the thing.
0: విశ్వాసం కావాలి.
1: You've got to have confidence in yourself.
0: ఈ విశ్వాసం ఉండినప్పుడే ప్రేమ మనలో వస్తుంది.
1: It's only when you have this faith you get love.
0: విశ్వాసం లేనప్పుడు ప్రేమనే రాదు.
1: When you don't have faith, you don't
0: get love. ప్రేమ లేనప్పుడు శాంతే కలుగుతుంది.
1: When you don't have love, you
0: శాంతి లేనప్పుడు సత్యమార్గంలోనే ప్రవేశించదు.
1: When you don't have peace, you don't go.
0: సత్యమార్గమే లేనప్పుడు ఆనందమే మనకు ప్రాప్తి.
1: When you don't go in the righteous path, you have no happiness.
0: Where there is confidence, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is bliss. Where there is bliss, there is God. కనుకని ఈమె నా తల్లి లేక ఈమె నా భార్య అనేటువంటి విశ్వాసం ఉండినప్పుడే వారిని నీవు ప్రేమిస్తావు, లేకపోతే నువ్వు ప్రేమించవు.
1: ఇట్స్ ఓన్లీ వెన్ యూ నో దట్ దిస్ ఇస్ మై మదర్, దిస్ ఇస్ మై వైఫ్, ఇట్స్ ఓన్లీ దెన్ దట్ యు లవ్ దెం.
0: కనుకని ప్రతి విషయం నందు కూడాను నమ్మకం ప్రధానంగా ఉంది.
1: ఎవ్రీ ఆస్పెక్ట్ యువ్ గాట్ టు హావ్ ఫెయిత్.
0: కనుకని ఉపనిషత్తులు కూడాను నమ్మి జీవించు అన్నారు.
1: సో ఉపనిషత్స్ హావ్ ఫెయిత్ అండ్ దెన్ లివ్.
0: అయితే ఈ నమ్మకం ఎట్లా పెరగాలి?
1: And how is that we inculcate this faith?
0: చాలా అందరికి కూడినటువంటి అనుమానం ఇదంటాడు.
1: This is the doubt of all of you.
0: నమ్మకాన్ని ఎట్లా పెంచుకోవాలి?
1: How shall we increase our faith?
0: దానికి నా ప్రశ్న ఒకటి.
1: I ask only one question.
0: నువ్వు తల్లిని ఎట్లా ప్రేమిస్తున్నావు?
1: How do you love your mother?
0: దీనికి ఏమైనా పెంచుకుంటున్నావా దినానికి?
1: Are you increasing that love?
0: లేదు, ఈమె నా తల్లి అనేటువంటి కాన్ఫిడెన్స్ వల్లే తల్లిని ప్రేమిస్తున్నావు.
1: It's because of the confidence she's your mother, you love her.
0: అదే రీతిగా నా స్వామి అనుకున్నప్పుడు ప్రేమ అక్కడ అభివృద్ధి అవుతుంది.
1: When you say he is my swami, you do not make any effort to increase it. It's not something which will increase.
0: ఏమీ నీరు పోసి పెంచవలసింది కాదు.
1: You do not have to water it.
0: నమ్మకం, నా స్వామి నా దేవుడు అనేటువంటి నమ్మకం ఉంటే అదే పెరిగిపోతుంది.
1: If you say he is my swami, he is my God, it will automatically increase.
0: ఆ నమ్మకం అనేటువంటిది bumps and jumps కొంచెం వేవ్స్ గా తయారైపోతుంటారు.
1: But today that faith,
0: ఆ నమ్మకాన్ని మనం అదే స్లో అండ్ స్టడీ విన్ ది రేస్ అని, మన జీవితం అనేటువంటి రేస్ లోపల స్టడీ మైండ్ గా ఉండాలి.
1: We mustn't waver in the race of our life.
0: Determination అన్నారు.
1: This is what is called determination.
0: Determination అంటే ఏమిటి?
1: What is this determination?
0: అనగా చలించని మనసును,
1: you've got a mind which doesn't waver,
0: స్థిరమైన విశ్వాసాన్ని,
1: confidence,
0: అలాంటి దీన్ని మనం పెంచుకోవాలి.
1: We have got to increase this.
0: అయితే ఇప్పుడు మీరంతా పిల్లలు ఉంటున్నారు.
1: Now you are all children here.
0: దీనికి ఏ విధమైనటువంటి ఒక బంధనలు, ఏ విధమైనటువంటి నిబంధనలు లేవు.
1: You do not have any type of bonds at this time.
0: ఇప్పుడు మీరందరూ చూస్తే మేము చాలా యువకులము యువతులము అనుకుంటారు మీరు.
1: You all think we are all young people.
0: ఈ యువతికి, బాల్యమునకు, యవ్వనమునకు, వార్ధక్యమునకు ఏది కారణం?
1: What is the reason for youth, for middle age and for old age?
0: ఈ నాటి మానవులు బాల్యమునకు, యవ్వనమునకు, కౌమారమునకు, వార్ధక్యమునకు శరీరాన్ని కంపేర్ చేసుకుంటున్నారు, శరీరాన్ని ఆధారంగా తీసుకుంటున్నారు.
1: In this modern age, people take the body as an example for childhood, youth.
0: ఇది కాదు యవ్వనము.
1: This is not youth.
0: ఇది కాదు వార్ధక్యము.
1: This is not old age.
0: ఇది కాదు కౌమారము.
1: This is not childhood.
0: ఇది కాదు బాల్యము.
1: This is not you.
0: దేహాన్ని బట్టి మనం వయసును పెట్టుకుంటున్నాము.
1: We are telling the age according to the body.
0: పెట్టుకుంటే,
1: if we do so,
0: భీష్ముడు మహాభారత యుద్ధం లోపల,
1: భీష్మ in the war,
0: కమాండర్ ఇన్ చీఫ్ గా నిలిచాడు.
1: He was a commander in chief.
0: అప్పుడు అతని వయసు ఎంత?
1: What was his age then?
0: 116 సంవత్సరాలు, 116 years.
1: He was 116 years.
0: అర్జునుకు 84.
1: అర్జున was 84 years.
0: కృష్ణుడికి 86 years.
1: కృష్ణ వాజ్ 86 years.
0: చూడండి వాళ్ళు అప్పుడు ఎంత యవ్వనులు, వారు యుద్ధం చేస్తున్నారు.
1: సీ హౌ యంగ్ వేర్ దే, దే వేర్, హౌ దే కుడ్ ఫైట్.
0: కాబట్టి యవ్వనం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ యూత్?
0: శరీరం యొక్క వేలును, శరీరం యొక్క వృద్ధాప్యాన్ని, శరీరం యొక్క క్షీణతను గురించి మీరు పోల్చుకోకూడదు.
1: ఇట్స్ నాట్ సంథింగ్ అకార్డింగ్
0: శరీరం వయసు, శరీరం వయసే.
1: ద లైఫ్ ఆఫ్ ద బాడీ ఇస్ జస్ట్ దట్ ది ఏజ్.
0: యవ్వనం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ యూత్?
0: కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఈజ్ యవ్వనం.
1: కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఈజ్ యూత్.
0: ఈ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఉంటే వాడు ఎప్పుడు యవ్వనుడే.
1: ఇఫ్ యు హావ్ గాట్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఇస్ ఇట్ ఓన్లీ యంగ్.
0: యు ఆర్ యువక.
1: ఈవెన్ ఇఫ్ యు 100 ఇయర్స్ యు ఆర్ యంగ్.
0: యు ఆర్ చిన్నవాడే.
1: యు ఆర్ ఎ స్మాల్ పర్సన్.
0: ఎందుకంటే కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
1: బికాజ్ యు హావ్ కంట్రోల్డ్ యువర్ సెన్సెస్.
0: నీవు చిన్నవాడిగా ఉంటుండి కూడా, చిన్నదానిగా ఉంటుకున్నాను, కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ లేకుండా చలచనానికి కోపము, ఈర్ష్య, అసూయ, అహంకారం ఇలాంటివంతే యువర్ వృద్ధురాలు.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ యంగ్. Even if you're young, if you've got jealousy, if you've got anger, all types of anxiety, you are old.
0: Kanuka idi kaadu mana vayasunu patti chudavali.
1: So this is not something which measures our age.
0: Control of senses.
1: Control of senses.
0: Idi mana yokka yavanatvaniki taginatvanti gurtu.
1: This is the symbol of our youth.
0: Ee naadu prati chinna biddakkudanu aneka rakamainatvanti yokka chintanu.
1: Every small child today has got worries.
0: Eppudu chuchina worry, worry, worry, worry.
1: All the time worry, worry, worry.
0: ఏమిటి ఈ వరి?
1: వాట్ ఇస్ దిస్ వరి? వాట్ ఇస్
0: ది షేప్ ఆఫ్ వరి?
1: వాట్ ఇస్ ద షేప్ ఆఫ్ వరి?
0: ఇట్ ఇస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: ఇట్ ఇస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్.
0: దీనికి ఏ మాత్రం ఒక షేప్ లేదు.
1: ఇట్ హాస్ నో షేప్.
0: వరి ఎట్లా వస్తుందో అట్లే పోతుంటది.
1: జస్ట్ అస్ ది వే ఇట్ కమ్స్ ఇట్ గోస్.
0: ఏ ఒక్కటి మనకు స్థిరంగా ఉండేటువంటిది కాదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ స్టేబుల్ దేర్.
0: వస్తుంది పోతుంది.
1: ఇట్ కమ్స్ అండ్ గోస్.
0: కనుక ఈ యొక్క కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
1: సో కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: ఒకానొక సమయం లోపల,
1: వన్స్ అపాన్ ఎ టైమ్,
0: బుద్ధుడు,
1: బుద్ధ
0: తన సంచారం అంతా ముగించుకొని,
1: ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్ వాండరింగ్,
0: అరణ్యంలో ప్రవేశించి,
1: హి వెంట్ టు ద ఫారెస్ట్,
0: అలసిపోయి,
1: హి వాస్ టైర్డ్,
0: అరణ్య మార్గంలో వస్తున్నాడు.
1: హి ఇస్ కమింగ్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఒక దగ్గరికి వచ్చేప్పటికి చల్ల నీరుతో చిన్నని కాలువగా ప్రవహిస్తున్నాడు.
1: దర్ వాస్ అ స్మాల్ లిటిల్ బ్రూక్, కూల్ వాటర్.
0: దాన్ని తీసుకున్నాడు, చక్కగా త్రాగాడు.
1: హి టుక్ ద వాటర్ అండ్ డ్రాంక్ ఇట్.
0: కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్నాడు.
1: హీ వాష్ హిస్ హ్యాండ్స్ ఫేస్.
0: అంతా చల్లబడిపోయింది.
1: ఆల్ హిస్ బాడీ
0: తీరింది.
1: హి గాట్ రిడ్ ఆఫ్ హిస్ టైర్డ్నెస్. హి గాట్ ద స్ట్రెంగ్త్.
0: ఎందుకంటే జలం ఒక ప్రాణము.
1: బికాజ్ వాటర్ గివ్స్ లైఫ్.
0: ఈ ప్రాణం అనేటువంటిది తద్వారా తన రక్షిస్తూ ఉంటుంది.
1: సో ఇట్ ఇస్ దట్ లైఫ్ విచ్ సేవ్స్ యు.
0: విద్యకు తల.
1: ఇట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్.
0: హార్ట్
1: ఫర్ హెల్త్. హార్ట్
0: బాడీకి వాటర్.
1: బాడీకి వాటర్.
0: ఈ మూడే నేను మొదల నుంచి తలుచుకుంటూ వచ్చాను.
1: దీస్ ఆర్ ద త్రీ థింగ్స్ ఐ థాట్ ఆఫ్.
0: హెల్త్, ఎడ్యుకేషన్, వాటర్ ఫ్రీగా ఇవ్వాలి.
1: హెల్త్, ఎడ్యుకేషన్, వాటర్ ఐ థాట్ షుడ్ బి గివెన్ ఫ్రీ.
0: ఎందుకంటే ప్రాచీన కాలం నుంచి మన భారతదేశంలో ఎవరు కూడా ఏ టీచర్స్ కూడా జీతాలు తీసుకుని చెప్పేటువంటి వాడు కాదు.
1: బికాస్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ అవర్ ల్యాండ్ నోబడీ టుక్ మనీషన్.
0: విద్యార్థులకు ఫీజు చెల్లించి చదువుకునేటువంటి వాళ్ళు కాదు.
1: నో స్టూడెంట్ గేవ్ ఫీజ్ అండ్ స్టడీ.
0: ఒక గ్రామంలో ఉంటే ఒక పండితుడు వచ్చి అతనికి గ్రామస్తులన్ని మంచి చెడ్డలు చూసుకునేటువంటి వాడు.
1: ఇఫ్ అ పండిట్ కేమ్ టు ద విలేజ్ ఆల్ ద విలేజ్ పీపుల్ వుడ్ లుక్ ఆఫ్టర్ హిమ్. హి నెవర్ యూజ్డ్ టు టేక్ సాలరీ.
0: పిల్లలు కూడా జీతాలు ఇచ్చేటువంటి వాళ్ళు కాదు.
1: ఈవెన్ ద స్టూడెంట్స్ డిడ్ నాట్ గివ్ మనీ.
0: ఆ గురు శిష్యుల యొక్క సంబంధము తల్లి బిడ్డల యొక్క సంబంధంగా పెరుగుతూ వచ్చింది.
1: సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద టాట్ వాట్ లైక్ ఎ మదర్ అండ్ ఎ చైల్డ్.
0: కనుక ఆ ప్రాచీన కాలం నుంచి ఈ విధమైన సంబంధం హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: సో ఫ్రమ్ ఓల్డెన్ డేస్ దిస్ వాస్ అ కనెక్షన్.
0: ఇప్పుడు జగత్తు మనీ టు మనీ.
1: బట్ ఇన్ ద వరల్డ్ టుడే మనీ టు మైండ్
0: కూడా లేదు.
1: నాట్ ఈవెన్ మైండ్.
0: మైండ్ చచ్చిపోయింది.
1: మైండ్ హాస్ గాన్ డెడ్.
0: మైండ్ లేదు ఇప్పుడు.
1: దేర్ ఇస్ నో మైండ్ అట్ ఆల్.
0: మైండ్లెస్ మ్యాన్ గా తయారవుతున్నాడు.
1: ఎవ్రీవన్ ఇస్ అ మైండ్లెస్ మ్యాన్ టుడే.
0: అప్పుడు ఆయన చక్కగా త్రాగేశాడు, కూర్చున్నాడు.
1: సో బుద్ధ డ్రాంక్ ద వాటర్ అండ్ సాట్.
0: ఈ లోపల ఒక రాజు గుర్రం పైన ప్రయాణమై వచ్చాడు.
1: సో వెన్ కింగ్ కేమ్ ఆన్ హౌస్ హి కేమ్ టు వాట్.
0: ఈ రాజు దేనికోసం ఇంత ప్రయాణం చేస్తున్నాడు?
1: వై డిడ్ దిస్ కింగ్ ట్రావెల్ సో మచ్?
0: నా రాజ్యాన్ని ఇంకా ఎక్కువ విశాలం చేసుకోవాలి, ఇంకా పెంచుకోవాలి అనేటువంటి ఆశతో వస్తున్నాడు.
1: హి కేమ్ విత్ ద డిజైర్ టు ఎక్స్పాండ్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైన్.
0: దురాశ దుఃఖములకు చేటు అన్నారు.
1: దిస్ అవరెస్ విల్ బికమ్ ద రూట్ ఆఫ్ హిస్
0: డిస్ట్రక్షన్. దురాశ వల్ల వస్తున్నాడు.
1: సో హిస్ కమింగ్ విత్ ద అవరెస్. దురాశ
0: ఉండినప్పుడు అహంకారం ఎక్కువగా ఉంటుంది.
1: వెన్ వన్ ఇస్ అవరిషియస్ వన్ గెట్స్ ఈగో.
0: అహంకారం ఎక్కువనప్పుడు మమకారం కూడా పెరిగిపోతుంది.
1: వెన్ వన్ గెట్స్ ఈగో వన్ గెట్స్ అటాచ్మెంట్.
0: అహంకారం మమకారం రెండు చేరేటప్పటికి అతపతనం చేస్తుంది.
1: ఈగో అండ్ అటాచ్మెంట్ బ్రింగ్స్ ద డౌన్ ఫాల్ ఆఫ్ అ పర్సన్.
0: కనుక మానవత్వాన్ని మనం ఈ విధంగా కోల్పోతున్నాం.
1: దట్స్ వై వి ఆర్ లూజింగ్ ద వెరీ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ హ్యూమన్.
0: శరీరం యొక్క ప్రమాణం చాలా చిన్నది.
1: The proof of our body is very small.
0: కానీ ఉండేటువంటి శక్తిని మనం దీనితోనే నాశనం చేసుకుంటున్నాం.
1: But because of this we are just getting rid of the strength within us. దీనిని
0: అవకాశానికి అవుతాయన ప్రయత్నం చేయటం లేదు.
1: We are not trying to increase the strength within us.
0: కనుక వచ్చాడు.
1: So he came.
0: చూచాడు గుర్రం పై నుంచి. హే సన్యాసి ఎవరిని అన్నాడు.
1: So right from the horseback he said, oh you sanyasi, who are you?
0: కన్నులు విప్పలేదు, పలుకు పలకలేదు.
1: Buddha did not open his eyes, nor did he speak.
0: దిగాడు.
1: He got down the horse.
0: హే సన్యాసి ఎవరు అన్నాడు.
1: ఓ సన్యాసి, హూ ఆర్ యూ? హి సెడ్.
0: కన్నులు విప్పలేదు.
1: హి డి నాట్ ఓపెన్ హిస్ ఐస్.
0: ఇంకా అతని కోపం వచ్చింది.
1: హి బికేమ్ వెరీ యాంగ్రీ.
0: నేను ఎవరు తెలుసునా? ఐ యామ్ కింగ్.
1: డు యు నో హూ ఐ యామ్? ఐ యామ్ ద కింగ్.
0: జవాబు లేదు.
1: దేర్ వాస్ నో రిప్లై.
0: తర్వాత ఆ బూట్స్ కాళ్ళతో అతన్ని కొట్టి హే సన్యాసి అన్నాడు.
1: దెన్ హి కిక్డ్ హిమ్ విత్ ద బూట్స్ అండ్ దెన్ హి సెడ్ ఓ సన్యాసి.
0: చిరునవ్వుతో కన్నులు తెరిచి చూచాడు.
1: బుద్ధ విత్ ద లవ్లీ స్మైల్ ఓపెన్ హిస్ ఐస్.
0: చూచినప్పటికీ సోంబేరి పోత.
1: దెన్ హి సెడ్ ఓ యు లేజీ వన్.
0: గృహస్థులు పెట్టేటువంటి యొక్క ఆహారాన్ని చక్కగా భుజించి పుష్టిగా శరీరాన్ని పెంచుకుని సోంబేరి పోతుల వల్ల తిరుగుతూ కాషాయ వస్త్రం వేసుకుని నీ దమ్మిడి పని లేకుండా నువ్వు తిరుగుతూ ఉంటున్నావు, ఇలాంటి సోంబేరి పోతులు నేను చూడకూడదు, వీళ్ళని శిక్షించాలి అని అనేక రకాలుగా కఠినమైన పలుకులు పలుకుతూ వచ్చాడు.
1: సో ద కింగ్ సెడ్ హార్ష్ వర్డ్స్ అండ్ దెన్ హి సెడ్ ఓ యు సన్యాసి, యు జస్ట్ సిట్ అండ్ ఈట్ ద ఫుడ్ దట్ పీపుల్ గివ్ యు, యు జస్ట్ వాండర్ అబౌట్, యు ఆర్ సో లేజీ, యు డు నాట్ డు ఎనీ వర్క్, ఐ షల్ సీ వాట్ ఐ షల్ డు టు సచ్ పీపుల్, హి సెడ్.
0: కానీ బయట చూపులే చూస్తున్నాడు, కానీ లోపల తత్వాన్ని ఈ యొక్క మహారాజు ఏమాత్రం గమనించలేదు.
1: హీ జస్ట్ సా ద ఎక్స్టీరియర్, హీ కుడ్ నాట్ సీ ద ఇన్సైడ్.
0: రాజును అంటే ఏమిటని అర్థము? రజోగుణం గల వాడు రాజు.
1: దోస్ ఆర్ కింగ్స్ హావ్ గాట్ రజోగుణ.
0: తలపైన ఉంటుండాలి కాని వజ్రవేయుడు మనకి ప్రమాణిక గోమేది కృష్ణరాగం యొక్క కిరీటము తల లోపల కాపరే ఉంటుండాలి.
1: హీ మైట్ హావ్ ద క్రౌన్ ఆఫ్ వెరీ డైమండ్స్ అండ్ జెమ్స్ బట్ ఇన్సైడ్ ఇస్ కాపర్.
0: చదువులు చదువులు గొప్ప గొప్ప చదువులుగా ఉంటుండాలి కానీ ఎక్కడ? కేవలం నోటితో బుకిష్ నాలెడ్జీ.
1: టుడే యూ మైట్ హావ్ ఎడ్యుకేషన్ ఓవర్ ఎడ్యుకేషన్,
0: ప్రాక్టికల్ నాలెడ్జీలో జీరో.
1: బట్ వీఆర్ జీరో ఇన్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: బుకిష్ నాలెడ్జీలో హీరో.
1: వీఆర్ హీరో ఇన్ ద బుకిష్ నాలెడ్జ్.
0: ఇదే విధంగానే ఆ రాజులు చక్కగా ఆడంబరంలో మాత్రం రాజులు.
1: హీ వాస్ సో షోయీ ఇన్ హిస్
0: ఆచరణ లోపల శూన్యుడు.
1: బట్ ఇన్ హిస్ ప్రాక్టీస్ హీ వాస్ నథింగ్ అట్ ఆల్.
0: హే సన్యాసి, నీ పేరేమి అన్నాడు.
1: ఓ సన్యాసి, వాట్ ఇస్ యువర్ నేమ్? హీ సెడ్.
0: ఆయన నవ్వుకుంటూ,
1: హీ జస్ట్ స్మైల్డ్.
0: రాజా, మీరు చాలా అలసిపోయి వచ్చారు.
1: Raja, you are very
0: tired. You
1: have travelled a long distance.
0: Just
1: take some rest under this cool shade,
0: he said. He said,
1: I'll go and get some water for you. He took a container and got this cold water. The king drank it and for some time he felt a little cold.
0: చల్లని నీరు ఒక గ్లాసు నీరు తాగుచుంటే ఆ కోపం కొంతవరకు చల్లారిపోతుంది.
1: When one gets angry, one drinks one glass of cool water, the anger disappears.
0: సరే ఈ కోపం కొంచెం చల్లారిన తర్వాత
1: after the anger had cooled down,
0: నీవెవరు, నీ పేరేమిటి అన్నాడు.
1: What is your name? Who are you?
0: నేనెవరో నాకు తెలియదు.
1: I do not know who I am.
0: దేహానికి పేరు మాత్రం గౌతమ బుద్ధుడు అని పిలుస్తానన్నాడు.
1: The name for this body is Gautama Buddha.
0: వచ్చింది ప్రపంచమంతా గౌతమ బుద్ధ అని మాట్లాడుకుంటున్నారు. ఇతనే నా గౌతమ బుద్ధుడని చాలా విచారం చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: He had heard so much about Gautama Buddha, so he thought, oh, is this the person?
0: And చేసి
1: he prostrated.
0: తనలో ఒక డౌట్ ను తన దగ్గర తీర్చుకోవాలని ప్రార్థించాడు.
1: Touching his feet, he wanted to clear his doubt.
0: గౌతమ, నేను ఇన్ని విధముల కఠినమైనటువంటి మాటలు పలికినప్పటికీ, మర్యాద లేనటువంటి హీనమైనటువంటి మాటలు చెప్పినప్పటికీ మీరు కించిత్తైన కూడా చెల్లించలేదు, కోపం రాలేదు, ఉద్రేకం రాలేదు, నాపైన ఏ విధమైనటువంటి ద్వేషం చూపలేదు.
1: You did not show any hatred, anger or any type of negative quality when I scolded
0: you. మాటలకు ఎంతో విరుద్ధంగా నాతో వాదోపవాదం చేసేవారు.
1: If I went to any ordinary people about whatever I said, they would have fought with me.
0: కనుక మీరు ఈ నిగ్రహాన్ని ఏ విధంగా సాధించారు నాకు చెప్పాలి అన్నారు.
1: ప్లీజ్ టెల్ మీ హౌ హ్యావ్ యూ గెయిన్ ద సెల్ఫ్ కంట్రోల్.
0: ఈ నిగ్రహ శక్తిని నాకు కూడా అనుగ్రహించాలి అన్నారు.
1: కైండ్లీ గ్రేస్ మీ విత్ ద సెల్ఫ్ కంట్రోల్.
0: అప్పుడు బుద్ధుడు చెప్పాడు.
1: దెన్ బుద్ధ సెడ్,
0: నిగ్రహ శక్తి ఒకరు ఇచ్చే పుచ్చుకునేటువంటిది కాదు.
1: సెల్ఫ్ కంట్రోల్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ యూ కెన్ గివ్.
0: లేక సంపాదించేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ యూ కెన్ పర్చేజ్.
0: రాదు.
1: It doesn't come through education.
0: సత్యమును గుర్తించుకుంటే నిగ్రహం వస్తుంది.
1: If you know the truth, you get self-control.
0: ఎట్లా అన్నాడు.
1: How he asked.
0: ఒక ఉదాహరణ చెప్పాడు.
1: One example.
0: మీరు ఏదో నాకు ఇవ్వడానికి వచ్చారనుకోండి.
1: Suppose you have come to give me something.
0: నేను దాన్ని తీసుకోను.
1: I do not take it.
0: ఇప్పుడు ఆ వస్తువు ఎక్కడ పోతుంది?
1: Then where does that thing go?
0: ఇచ్చేటప్పుడు నీవే తీసుకుంటావు దాన్ని.
1: In the same way.
0: నన్ను అనేక విధమైన కఠినమైనటువంటి వాక్కులతో నన్ను దానం చేయడానికి వచ్చావు.
1: సో యూ కేమ్ హియర్ అండ్ సెడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ హార్ష్ థింగ్స్.
0: నేను అంగీకరించలేదు.
1: ఐ డిడ్ నాట్ టేక్ దెమ్.
0: అవన్నీ నీకే వచ్చినాయి రీడైరెక్ట్.
1: సో దట్ వి కాయిల్డ్ ఆన్ యూ, ఇట్ డజంట్ కమ్ టు మీ.
0: ఒక కవర్ లో మనం జాబ్ రాస్తాము.
1: వి రైట్ ఎ లెటర్.
0: జాబ్ రాసేసి
1: వి రైట్ ద లెటర్ అండ్ ఆన్ ద కవర్
0: ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాస్తాం.
1: వి రైట్ ఆన్ ద కవర్ ఫ్రమ్ అండ్ టు అడ్రస్.
0: టు అడ్రస్ వచ్చినప్పుడు అతనికి పోతుంది.
1: If we say two address, it goes to the person.
0: అతను సిగ్నేచర్ చేయకుండా నాకు ఇది అక్కర్లేదని వెనక్కి పంపిస్తే తిరిగి ఫ్రమ్ అడ్రస్ కు వచ్చేసేస్తుంది.
1: If we do not sign and take it, then it comes back to the ఫ్రమ్ అడ్రస్. It comes redirected to the person.
0: నన్ను దూషించావు.
1: So you scolded me.
0: ఆ దూషణ నేను స్వీకరించలేదు.
1: Your abuse I did not accept.
0: Redirect. ఆ దూషణ నీకే వచ్చి చేరిపోతుంది. నేను ఎందుకు కంగారు పడాలి?
1: So all those abuses have gone back to you. Why should I feel anxious?
0: గట్టికి తిడితే గాల్లో పోతుంది.
1: If you scold hard, it goes into the wind.
0: నీలో నీవు తిట్టుకుంటే నీకే చేరిపోతుంది.
1: If you scold within yourself, it comes within you.
0: నాకు వీలే లేదు.
1: It is absolutely no way of coming to me.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడికి ఉద్రేకం ఎక్కడ?
1: So why should I have anger when I know the truth?
0: అప్పుడు ఈ మహారాజు వచ్చి, నిగ్రహం అంటే ఇంత సులభమైనటువంటిది, ఇంత సూక్ష్మమైనటువంటిది, చి నేనెంత అవీకుణ్ణి అనుకుని తనకు తాను చాలా పొగచి క్షమించమని బుద్ధుని కోరుతాడు.
1: This king repented very much. He felt very much ashamed of himself. And then he said, how I did not know the simple truth.
0: ఉద్రేకములు కాని, ఉత్సాహములు కాని, రౌద్రములు కాని, ఇంకే విధమైనటువంటి గుణములు కాని, అన్ని మనకు మనం పెంచుకునేటువంటివి కాని, కొత్తగా ఎక్కడి నుంచి తెచ్చుకునేటువంటివి కాదు.
1: Anger, anxiety and all these things we create for ourselves.
0: రెండింటికి మన మనసే కారణం.
1: Our mind is responsible for good and the bad.
0: కనుక ఈ మనస్తత్వాన్ని చక్కగా అర్థం చేసుకుంటే,
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద మైండ్,
0: మనకు శాంతమే చేరుకుంటుంది.
1: అల్టిమేట్లీ వీ ఓన్లీ బి పీస్ విత్ ఇన్ అస్.
0: కనుక మీరు ఇంకా చిన్న పిల్లలు కనుక,
1: యు ఆర్ ఆల్ స్మాల్ చిల్డ్రన్.
0: ఈనాటి నుంచి ఈ నిగ్రహానికి తగినటువంటి యొక్క అనుగ్రహాన్ని సాధించాలి.
1: టుడే ఇట్సెల్ఫ్ యు ట్రై టు గెట్ ద గ్రేస్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్.
0: ఏది వచ్చిన సుఖ దుఃఖే సమయ కృత్వా లాభో లాభిజయ జయత్, ఈ రెండు కూడా వస్తుంటాయి పోతుంటాయి.
1: గెయిన్ అండ్ లాస్ విల్ బి కమింగ్.
0: చాలా మంది,
1: మెనీ పీపుల్,
0: బర్త్ కు ఆనందిస్తారు, డెత్ కు దుఃఖిస్తారు.
1: They feel happy in birth and then they cry when
0: now,
1: they are
0: dead. Now this death is not something
1: that is different. There are so many friends in the world. There are so many brothers.
0: Real brother.
1: Who is the real brother?
0: Death is brother.
1: Death is brother.
0: Why?
1: Because death has come along with you when you were born. When birth has come, death has come with
0: it.
1: Wherever you go, it's coming behind you. Wherever you sit, it's sitting beside you. Wherever you sleep, it's sleeping with you. You need not put a bed for it separately. Death is a brother which never deserts you at any time.
0: Death is your dearest brother.
1: Death is your dearest brother.
0: కనుక ఎప్పుడు ఏమనేటువంటిది కాదు ఆ డెత్ ఉండేటువంటి ధర్మము మరి దేనికి లేదు.
1: The righteousness of death nobody has.
0: ఏ ఫ్రెండ్ అయినా కూడా ఒక సమయంలో మోసం చేయొచ్చు.
1: A friend sometimes can cheat you.
0: డెత్ మోసం చేయదు.
1: Death never cheats you.
0: కాలం వచ్చేంత వరకు కాచుకోనే ఉంటాడు.
1: It will be waiting till the time it comes.
0: ఏ విధమైనటువంటి ట్రబుల్స్ నీకు చేయదు.
1: It will not give any trouble to you.
0: ముందుగానే రమ్మని చెప్పని కోరదు.
1: It will not say, come away quickly.
0: It will not give you permission.
1: It will not give you permission to stay longer.
0: It does
1: its duty.
0: When the time
1: comes, it will say, brother, come on, we will go.
0: Death. What do we
1: say is
0: that?
1: We call him Yama Dharma Raja.
0: Yama ante emiti?
1: What is Yama?
0: Yama anaga Ashtanga Yogamullo mottamodati Yama.
1: Yama is the first thing of the eight yogas.
0: Anaga emti, control of senses.
1: And what does it mean, control of senses?
0: Yama.
1: That is called Yama.
0: Inka dharma.
1: Dharma.
0: Right action, righteousness.
1: It's righteousness.
0: Inka Raju.
1: Raju.
0: King.
1: King.
0: Deniki Raju.
1: To whom the king?
0: Righteousness Raju. Raju of righteousness.
1: He is the king of righteousness.
0: Atanu, elanti vadu.
1: What type of person is
0: he?
1: Full of self-control.
0: Alanti vadu Dharmaraja.
1: Such a person is Dharmaraja.
0: Elanti Dharmaraja ante indriya nigrahamto koodinatvanti okka maha king atanu Dharmaraja.
1: He is a king who is full of self-control.
0: There
1: are certain things in history.
0: Yamuniki.
1: For Yama.
0: Alaga itani evaru.
1: Who is he?
0: Ante Suryuni Kumarudu.
1: He is the son of Surya.
0: Son of Surya. Son of sun.
1: Son of sun.
0: S-O-N, son of S-O-N, son.
1: Son of son.
0: Ani, yetcha son avutundi.
1: How he becomes a son?
0: Ee modern pillalu anta kudanu chaala yochin chestaru.
1: Modern day children think a lot.
0: Suryuniki oka family, oka bharya, oka pilla, oka kutumbam. Ivanni athaniki kuda unnaya ani meeru yochinchavachu.
1: Oh, does the son have a wife, has children, has a family? Modern children think that way.
0: Avunu, tappakundi.
1: Definitely he has.
0: Etla?
1: How?
0: ఈ యముడు సూర్యుడి నుంచి వచ్చినటువంటి వాడే.
1: యమ హస్ కమ్ ఫ్రమ్ ద సన్.
0: యముడు అంటే ఏమి? కాలుడు అన్నారు.
1: యమ ఇస్ టైమ్.
0: కాలుడు అంటే ఏమి? కాలము అన్నారు.
1: హీస్ టైమ్.
0: ఈ కాలం ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఇస్ టైమ్ కమ్ ఫ్రమ్?
0: సూర్యోదయం సూర్యాస్తం నుంచి 12 అవర్స్ టైం అదే కాలం.
1: టైమ్ హస్ కమ్ ఫ్రమ్ ద రైజింగ్ అండ్ ద సెటింగ్.
0: కాబట్టి సూర్యుడి నుంచినే పుట్టింది కాలము.
1: సో టైమ్ హస్ కమ్ అవుట్ ఆఫ్ ద సన్.
0: సూర్యుడు కుమారుడే యముడు కాలం.
1: సో Yama is the son of Surya.
0: Ilanti antarathalato, Vedanta antarathalato, inta koodinatvantidi ee yokka pavitramaina adhyatmikamu.
1: So spirituality is full of the deep significance of Vedanta.
0: Ee suryudu kumare idantha vatti mokkam, idantha moodacharamu, idantha vatti useless fellows, atla itani aneka rakalaga manam anukuntam.
1: We think of so many ways. It's so stupid. It has no sense
0: whatsoever.
1: If you inquire,
0: parishodhanalu chesthe, experimental chesthe, son kumarudu kalame.
1: So time is the son of the sun.
0: కాలమునకు కాలుడు అని పేరు పెట్టారు.
1: So the time is called కాలుడు.
0: కాబట్టి ఇప్పుడు తెల్లవారి మీరు 8 గంటలకు స్వామిని చూచారు.
1: So you have seen Swami at 7 o'clock.
0: 7 గంటలకు మీరు అనంతపురం వెళ్తున్నారు.
1: So you are going to Anantapur at 7 o'clock.
0: ఈ తెల్లవారి 7 గంటలకు సాయంకాలం 7 గంటలకు ఏది కారణము?
1: What is the reason from morning 7 to evening? It's the sun.
0: సూర్యుడు పుట్టినవాడు అక్కడే ఉంటుంటే సాయంకాలం 7 గంటలకు కానే కాదు.
1: If the sun were where he was, it will never become
0: evening. Sunset nunchi ee kaalam prarambhamavutundadi.
1: Because of sunrise and the sunset, we have
0: sunrise,
1: the time.
0: Sunrise, mother.
1: Mother.
0: Sunset, father.
1: Sunset is father.
0: Ee mother father nunchi kaalam ane sun puttundadi.
1: So from the mother and the father, rise and the setting, the sun is born.
0: Yamudu anetundi vaadu evarante, కేవలం కాలంతో ప్రారంభమైనటువంటి వాడే.
1: సో యమా ఇస్ ద వన్ హూ హస్
0: కాలం. ఎవరు భగవత్ స్వరూపమే.
1: హూ ఇస్ టైమ్? ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అనేక పర్యాయం చెప్తున్నాను. కాలాయన మహా కాల, కాలాయన మహా కాల, దత్తమనాయన మహా కాలాతీతాయన మహా కాల, స్వరూపాయన మహా కాల నియమ, అంత టైమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ టైమ్.
0: మీరు చూడండి, ఇంత పెద్దవారు అయినారంటే ఎంత కాలం పట్టాలి?
1: సో యూ హావ్ ఆల్ గ్రోన్ అప్. హౌ మచ్ టైమ్?
0: 18 సంవత్సరాలు అయితేనే మీరు ఇంతవరకు తయారయ్యారు.
1: సో 17 or 18 ఇట్ ఇస్ దట్ యు బ్రాట్ యు టు దిస్ స్టేజ్.
0: ఇంత ఏది కారణం? కాలమే కారణం.
1: వాట్ ఇస్ ద కాజ్ ఆఫ్ దిస్? ఇట్స్ టైమ్.
0: కనుకనే కాలం అనేటువంటిది అంత న్యాయంతో కూడినటువంటిది.
1: సో టైమ్ ఇస్
0: అంత ధర్మంతో
1: కూడినటువంటిది. ఫుల్ ఆఫ్ జస్టిస్ అండ్ రైచియస్నెస్.
0: మంచి చక్రవర్తి స్థానంలో ఉండేటువంటి,
1: ఇట్ హస్ గాట్ ద స్టేటస్ ఆఫ్
0: ఏ విధమైన అధర్మం కానీ, అక్రమం కానీ, అనాచారం కానీ అందులో ప్రవేశించడానికి
1: నో అన్‌రిచెస్, నథింగ్ బ్యాడ్ అట్ ఆల్ కెన్ ఎవర్ ఎంటర్ ఇన్ టు ఇట్.
0: కనుక మనము కాలం అనేటువంటి దాని దగ్గరికి నుంచి వచ్చినాము, కాలం అనే దాని దగ్గరికి పోతున్నాము.
1: వి హావ్ కమ్ ఫ్రమ్ టైమ్, వి హావ్ గో బ్యాక్ టు టైమ్.
0: కనుక నీ కాలకాల ప్రపన్నానం కాలాఖ్యం కరిష్యతి అన్నారు. అనగా ఏమిటి? కాలం మన కాయాన్ని మింగుతూ ఉండాలి.
1: సో ద టైమ్ ఇస్ డివావరింగ్ అవర్ బాడీ.
0: కాయాన్ని మింగుతూ ఉండాలి,
1: డివావరింగ్ అవర్ బాడీ.
0: కానీ కాయంలో ఉండినటువంటి యొక్క క్షత్రజ్ఞుడు కాలాన్ని మింగుతున్నాడు.
1: బట్ ద సోల్ విత్ ఇస్ ఇన్ ద బాడీ, ఇట్ devours the time itself.
0: విశ్వాసాన్ని మనం పెట్టుకోవాలి.
1: దట్ ఫెయిత్ వి షుడ్ హావ్.
0: కాలం వచ్చిన కాయాన్ని మింగుతుంది, నన్ను మింగడానికి వీల్లేదు.
1: ద టైమ్ ఇస్ డివావరింగ్ మీ, బట్ నాట్ మీ.
0: ఐఎమ్ ఆత్మ.
1: ఐఎమ్ ది ఆత్మ.
0: ఏదో నీ ఎవరయ్యా అంటే నేను పలాని పలాని సోన్ సోన్ పేరు చెప్తావు.
1: హూ ఆర్ యూ? దెన్ యూ టెల్ యువర్ నేమ్, ఐఎమ్ సోన్ సో.
0: నీకు పెట్టిన పేరు కానీ పుట్టిన పేరు కాదు.
1: దట్స్ ద నేమ్ దట్ ఈస్ గివెన్ టు యూ, బట్ నాట్ ద నేమ్.
0: నీకు బిలాంగ్ లేదు.
1: You have no name.
0: ఈ వ్యవహారికంగా ఈ పేరుని ఉపయోగపెడుతున్నావు.
1: ఇట్స్ జస్ట్ ఫర్ యూ దట్ యూ కాల్ సోన్ సో.
0: నీ పేరు, నిజమైన పేరు ఆత్మ.
1: Your true name is Atma.
0: దానిని మనం ఆశ్రయించాలి.
1: That is the thing, we have got to protection.
0: We
1: have got to take it.
0: దానిని మనం అన్ని విధాలా దాన్ని అధికారంగా తీసుకోవాలి.
1: It is our support and our foundation.
0: అది మన యొక్క లక్ష్యం.
1: It is only then our life will be fulfilled.
0: దానికి కూడా ఒక లక్ష్యం ఉంటుండాలి.
1: So we must have an aim in life.
0: లక్ష్యం లేనటువంటి జీవితమే ఉండడానికి వీలు కాదు.
1: Life without an aim is useless.
0: అందువల్ల మీరు ఒకరికొకరు వేసుకోవాలి. What is the purpose of life?
1: Then ask yourself the question, what is the purpose of life?
0: దీని యొక్క రహస్యము.
1: What is the secret of
0: life?
1: What is the aim
0: of life? ఏం ఏమిటి?
1: What is the aim of
0: game ఏమిటి అని విచారణ చేసుకుంటే ఒకరికొకరు ఏమి అర్థమే కాదు.
1: If you think, then you cannot understand anything.
0: వ్యక్తి కూడా ఏదో ఒక్కొక్క ఆశయాన్ని సాధించే నిమిత్తమే వచ్చినటువంటిది.
1: Every individual has come to fulfill some aim.
0: ఆ ఆశయాన్ని మనం సాధించాలి.
1: Therefore we have got to fulfill that
0: మన ప్రపంచంలో మంచి పేరుని తీసుకుని రావాలి.
1: We have got to get good name in the world.
0: ఎందుకంటే సత్కీర్తి అనేటువంటి ఎంతకాలమైనా చెదిరేటువంటిది కాదు.
1: So good name will never go away.
0: మంచి పేరుని తీసుకుని రావాలి.
1: We have got to get a good name.
0: కనుకనే అలాంటి మంచి ఆదర్శాన్ని మనం తీసుకోవాలి.
1: సో యూ గాట్ టు టేక్ గుడ్ ఎగ్జాంపుల్.
0: దేహమైనా కూలిపోవచ్చును కానీ ఆదర్శం ఏమాత్రం మారిపోవడానికి.
1: యువర్ బాడీ మే ఫాల్ బట్ ది ఎయిమ్, ది ఐడియా,
0: ఆదర్శాన్ని తరతరముల వారు కూడా దీన్ని అనుసరిస్తూ వస్తుంది.
1: దిస్ ఐడియా విల్ బి ఫాలోడ్ బై ఎవ్రీ జనరేషన్.
0: చూడండి, రాములు ఉన్నాడు.
1: రామ వాస్ దేర్.
0: అతను ఆదర్శ కుమారుడు.
1: హి వాస్ అన్ ఎగ్జెంప్లరీ సన్.
0: ఎన్ని యుగములకు ముందుగానో, ఎన్ని సంవత్సరాలకు ముందుగానో రాముడు జన్మించి శరీరాన్ని వదిలాడు.
1: రామ వాస్ బోర్న్, హి ఓన్స్ బిఫోర్ అండ్ లెఫ్ట్ హిస్ బాడీ.
0: శరీరాన్ని వదిలినప్పటికీ రాముని యొక్క ఆశయాలు నేటి కూడాను సత్యవాక్ పరిపాలకుడు అనేటువంటి ఆశయాన్ని ఎన్నో లక్షలాది ప్రజలు, కోటాది ప్రజలు అనుసరిస్తున్నారు.
1: మెనీ ఏజెస్ హావ్ గోన్ ఆఫ్టర్ రామ హస్ డైడ్, బట్ నౌ ఈవెన్ దెన్ దే సే రామ ఇస్ ద వన్.
0: పితృవాక్య పరిపాలన లోపల రాముడు కట్టిన
1: పేరు. హి అప్హెల్డ్ ట్రూత్ అండ్ ఈవెన్ అకార్డింగ్ టు ద డిక్టేట్ ఆఫ్ హిస్ ఫాదర్.
0: సార్థకమైనటువంటి ఒక పేరును నిలబెట్టుకుంటాడు.
1: సో వన్ హాస్ టు గాట్ గెట్ ఎ వర్ది నేమ్ అండ్ ఎస్టాబ్లిష్.
0: నిలబెట్టుకోవాలి.
1: హౌ కెన్ వి ఎస్టాబ్లిష్ దిస్ నేమ్?
0: మూడింటి యొక్క ఏకత్వంలో మనం ప్రవేశించాలి.
1: వి హావ్ గాట్ టు గెట్ ద హార్మనీ ఆఫ్ దీస్ త్రీ.
0: కనుక ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నాడు. ఎవరు మ్యాన్ అంటే, ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్ అనగా థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వమే మనిషి.
1: ద హార్మనీ ఆఫ్ ద థాట్స్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ అ మ్యాన్.
0: ఈ మూడు భిన్నంగా ఉండినప్పుడు ఇతను మ్యాన్ కాదు.
1: వెన్ ఆల్ ఆర్ డిఫరెంట్ హీస్ నాట్ అ మ్యాన్.
0: దీంట్లో మీకు బాగా తెలుసు,
1: యు నో వెరీ వెల్,
0: మహాభారతంలో భీష్ముడు,
1: మహాభారత అండ్ మహాభారత
0: రామాయణంలో విభీషణుడు.
1: ఇన్ రామాయణ విభీషణ,
0: రామాయణంలో విభీషణుడు, మహాభారతంలో భీష్ముడు.
1: ఇన్ మహాభారత భీష్మ, ఇన్ రామాయణ విభీషణ.
0: భీష్మునికి గొప్ప జ్ఞాని అని పేరు.
1: భీష్మ ఇన్ ద మహాభారత వాస్ కాల్డ్
0: అతని ప్రజ్ఞకు ఇంకొక సాటి రారు.
1: గ్రేట్ జ్ఞాని, హిస్ ఫర్మ్ రిజల్వ్,
0: త్యాగం చేసి
1: హిస్ ఫర్మ్ రిజల్వ్,
0: తన తండ్రి ఆజ్ఞను శిరసా వహించి.
1: So he could do anything.
0: తన సంతృప్తి నిమిత్తమే తన జీవితాన్ని అంకితం చేశాడు.
1: ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ ఫాదర్ హీ గేవ్ అప్ ఆల్ దట్ హీ వాంటెడ్ ఇన్ లైఫ్.
0: విభీషణుడు మహాత్యాగి.
1: బియాండ్
0: రాముడు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే తండ్రి కోసం త్యాగం చేశాడు.
1: రామ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ 14 ఇయర్స్.
0: విభీషణుడు లైఫ్ అంతా త్యాగం చేశాడు.
1: బట్ విభీషణ సాక్రిఫైస్డ్ హిస్ హోల్ లైఫ్.
0: అంత చేసినటువంటి వానికంటే కూడాను
1: ఈవెన్ బియాండ్ హిమ్
0: కట్టకట్టకి రాములు ఏమన్నాడు?
1: దెన్ వాట్ డిడ్ రామ సే?
0: విభీషణుడే గొప్పవాడు అన్నాడు.
1: హి సేడ్ విభీషణ ఇస్ ద గ్రేటర్ వన్.
0: ఎందువల్ల?
1: వై?
0: భీష్ముడు,
1: భీష్మ,
0: ఏది సత్యము,
1: వాట్ ఇస్
0: ఏది అసత్యము,
1: వాట్ ఇస్
0: ఏది ధర్మము, ఏది అధర్మము, అన్ని బాగా తెలుసును.
1: హి న్యూ ట్రూత్, అన్ట్రూత్, రైట్,
0: నిత్య విషయ పరిశీలన చేసేటువంటి మహాపరమ జ్ఞాని.
1: హి వాస్ ఎ గ్రేట్ జ్ఞాని. హి న్యూ ఎవ్రీథింగ్. హి కుడ్ డిస్క్రిమినేట్.
0: జ్ఞానం ఉండి కూడాను,
1: బట్ హావింగ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్,
0: దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క దుర్యోధనులు చెడ్డవారు అని తనకు తెలుసు.
1: He knew that దుశ్శాసన దుర్యాధన
0: వారు చేసినటువంటి పనులు చెడ్డవి అని తెలుసు.
1: He knew whatever they did was bad and wicked.
0: కానీ వారికి చెప్పి సరైన మార్గంలో ప్రవేశపెట్టలేదు.
1: But he did not teach them the right path and wheel them away. What's the use of knowing all these things?
0: వీరు చెడ్డవాళ్ళని తెలుసు.
1: He knows that they are bad.
0: తెలిసినందుకు వారికి చెప్పి బోధించి వారు సరైన మార్గంలో పెట్టాలి కదా.
1: But he could not bring them to the good path.
0: ఆచరణలో పెట్టలేదు.
1: No, he could not get them to practice.
0: భీష్ముడు కేవలం తెలుసును మాత్రమే కానీ ఆచరణలో పెట్టలేదు.
1: He only knew this. He did not practice it.
0: విభీషణుడు అట్ట కాదు.
1: విభీషణ వాజ్ నాట్ లైక్ దాట్.
0: తన సోదరుడైనటువంటి రావణుడు చేసినటువంటి తప్పు అని తెలుసు.
1: హి న్యూ దట్ హిస్ బ్రదర్ రావణ హడ్ డన్ వికెడ్.
0: తెలుసుకొని తప్పు అని తను అన్న కూడా బోధించాడు.
1: హి టోల్డ్ హిస్ ఎల్డర్ బ్రదర్ దట్ ఇట్ వాజ్ రాంగ్.
0: వినకోకుండా పోయినప్పుడు తనని త్యజించేసి రాముని పాదం.
1: వెన్ హి డిడ్ నాట్ లిసన్ హి జస్ట్ గేవ్ అప్ హిస్ బ్రదర్ అండ్ కేమ్ అవే టు రామ. కాబట్టి
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: So the one who has got the harmony of the thought, word and
0: deed. Manasanyat vachasanyat karmanyanyat duratmanam. Bhishmudu telusunanni mahajnani goppavade kaani telisi prayojanam emti?
1: He knew everything. What is
0: the good?
1: What is the good? Bhishma did not put it into
0: practice. Atanu Vibhishanu kante chattakkuvadane పిలుపుని తీసుకున్నాడు.
1: బికాస్ హీ డిడ్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ హీ బికేమ్ ఇన్ఫీరియర్ టు
0: విభీషణ. చెప్పాను,
1: ఐ టోల్డ్ యు మెనీ టైమ్స్,
0: భగవంతుని నామస్మరణ చేస్తుంటే చాలదు.
1: ఇట్ ఇస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యు రిపీట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: చాలదు.
1: ఇఫ్ యు డు భజన్ ఇట్స్ నాట్ ఇనఫ్.
0: నిత్యపూర్వకంగా రాస్తుంటే చాలదు.
1: నాట్ ఇనఫ్ ఇఫ్ యు రైట్ ద నేమ్ ఆఫ్ గాడ్. యు హవ్ గాట్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: అందువల్ల విభీషణుడికి హనుమంతునికి ఒక సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడింది.
1: దేర్ఫోర్ దేర్ వాస్ అ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ హనుమంత్ అండ్
0: విభీషణుడు. హనుమంతుని దగ్గర చెప్పి మొరబెట్టుకుంటున్నాడు.
1: సో విభీషణ వెంట హనుమంత,
0: హనుమంత నీవెంత అదృష్టవంతుడు అయ్యి.
1: ఓ హనుమంత, హౌ లక్కీ యు ఆర్.
0: రామ సన్నిధిలో నీవు ఉంటుండి రామసేవలు చేసుకుంటూ రామదర్శనం చేసుకుంటూ నీవు ఎంత జీవితాన్ని పవిత్రం గావించుకుంటుంది.
1: యువర్ హోల్ లైఫ్ హస్ బికమ్ సేక్రెడ్ బై బీయింగ్ నియర్ రామ.
0: నేను ఎంతో కాలం నుంచి రామనామ స్మరణ చేస్తున్నాను.
1: ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ ఐ యామ్ నాట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: నాకు ఇంకా ప్రాప్తి కాలేదు.
1: బట్ ఐ హావ్ నాట్ గాట్ ద దర్శన.
0: రామసేవ నాకు ఇంకా ప్రాప్తి కాలేదు.
1: ఐ హావ్ నాట్ గాట్ ద సేవ ఆఫ్ రామ.
0: అప్పుడు హనుమంతుడు చెప్పాడు.
1: దెన్ హనుమంత సెడ్,
0: విభీషణ,
1: విభీషణ,
0: రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామ స్మరణ చేస్తున్నావే కానీ రామ కార్యంలో నీవేం పాల్గొంటున్నావు?
1: యూఆర్ జస్ట్ సేయింగ్ రామ రామ రామ, బట్ ఆర్ యు డూయింగ్ ద వర్క్ ఆఫ్ రామ?
0: నామం చేసినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యు రిపీట్ ద నేమ్.
0: కార్యంలో కూడా ప్రవేశించాలి.
1: యు హావ్ గాట్ టు పుట్ ఇట్ ఇంటూ ప్రాక్టీస్.
0: రామ సేవలో ప్రవేశించాలి.
1: సో ద వర్క్ షుడ్ బి ఆఫ్ రామ.
0: దేవుడు దేవుడు దేవుడు అనుకుంటే ప్రయోజనం లేదు. దేవుడు సేవలో మనం పాల్గొనాలి.
1: డూ ద సేవ ఆఫ్ గాడ్.
0: అందువల్లనే 10 నెలలు అయిపోయింది సీతమ్మ వారి లంకకు వచ్చి.
1: 10 మంత్స్ ఆఫ్ ద సీత కేమ్ టు.
0: ఎప్పుడైనా ఆమెను తప్పించి తిరిగి రాముతో చేర్చాలని ఏమైనా ప్రయత్నం చేసావా?
1: హావ్ యూ ట్రైడ్ మేడ్ ఎనీ ఎఫర్ట్ టు గివ్ బ్యాక్ సీత టు రామ్?
0: చేయలేదు.
1: నో, యు హావ్ నాట్ డన్ ఇట్.
0: రామకార్యం చేయనప్పుడు నీకు ఎంతకాలం నా నామస్మరణ చేస్తే ప్రయోజనం ఏంటి? టేప్ రికార్డ్ మాదిరి నువ్వు ఒక నామస్మరణ.
1: ఇఫ్ యూ డు నాట్ డూ ద వర్క్ ఆఫ్ రామ్, వాట్స్ ద యూజ్? లైక్ ఎ టేప్ రికార్డ్.
0: చేసినందుకు చేతులతో చేసి చూపించాలి.
1: యు హావ్ గాట్ టు డూ ఇట్ విత్ యువర్ హ్యాండ్స్ అండ్ డూ ఇట్.
0: అప్పుడు నీకు తగినటువంటి ఫలితం లభ్యమవుతుంది.
1: దెన్ యూ విల్ గెట్ ద రివార్డ్ ఆఫ్ ఇట్.
0: నేను ఆ విధంగా చేస్తున్నాను.
1: I'm doing that.
0: స్మరిస్తున్నాను.
1: రోమ
0: రోమము రామనామంతోనే ఉండాలి.
1: ఎవ్రీ హెయిర్.
0: కానీ చేతులు చేసి ప్రతి పని కూడా రామ సేవగానే చేస్తాను.
1: ఎవ్రీ హెయిర్ రిపీట్స్ ద నేమ్ ఆఫ్ రామ, బట్ మై హ్యాండ్స్ ఆల్సో డూ ద వర్క్ ఆఫ్ రామ.
0: రాముడు ఆజ్ఞ ప్రకారం నేను ఇంత భయంకరమైనటువంటి యొక్క లంకను కూడా దాటి వచ్చాను.
1: ద కమాండ్ ఆఫ్ రామ, ఐ హావ్ ఈవెన్ క్రాస్ ద గ్రేట్ ఓషన్.
0: నేను ఈ లంకను దాటుతానో లేదు సందేహానికి అవకాశం ఇవ్వలేదు.
1: ఐ అబ్సల్యూట్లీ హాడ్ నో డౌట్.
0: రామాజ్ఞ.
1: It was Rama's command.
0: అతని ఆజ్ఞను నేను శిరసా వహిస్తే తప్పక నాకు విజయం చేకూరుతుంది.
1: I've got to do his command to the word and so
0: my duty.
1: It's my duty. Whatever may happen.
0: దాటితే జయిస్తాను.
1: If I cross, I get victory. If not, I'll just get drunk.
0: నేను రెండింటికి ఏదో ఒకదాన్ని సాధించాలి.
1: Something, either of the two.
0: పట్టుపట్టాడు. అది డిటర్మినేషన్.
1: That determination he had.
0: ఆ పట్టు పట్టడం చేతనే అన్నిట్లోనే విజయాన్ని సాధించాడు.
1: Because he had the determination, he got victory everywhere.
0: కట్టకడపటికి కార్నేషన్ అయిపోయింది.
1: In the end, the coronation was over.
0: సీతమ్మ వారు,
1: సీత,
0: ఆమె ఒక బహుమానం ఇచ్చింది.
1: She gave him a present.
0: ఇంకా రాముడు బహుమానం ఏమిటి ఇచ్చిన్నాడు?
1: వాట్ ఇస్ ద ప్రెజెంట్ రామాగే?
0: అతనికి ఒక బిరుదు ఇచ్చాడు.
1: హి గేవ్ హిమ్ ఎ నేమ్. రఘుపతి
0: కార్యం వీడేచ్చిన కపిరాజ శిఖామణి నీవయ్యా, అగములు పురికొని జగములో వెలిగిన అన్మద్గురుడు నీవయ్యా, పరిపరి లంకాపురం నుంచి వచ్చిన పురవరశివుని ఉండి అయ్యా. అనగా ఏమిటి, అన్ని విధాల ఈ రామాయణానికి మూల కారకుడు నీవే.
1: యు ఆర్ ద వెరీ ఫౌండేషన్ ఆఫ్ ద రామాయణ.
0: ఎందువల్ల?
1: వై
0: ఈ లంకకు రావటము,
1: కమింగ్ టు లంక,
0: ఈ దుర్మార్గులను హతం గావించటము,
1: కిలింగ్ ఆల్ దీస్ వికెట్ పీపుల్,
0: సీత వార్తను నాకు తెలిపటము,
1: అండ్ టెలింగ్ మీ అబౌట్ సీత,
0: కట్టగడపటికి రామ కార్యంలో నీ యొక్క జీవితాన్ని అంకితం గావించుకోవటం,
1: హావింగ్ సరెండర్ యువర్ సెల్ఫ్,
0: రఘుపతి కార్యం ఈడేర్చిన కపిరాజ శిఖామణి నీవయ్యా. కపిరాజ శిఖామణి, కపుల్లో కపులు కాదు, కపిరాజ శిఖామణి.
1: You are the greatest of the kings, of the monkeys, of Hanumanta. Not Padmasri,
0: Padma Vibhushan ivvaledu. Kapiraja Shikhamani annadu.
1: You are the king of kings, of the monkeys.
0: Alanti birudunu sampayinchadu.
1: That title he gained.
0: Deni valla?
1: Why?
0: Ramaagnana sirsavahinchatam chetane.
1: Because he followed the command of Rama to the world.
0: Kanukane prati vishayamlo kudanu aagnana manam sirsavahinchali.
1: So we have got to obey the commands meticulously. The commands of our parents. The commands of our teachers.
0: దైవం కాకులు పూర్తి జీవితానికే అంకితం చేయాలి.
1: And the command of God, your total life you should surrender.
0: The purpose of life.
1: That is the purpose of life.
0: ఇది మనం చేసేటువంటి ఒక పని.
1: This is the work that we should
0: do. మన తల్లిదండ్రులకు మనం జన్మించాము.
1: We have got the birth of
0: జన్మించినట్టు మన తల్లిదండ్రులకు తగినటువంటి సంతోషాన్ని చేకూర్చాలి.
1: We have got to give happiness to our parents.
0: వాళ్ళని ఆనందపరిస్తే అదే నీకు ప్రత్యక్ష దైవం.
1: If you give them happiness, that is the true God.
0: ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క విషయాలంతా వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆధ్యాత్మికం
0: అంటే ఏదో జపం చేయటం, భజన చేయటం, ఏదో ఇది చేయటం, ఇది మాత్రం కాదు ఆధ్యాత్మికం.
1: ఆధ్యాత్మికం
0: అనగా ఏమిటి, మానవుని ఎందున్నటువంటి యొక్క పశుత్వాన్ని చంపి దైవత్వాన్ని చేరుకోవటమే.
1: Adhyatma means killing the animal quality in you and becoming divine.
0: Kanuka manavu unnatundi pasutvanni manam sampadali.
1: So the animal qualities we have got to kill.
0: Manavatvam divyatvamto cherchali.
1: We have got to combine ourselves with divinity.
0: Divinity yokka jeevitam.
1: That is a true life.
0: Manavulo moodu untunnayi, pasutvamu, manavatvamu, daivatvam.
1: There are three qualities in man: animal, man and divine.
0: Meeku baaga telusu adi pratyekanga oka rakshasu anetundi vaaru pratyekanga leru, pasuvulu anetundi pratyekanga ledu. Mana manava jeevitamlone manaku artham avutuntadi.
1: An animal or a demon is not separate. It is there within our lives itself.
0: Bhagavatamlo meeru vinintaru.
1: In Bhagavata you would have heard.
0: Ikkada Devaki Devi.
1: Devaki Devi.
0: Manavatvalu.
1: She is human.
0: Devaki Devi was devudu.
1: Vasudevan Devaki are human.
0: Aa Devaki Devi sodarude.
1: Her own brother.
0: Kamsudu.
1: Kamsa.
0: Vadu rakshasudu.
1: He was a demon.
0: Chusava. Chellalu manavatvalu. Brother. రాక్షసుడు.
1: సిస్టర్ వాస్ హ్యూమన్, బ్రదర్ వాస్
0: ఈ జనం పుట్టినటువంటి వాడు దేవుడు.
1: అండ్ ద వన్ హూ వాస్ బోర్న్ ద సిస్టర్ వాస్ గాడ్.
0: ఒకే ఫ్యామిలీ లోపల మానవుడు, దేవుడు, రాక్షసుడు.
1: ఇన్ వన్ ఫ్యామిలీ దేర్ వాస్ మ్యాన్, డెమన్.
0: కాబట్టి రాక్షసుడు ప్రత్యేకంగా కాదు.
1: సో దేర్ ఇస్ నో డిఫరెంట్.
0: దేవుడు ప్రత్యేకంగా కాదు,
1: గాడ్ ఇస్ నో డిఫరెంట్.
0: మానవుడు ప్రత్యేకంగా కాదు,
1: మ్యాన్ ఇస్ నో డిఫరెంట్.
0: మానవుల్లోనే దైవత్వము ఒక పశుత్వం రెండు కూడా ఉంటుంది.
1: ఇన్ మ్యాన్ దేర్ ఇస్ ది యానిమల్ అండ్ ద గాడ్.
0: పశుత్వాన్ని వదిలి తప్పితే దైవత్వం మనకు ప్రాప్తి.
1: ఇఫ్ యూ గివ్ సమ్ ది యానిమల్ కోల్
0: దైవత్వాన్ని దూరం చేస్తే పశుత్వమే మనకు ప్రాప్తి.
1: ఇఫ్ యూ డ్రైవ్ అవే ద డివైన్ యూ బికమ్ ఎన్ యానిమల్.
0: దైవత్వం వైపు ప్రయాణం చేస్తే పశుత్వం దూరం.
1: ఇఫ్ యూ గో టువర్డ్స్ డివినిటీ యు ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ద యానిమల్.
0: దైవత్వాన్ని దూరం చేయాలంటే దాన్ని కొట్టి చంపి తిట్టి ఏమేమో చేయనక్కర్లేదు. దైవం వైపు ప్రయాణం చేస్తే పశుత్వం సహజంగా వెళ్ళిపోతుంది.
1: యూ డి నాట్ బీట్ అండ్ టార్మెంట్ ది యానిమల్. గో అవే ఫ్రమ్ ఇట్ టు డివినిటీ, ఆటోమేటికలీ యుల్ బి గోయింగ్ అవే ఫ్రమ్ ది యానిమల్.
0: అదే మనం చేయవలసిన పని.
1: దట్ ఇస్ వాట్ యు హావ్ గాట్ టు డు.
0: ఏ చేసినా దైవత్వంగా భావించుకో.
1: వాట్ ఎవర్ యూ డూ ఫర్ గాడ్,
0: ఐ యామ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్.
1: ఐ యామ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్.
0: ఇట్ దేహం ఒక ఇన్స్ట్రుమెంట్,
1: బాడీ ఇస్ ది ఇన్స్ట్రుమెంట్,
0: మైండ్ ఒక ఇన్స్ట్రుమెంట్,
1: మైండ్ ఇస్ ఎన్ ఇన్స్ట్రుమెంట్,
0: బుద్ధి ఒక ఇన్స్ట్రుమెంట్,
1: ఇంటెలిజెన్స్ ఒక ఇన్స్ట్రుమెంట్. ఆల్ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
0: తీసుకొని నీవు సరైనటువంటి సాధన చేయి.
1: టేక్ ఆల్ దోస్ ఇన్స్ట్రుమెంట్స్, డు యువర్ సాధన.
0: మాస్టర్,
1: యు ఆర్ ద మాస్టర్.
0: ఈ మాస్టర్ అనేటువంటి భావాన్ని పెట్టుకోవాలి.
1: టేక్ ద ఫీలింగ్ దట్ యు ఆర్ ద మాస్టర్.
0: ఆ మాస్టర్ అంటే ఏమిటి, అది మానవుని యొక్క దివ్యత్వము.
1: వాట్ ఇస్ దిస్ మాస్టర్షిప్, దట్ ఇస్ ద డివినిటీ ఇన్ మ్యాన్.
0: మీరు తెలుసుకోండి, మ్యాన్ కైండ్ అంటే ఏమిటి.
1: వాట్ ఇస్ మ్యాన్ కైండ్,
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ మ్యాన్ కైండ్. మ్యాన్ కైండ్, కైండ్ తో కూడినటువంటిదే మ్యాన్.
1: వన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ కైండ్నెస్ ఇస్ మ్యాన్.
0: దయతో కూడినటువంటిది వాడుగా మానవుడు.
1: వన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇస్ మ్యాన్.
0: అందువల్లనే వేదములంతా కూడా హృదయా అన్నారు, అటువంటి వాడికి హృదయం ఉంది అని.
1: సో వేదర్స్ హస్ సెడ్ సచ్ ఎ మ్యాన్ ఇస్ ద వన్ హూ హస్ ఎ హార్ట్.
0: దయతో కూడినటువంటి హృదయము.
1: ద వన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇస్ ద హార్ట్.
0: దయను మనం అందరికీ పంచాలి, పంచాలి, పంచాలి.
1: సో దట్ కైండ్నెస్ అండ్ కంపాషన్ వి హావ్ టు గివ్ ఇట్,
0: అంత పెరుగుతూ ఉంటుంటది.
1: ద మోర్ యు గివ్ ద మోర్ ఇట్ ఇంక్రీజెస్.
0: కాబట్టి ఎవరిపైన మనం ద్వేషం చేయకూడదు.
1: సో వి షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
0: మనం విరోధం తీసుకోకూడదు.
1: వి షుడ్ నాట్ బి యాంగ్రీ.
0: అందరిపైన ఈ కైండ్, కైండ్ అది మ్యాన్ కైండ్.
1: బి కైండ్ టు ఎవ్రీవన్ అండ్ దట్ ఇస్ మ్యాన్ కైండ్. బి కైండ్.
0: అప్పుడు నీవు మ్యాన్.
1: ఇస్ ఓన్లీ దెన్ యు ఆర్ మ్యాన్.
0: లైఫ్ ది కైండ్ లైఫ్ విత్ ఇన్ మ్యాన్.
1: If you are not kind, you are
0: kindless
1: not a man. Kindless man.
0: Kindness man, ever who? Lifeless man.
1: He is a lifeless man.
0: Kabatti kindness in it in the life.
1: Kindness is life.
0: Kind man, kind ga undali.
1: Kind man is a man.
2: Sai Ram, you just heard a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba for the students of the Sri Satya Sai Institute of Higher Learning, Anantapur Campus, on the 24th of September 1995 at the Purnachandra Auditorium here at Prashanthi Nilayam. Thank you and Sai Ram.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

from the side of the dead and night.

ಮಹಾರಾಜ್ ಗುರು ಜೈ ಜೈ ಸಾಯಿನಾಥ ಸತ್ಯ.

జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం.

సన్మానమునుగల్గు. సత్యవాక్కువలన సన్మానమునుగల్గు. సత్యయుతుడు యుందు సౌఖ్యమెసెసు. సత్య జీవితమనకన్నా సత్య జీవితమునకన్నా

0: done.
1: By uttering truth, you'll be felicitated. Because of truth, you'll have all happiness and comfort. More than the life of truth, there's nothing on earth that is permanent. This is what is conveyed to you.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: Palamuloni madurarasam tarutanu yeruguna.
1: The sweet juice contained in the fruit is not tasted by the very tree.
0: Puvuloni makarandamu teegalanubhavinchuna.
1: The nectar of the flower is not tasted by the creeper.
0: Nivrittisara sahityamu pravurti panditunde terugunu.
1: A scholar who is outward cannot know the inward essence.
0: Granthalloni madurarasamu kagitam anubhavinchuna.
1: All the matter present in the sacred text is not known to the paper.
0: Prapanchamuna pravritti margamaniyu nivritti margamaniyu renduga vibhajistunnaru.
1: In this world there are two paths. One is outward, another is inward.
0: Kani pravritti nivrittulu yokka nijasthanamu okkate.
1: Actually, the point is one and the same for both the ways.
0: Bhautikanga, laukikanga, prakritikanga, anubhavinchedantai kudanu pravruttulani. Deeniki atitamai, antarmukhamai, anandamayamai, amrutamayamai unnatvantidanta nivrutti margamani bhavistunnaru manavulu.
1: People consider that all that is experienced in this world is that is transcendental, that is inner and inward, blissful, immortal. Actually, the outward and inward paths are one and the same. That is the human
0: life.
1: We classify into two categories, the outward and inward, in human sojourn.
0: ఈ ప్రవృత్తి వృత్తులన్నీ కూడాను నివృత్తి యొక్క వృత్తుల యొక్క ప్రతిబింబములే.
1: All that you find outward is the reflection of the inward.
0: ప్రతిధ్వనులే.
1: Resound.
0: ఇట్టి ప్రతిధ్వనులు ప్రతి స్వరూపమునైనటువంటి యొక్క మానవత్వాన్ని అంతర్ముఖంగా మనము విచారం చేయాలి.
1: Therefore, we have to inquire inwardly the nature of that which is resound and reflection.
0: మానవాకారమును ధరించినప్పటికీ ఈ ప్రవృత్తి నివృత్తులు అనేటువంటి వాటిని విభజించలేకపోవడానికి కారణమేమిటి?
1: Though God has taken human form, why is it that we go by this classification?
0: అనాది కాలము నుండి అనేక జన్మలుగా ప్రతి మానవుడు కూడాను ప్రవృత్తి జీవితమనే గడుపుతూ వస్తున్నాడు.
1: Over generations of past lives, people have been spending time with external approach.
0: కనుకనే ఒకే పర్యాయము నివృత్తి మార్గంలో ప్రవేశించుటకు వీలు కాదు.
1: Therefore, it's not possible to proceed inward at a time.
0: ప్రవృత్తిని అనుసరిస్తూ నివృత్తిలో ప్రవేశించాలి.
1: As one follows the outward, one has to follow the inward path.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి వివాహం చేయ తలంచి మిథిలాపురము లోపల అనేక విధములైనటువంటి వేడుకలను కల్పించుకున్నారు.
1: All the festivity in the gate you are ready to perform the wedding of Rama Lakshmana Bharata Shatrughna there in Mithilapura.
0: ఈ ప్రవృత్తి యొక్క కర్మల యందు కూడాను నివృత్తులు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
1: In all the external activity that goes on, there is inward significance.
0: ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని రాజుల యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ వివాహము 4 దినములు జరుగుతూ వచ్చింది.
1: Basing on the ancient tradition of the royal family, the wedding took place for 4 long days.
0: మొదటి దినము వరప్రహేయము అనగా లగ్న పత్రికలను తీసుకొని పుత్రికులతో పురోహితులతో కన్యాదాత గృహమునకు వెళ్లి వారికి లగ్న పత్రికను అందించటం.
1: On the first day, the wedding invitation will be taken in procession by all Purohits and will be handed over to the bride's
0: party. Tadupari, ee vaduvu yokka gruhamu nundi sumangalato praveshinchi veeri lagna patrikanu vadunaku andinchatamu.
1: On the following day, the bride's party, all ladies will go in a procession and will handle the wedding
0: invitation.
1: The same thing went on from morning till the evening on the first day.
0: రెండవ దినము వంశ గౌరవమును ప్రతిష్ఠింపజేసుకుని వారికి తగినటువంటి కృతజ్ఞతను చేకూర్చటము.
1: Basing on the royal prestige, they express their gratitude.
0: ఇక్ష్వాకుని వంశము మొదలుకొని దశరథ మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పరిపాలించినటువంటి రాజుల యొక్క గుణములను ప్రతిష్టలను చరిత్రలను వర్ణించుకుంటూ వారికి కృతజ్ఞతను చేకూర్చటం.
1: They go on spending the whole day thinking of all of the past kings of the royal family Ikshvaku and express gratitude on that day.
0: Anaga gadachina rajulandaru kudanu pavitramainatunti yokka prakhyati ainatunti yokka pratishthalanu sampadinchatam chetane ee naadu Dasaratha Maharaju ee yokka rajyamunu yelagalugutu vachadu.
1: Because of the prestige and the dignity in the posterity, Dasharatha has come to present position today.
0: Gadachina rajulandaru kudanu satkirtini satpravattanu sadacharamunu sadgunamulane poshinchukonakundina ee yokka ayodhya rajyamu ee dasharathanu dakketuvantidi kaadu.
1: Had not the past kings observed the truth and all the esteem and the prestige and the reputation, Dasharatha would not have been today what he is.
0: Kosala desamunu palinchinatvanti రాజులందరూ కూడాను గొప్ప మహనీయులు ధర్మపరులు సత్య సంపన్నులు కనుకొని అట్టివారలకు కృతజ్ఞత అందించటము ఈనాటి రాజులకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ప్రజెంట్ డే కింగ్స్ టు ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్ టు ద పాస్ట్ కింగ్స్ హూ స్పెండ్ దర్ లైఫ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూత్.
0: కనుకొని ఈ కృతజ్ఞతను అందించటం అనేటువంటిది ఒక గొప్ప ఒక పండుగగా భావిస్తూ వచ్చారు.
1: Expression of one's own gratitude is a matter of festival.
0: Tadipari neemi modalukoni janaka maharaja varaku kudanu ee rajyamunu palinchinatunti midilapura rajyamunu palinchinatunti rajulaku andariki kudanu janakudu kudanu tan tana krutagnatanu andistu vachadu.
1: Likewise, Janaka also expressed his gratitude to all the past kings that ruled midilapura.
0: Midilapura nagaramunu mottamota nimi aneetunti maharaju దీన్ని ప్రారంభించాడు.
1: ఇట్ వాస్ ది కింగ్ మినీ హూ స్టార్టెడ్ దిస్ మిథిలాపుర.
0: ఈ మధ్యలో ఎన్నో వందల రాజులంతా కూడాను ఈ రాజ్యమును కాపాడుకుంటూ పోషించుకుంటూ వచ్చారు.
1: హండ్రెడ్స్ ఆఫ్ కింగ్స్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్ కింగ్డమ్.
0: కనుకనే వారి యొక్క పోషణ బలం చేతనే ఈ మిథిలాపురము వైదేహి రాజ్యంగా నిలిచిపోయింది.
1: బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ గివెన్ బై దెమ్ ఇట్స్ కాల్డ్ వైదేహి కింగ్డమ్.
0: కనుకనే కృతజ్ఞత మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణముగా విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క మంగళ కార్యములు యందు దీనిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వచ్చారు.
1: Therefore, on all auspicious occasions, gratitude is expressed as a matter of life principle.
0: ఈనాడు నేను రాజుగా ఉన్నాను కదా, గడిచిన రాజులతో నాకేం పని అనేటువంటి అహంకారంతో విర్రవీగలేదు.
1: They were never egoistic, thinking in this direction. Today I am the king, how am I bothered? Are the past kings.
0: కనుక గడిచిన రాజులకందరికీ నీ కృతజ్ఞత చెప్పుకోవటము మా కర్తవ్యము.
1: ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ టు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్.
0: అట్టు కృతజ్ఞతనే చెప్పుకోకుండా మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం కాము.
1: ఇఫ్ వి డోంట్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్, వి ఆర్ నాట్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీ.
0: కేవలము ఒక రాక్షసత్వాన్ని వహించినటువంటి క్రూరులుగా మేము రూపొందుతాము.
1: ఇఫ్ వి ఆర్ అన్గ్రేట్ఫుల్, వి ఆర్ డిమోనిక్ ఇన్ అవర్ బిహేవియర్.
0: కనుక కృతజ్ఞత మానవుని యొక్క ప్రథమ ప్రాణము.
1: దేర్ఫోర్ గ్రాటిట్యూడ్ ఇస్ ద లైఫ్
0: అని ఈ రెండవ దినము వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునేటువంటి ఒక పండుగగా కళ్యాణంలో విభజించారు.
1: ఆన్ ద సెకండ్ డే ఆఫ్ ద వెడ్డింగ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇస్ ద రొటీన్.
0: ఇంకా మూడవది,
1: థర్డ్,
0: తన నలుగురు కుమారులకు భవిష్యత్తులో తగినటువంటి యొక్క కీర్తి గౌరవములు ప్రతిష్టలు పెరిగి సమాజము లోపల ప్రజల యొక్క సుక్షేమాన్ని దృష్టియందుంచుకొని దాన ధర్మములు అనేటువంటి యొక్క పేరు చేత అనేక వేల గోవులను దూడలతో కూడినటువంటి గోవులను బంగారు కొమ్ములతో కప్పినటువంటి యొక్క అలంకారంతో కూడిన గోవులను దానమిస్తూ వచ్చారు.
1: on the following third day, keeping the welfare and the reputation, the esteem of the four sons to benefit the society, they were indulging in acts of charity and distributing the cows in the cows and the cows decorated with the gold in the around the horns. The four types of mothers.
0: భూమాత,
1: ద ఫస్ట్ మదర్ ఎర్త్,
0: రెండవది వేదమాత,
1: సెకండ్ మదర్ వేద,
0: మూడవది గోమాత,
1: థర్డ్ వన్ మదర్ కౌ,
0: నాలుగవది దేహమాత,
1: ద ఫోర్త్ వన్ ద ఫిజికల్ మదర్.
0: ఈ నాలుగు మాతల యొక్క కృతజ్ఞతను కూడాను మనం అందించటం మన కర్తవ్యం.
1: ఇట్స్ అవర్ డ్యూటీ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూట్యూడ్ టు ఆల్ దీస్ ఫోర్ మదర్స్.
0: నాలుగు తల్లుల బిడ్డలు ప్రతి మానవులు.
1: ఎవ్రీవన్ హ్యాస్ దీస్ ఫోర్ మదర్స్.
0: ప్రతి తల్లికి కూడాను తన శక్తానుసారము తన కృతజ్ఞతను అందించకపోతే వాడు నిజంగా క్రూరుడైన పుత్రుడే.
1: If one does not express gratitude to one's own capacity, he is a wicked one.
0: కనుక మూడవ దినము ఈ గోమాతలను బీద జనులకు అందిస్తూ ఈ విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: On third day, they were so happy distributing the cows to the poor people.
0: నాలుగవ దినము
1: fourth day,
0: కన్యాదానము
1: wedding, కన్యాదాన
0: అనగా తమ తమ బిడ్డలను దశరథ మహారాజు కుమారులకు దానము చేసే నిమిత్తమై ఏర్పరిచినటువంటిది.
1: ఇట్ ఇస్ ద డే వెన్ ద డాటర్స్ విల్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సన్స్ ఆఫ్ దశరథ.
0: జనక మహారాజు ఒకవైపున సీతను మరొక వైపున చాకుడు బిడ్డ అయినటువంటి ఊర్మిళను తీసుకుని వచ్చారు. ఎవరు దశరథ మహారాజు కాదు, జనక మహారాజు, అతని భార్య అయినటువంటి సునేత్రి.
1: జనక brought Sita along with Urmila.
0: ఈ విధంగా తీసుకుని వచ్చేప్పుడు తనకు తండ్రి తమ్ముడైనటువంటి యొక్క జనకుని తమ్ముడు అతని కుమార్తెలే ఇంక ఇరువురు కూడాను.
1: ద అదర్ టూ ఆర్ ద డాటర్స్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ జనక.
0: ఈ ఇరువురిని తీసుకుని తన కుశకుమారుడు అనేటువంటి వాడు తీసుకుని వచ్చాడు.
1: ఇస్ కుశికుమార హూ బ్రాట్ దీస్ టూ.
0: తీసుకుని వచ్చి కళ్యాణ మంటపంలో కూర్చోబెట్టారు.
1: దే వర్ బ్రాట్ టు ది ప్లాట్ఫామ్ వేర్ వెడ్డింగ్ వాస్ టు బి పర్ఫార్మ్డ్.
0: ఈ యొక్క కుశధ్వజుడు జనకుని యొక్క తమ్ముడు
1: కుశధ్వజ బ్రదర్ ఆఫ్ జనక.
0: అతని బిడ్డలే మిగిలినటువంటి ఇరువురు.
1: ది అదర్ టూ ఆర్ హిస్ డాటర్స్.
0: భరతునకు శత్రుఘ్నకు అందించినటువంటి వారు.
1: దే వర్ మ్యారీడ్ టు భరత అండ్ శత్రుఘ్న.
0: ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు దశరథ మహారాజు కూడాను తన కుమారుడు నలుగురును వెంట పెట్టుకుని వచ్చాడు.
1: When they were all seated, Dasaratha came over there along with his four sons.
0: వారిని కూడాను తూర్పు వైపున ముఖం పెట్టి నలుగురిని ఒకవైపున కూర్చోబెట్టారు.
1: They were all made to sit in one line facing the north.
0: వీరికి ఎదురుగా సీత, ఊర్మిళ ఇద్దరు కుమార్తెలు.
1: Sita, Urmila, the other two daughters.
0: వీరిని కూడాను అక్కడ కూర్చోబెట్టారు.
1: దే వర్ ఆల్సో మేడ్ టు సిట్ దేర్.
0: అయితే ఈ ఇరువురికి మధ్యలో ఒక తెర కట్టారు.
1: హౌఎవర్ దేర్ ఇస్ కర్టెన్ ఇన్ బిట్వీన్ ది టూ.
0: ఈ విధంగా తెర కట్టడం లోపల కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ కర్టెన్?
0: ఆనాటి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా ప్రతి మానవుని యొక్క కర్తవ్యం కూడాను ఇలాంటి గుణశీలతను పోషించుకోవటమే.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ద రాయల్ ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్. It also has got an important factor.
0: వివాహము జరగక పూర్వము కన్యను వరుడు చూడకూడదు.
1: Before the marriage, the bridegroom is not expected to look at the bride.
0: ఇక్కడ కన్యాదానము జరిగిన తరువాత సుముహూర్తము తరిగిన తరువాత అప్పుడు మాత్రమే తెరం తీస్తూ వచ్చారు.
1: After the auspicious moment only, the curtain will be removed.
0: అప్పుడు కూడా తెర తీసినప్పుడు రాములు ఎక్కడో చూస్తున్నాడు.
1: ఈవెన్ ఆఫ్టర్ ది కర్టెన్ ఇస్ రిమూవ్డ్ రామా వాజ్ లుకింగ్ ఎట్ అనదర్ డైరెక్షన్.
0: కాని ఊర్మిళ వైపును కాని చూడలేదు.
1: హీ డిడ్ లుక్ ఎట్ సీత ఆర్ ఊర్మిళ.
0: అప్పుడు దశరథ జనకుడు వచ్చి మమ పుత్రి ఇదం సీత అన్నాడు. ఓ రామచంద్ర, మమ పుత్రి ఇదం సీత, సీత ఇక్కడ ఉండాలి, నీవెక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: జనక కేమ్ అండ్ సెడ్, My daughter Sita is here. You are looking in that direction.
0: కాని వినిపించుకోలేదు.
1: But Rama didn't hear all this.
0: తిరిగి రెండు మూడు పర్యాయములు చెప్పాడు. ఇదం సీత, ఇక్కడుంది రామా, సీత ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: And Janaka repeated twice or thrice, here is Sita, you are looking another way.
0: Karanam emiti?
1: What's the reason?
0: Inka Mangala Sutram kattaledu.
1: He has not tied that Mangala Sutra, the sacred thread.
0: Vivaham kaanatuvanti streeni chudatam maha paapam.
1: It's the worst of the sins to look at an unmarried woman.
0: Ichchakulu vamsamunake apakirti techinatuvanti vaadu avutaru.
1: We'll be bringing the Ikshvaku clan to disrepute.
0: Kanuka nenu chudanu unnadu.
1: So I won't look at her, he said.
0: Neeni pattiye ekapatni anetuvanti peruku saarthakamaindi.
1: For that reason he got this name, that he had one wife.
0: Oke maata.
1: One word.
0: Oke patni.
1: One wife.
0: Oke ambu.
1: One arrow.
0: ఇది రామచంద్రునికు ప్రత్యక్ష ప్రమాణం అయినటువంటి యొక్క బిరుదు.
1: దీస్ ఆర్ ది టైటిల్స్ ఆఫ్ రామ దట్ హి హాడ్.
0: ఇంకా వాయిద్యములు వాయిస్తున్నారు.
1: అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ ప్లేయింగ్.
0: వచ్చారు జనక మహారాజు యొక్క ఆస్థానం నుంచి అనేక మంది సుమంగళ్ళు.
1: మెనీ లేడీస్ కేమ్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ జనక ఎంపరర్.
0: వీళ్ళు మించిన మిక్కుటాలు, స్త్రీలకు ఎక్కువ భూషణాలు, ముందర దర్బార్లు, సీతకు రాముడు సూత్రము గట్టుతాడు, ఇద్దరినొక్క ఈడు జోడుగా కూర్చినాడు, సీతకు తగువాడు శ్రీరాముడు, రారే చూడగపోదాము రాముల పెళ్లి, రారే చూడగపోదాము. స్త్రీలకు ఎక్కువ భూషణాలు,
1: లేడీస్ వర్ హ్యావింగ్ జ్యువెల్స్,
0: ముందర దర్బార్లు,
1: దేర్ ఇస్ అ కోర్ట్ ఇన్ ఫ్రంట్,
0: సీతకు రాముడు
1: అండ్ రామ ఫర్ సీత,
0: సూత్రము గట్టుతాడు,
1: ఈజ్ రెడీ టు టై అప్ మంగళ సూత్ర,
0: ఇద్దరినొక్క ఈడు,
1: దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్,
0: జోడుగా కూర్చినారు,
1: అండ్ ఇట్స్ అప్రోప్రియేట్ సెలెక్షన్,
0: సీతకు తగువాడు శ్రీరాముడు,
1: రామ ఇస్ ద రైట్ మ్యాన్ ఫర్ సీత,
0: చూడగపోదాము రాముల పెండి, రారే చూడగపోదాము,
1: లెట్స్ గో అండ్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ.
0: ఈ విధంగా ప్రజలందరూ కూడాను గుంపులు గుంపులుగా పరిగెత్తి వస్తున్నారు.
1: లైక్ దిస్ పీపుల్ స్టార్ట్ రన్నింగ్ ఇన్ గ్రూప్స్.
0: ఈ మంగళ సూత్రం కట్టారు.
1: అండ్ ది సీక్రెట్ థ్రెడ్ వాస్ టైడ్.
0: కట్టిన తర్వాత
1: ఆఫ్టర్ దట్
0: ఒకరికొకరు గార్లాండ్స్ వేసుకోవాలి.
1: దే షుడ్ గార్లాండ్ ఈచ్ అదర్.
0: రామును చూస్తామా, ఆజానుబాహుడు.
1: రామ ఇస్ సో టాల్.
0: సీత అతని కంటే చాలా తక్కువ హైట్.
1: సీత ఇస్ కంపారిటివ్లీ షార్ట్.
0: కనుక దాసీలు తెచ్చినటువంటి హారంను సీత పట్టుకుంది.
1: సీత హెల్డ్ ఇన్ హర్ హ్యాండ్స్ ద గార్లాండ్ బ్రాట్ బై ది సెవెన్ మెన్.
0: చాలా దైవం యొక్క రహస్యములైనటువంటిది ఇంత సూక్ష్మంగా ఉంటుంటాయి.
1: ద డివైన్ సీక్రెట్స్ ఆర్ సో సటిల్.
0: ఆ గార్లాండ్ సీత చేతిలో పట్టుకుంది.
1: అండ్ సీత వాజ్ హ్యావింగ్ గార్లాండ్ ఇన్ హర్ హ్యాండ్స్.
0: ఎంతసేపు అయినప్పటికీ రాముల మెడలో వేయలేదు.
1: షీ డిడ్ంట్ గార్లాండ్ రామ ఫర్ లాంగ్.
0: రాములు చాలా ఎత్తుగా ఉన్నాడు.
1: Rama is so tall.
0: తనకు తన యొక్క మెడ అందలేదు.
1: She could not catch him.
0: కనుక తల క్రిందకుంచుకుని పట్టుకుంది.
1: So she bent her head and holding the garland.
0: దీనిని గుర్తించినటువంటి రాములు లక్ష్మణుకు సైగ చేశాడు.
1: Noticing that this, Rama signed to Lakshmana.
0: అనగా ఏమని సైగు?
1: What is the sign?
0: ఇది లక్ష్మణుకు తప్ప ఈ రహస్యాలు మరొకరికి తెలియదు.
1: దీస్ సీక్రెట్స్ ఆర్ నోన్ టు లక్ష్మణ్ అండ్ అనిల్.
0: అందుకోసమే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: సో త్యాగరాజ్ ఆల్సో సెడ్.
0: ఎందుకంటే ఇంత సూక్ష్మబుద్ధి కలిగినటువంటి ఒక లక్ష్మణుకు ఎవరు కూడా చెప్పనక్కర్లేదు.
1: నోబడి నీడ్ టు టెల్ లక్ష్మణ హూ ఇస్ సో ఇంటెలిజెంట్.
0: తాను కూడా సైగ్ చేశాడు అన్నాడు. వీలు కాదన్నాడు.
1: హీ టు గేవ్ ఎ సైన్ సేయింగ్ నో.
0: అనగా ఏమిటి ఈ సైగ్ చేయటం?
1: వాట్ ఇస్ ది సైన్ హియర్?
0: నీవు ఆదిశేషుడు కదా.
1: యు ఆర్ ఆదిశేష.
0: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చేయి అన్నాడు.
1: హీ సెడ్ దట్ ద గ్రౌండ్ వేర్ సీత వాజ్ స్టాండింగ్ లిఫ్ట్ ఇట్ అప్ టు ఎ లిటిల్ హైట్.
0: లక్ష్మణుడు చెప్పాడు, రామ సీత ఉన్నటువంటి స్థానంలో మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమంతా వెత్తాల్సి వస్తుంది.
1: అండ్ లక్ష్మణ సెడ్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ దట్ పార్ట్ ఓన్లీ, ద హోల్ ఎర్త్ హెస్ గాట్ టు బి లిఫ్ట్.
0: అయితే రాముని యొక్క ప్రతిజ్ఞ ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ద వర్వ్ ఆఫ్ రామ?
0: భక్తుడికి ఎక్కడైనా నేను శిరస్సు వంచుతాను.
1: ఐ బెండ్ మై హెడ్ బిఫోర్ ఎ డివోటీ.
0: స్త్రీల ముందు నేను శిరస్సు వంచను.
1: బట్ బిఫోర్ విమెన్ ఐ డోంట్ బెండ్ మై హెడ్.
0: ఈ ప్రతిజ్ఞ పట్టాడు.
1: దాట్స్ ద వర్వ్.
0: అప్పుడు
1: దెన్
0: వీలు వేయకుండా పరిస్థితిని పట్టి లక్ష్మణుడు ఆ పీటల పైన కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైమ్ లక్ష్మణ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
0: అప్పుడు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమై రాములు వంగాడు. ఇదే ఛాన్స్ అని సీత మెడలో వేసింది.
1: రామ హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ లక్ష్మణ విత్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. ఇట్ వాజ్ ది రైట్ టైమ్ ఫర్ సీత టు గార్లాండ్ హిమ్.
0: కనుకనే
1: So,
0: ఈ లక్షణ యొక్క యుక్తి, రాముని యొక్క శక్తి, ఈ జగత్ వ్యాప్తి గావించే నిమిత్తమై ఇలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క చేష్టలు జరుగుతూ వచ్చాయి.
1: సో మెనీ సచ్ యాక్షన్స్ కన్వే ద పవర్ ఆఫ్ రామ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లక్ష్మణ.
0: తక్కువన కాదు,
1: ఇస్ నాట్ ఆర్డినరీ.
0: ఆమె భూజాత,
1: షీ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: కనుకనే లక్ష్మణి ఎత్తడానికి వంగేటప్పటికి మెత్తగా గార్లాండ్ వేసేసింది.
1: ద మూమెంట్ లక్ష్మణ బెంట్ టు డూ నమస్కార్ టు రామ, ఇమ్మీడియట్లీ షీ టుక్ ద ఛాన్స్.
0: ఆ గార్లాండ్ వేసేటప్పటికి కళ్యాణం అయిపోయింది.
1: The moment garlanding is over, wedding
0: came to an end. అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
1: They were going round the fire.
0: తదుపరి ఒక చెలికెత్త జలమును తెచ్చి ఇచ్చింది, సరయూ నది జలమును.
1: A servant maid brought the water from Sarayu river.
0: కాని ఈ జలముతో రాముల పాదములు కడగాలి.
1: Rama's feet had to be washed with this water.
0: పాత్ర తీసుకుంది కానీ పాదములు కడగటం లేదు.
1: She brought the vessel, but she is not washing the feet as expected.
0: ఎంత సేపు అయినప్పటికీ పాత్రం పట్టుకుని కూర్చుంది.
1: She was holding the vessel for a long time.
0: అప్పుడు తాను యోచిస్తూ వచ్చిందట.
1: Then she started
0: జగత్తునకు ఈ రహస్యాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అనేక విధములుగా కూడా ఈ రకమైన చర్యలు జరుగుతూ వచ్చాయి వివాహ సమయంలో.
1: All these actions were taking place at the time of wedding for the world to know the secrets behind.
0: సీత చేతుల నిండుకు పెద్ద పెద్ద కంకణాలు వేసుకుంది.
1: Sita was wearing bangles, very big bangles.
0: ఇప్పుడు మన యొక్క మిథిలాపురంకు వచ్చేక ముందుగా అహల్య శాప విమోచన జరిగిందట.
1: అహల్య వాస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద కర్స్ బిఫోర్ రీచింగ్.
0: ఈ పాదముల వల్లనే రాయిగా మారినటువంటి అహల్య స్త్రీగా రూపొందింది.
1: బికాస్ ఆఫ్ ది లార్డ్స్ ఫీట్ అహల్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్ కుడ్ కమ్ బ్యాక్.
0: నేను మారను కానీ ఈ ఆభరణములంతా స్త్రీలుగా మారినప్పుడు నన్ను శ్రీరాముని వదిలిపెడతాడో ఏమిటో.
1: If all the bangles I am wearing, if they convert themselves into women, Rama may drop me.
0: ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించి.
1: This truth is known.
0: లక్ష్మణుడు తన అంగవస్త్రాన్ని తీసి.
1: Lakshmana has taken the cloth he was
0: Ramana
1: wearing.
0: రాముని పాదములను తుడిచాడు.
1: He was wiping the feet of Rama.
0: తుడిచి తదుపరి కడగమన్నాడు.
1: Later he said, wash his feet.
0: చూసారా, ఒక్కొక్క అవతారం యొక్క రహస్యములు ఇంత అత్యంత సూక్ష్మమైనట్టుగా ఉంటుంటాయి.
1: The secret of every incarnation is so subtle.
0: ఈ పాదములు కడిగింది.
1: She washed the feet.
0: ఆ యొక్క పాదముల యొక్క తీర్థం శిరస్సు పైన చల్లుకుంది.
1: She also sprinkled few drops on her head.
0: ప్రదక్షిణ జరిగి ప్రమాణములు జరిగినాయి.
1: She went round and she made all vows.
0: ప్రమాణములు జరిగే సమయం లోపల,
1: after taking oath,
0: ఈ జనకుడు రామునికి చెప్తున్నాడు, రామా ఇదిగో నా పుత్రి అయినటువంటి సీతను నీకు దానం చేస్తున్నాను, నీవు అందుకో అన్నాడు.
1: జనక స్టార్టెడ్ టెలింగ్ రామా, హియర్ ఇస్ మై డాటర్ సీత, యాక్సెప్ట్ హర్.
0: అప్పుడు ఈ యొక్క వధువు ఏం చెప్పు, వరుడు ఏమని చెప్పాలి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రైడ్ గ్రూమ్ ఇస్ సపోజ్ టు సే?
0: ప్రమహల్లవా అనాలి, అంటే నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి.
1: యూ సే ఐ యాక్సెప్ట్.
0: కానీ చెప్పటం లేదు.
1: బట్ ఈస్ నాట్ టెలింగ్.
0: పురోహితుడు వచ్చాడు.
1: పురోహిత్ కేమ్.
0: రామా కాలహరణం అవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
1: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్, యాక్సెప్ట్ నౌ.
0: అప్పుడు రాముడు చెప్తున్నాడు.
1: దెన్ రామా స్టార్టెడ్ టెలింగ్,
0: మాది ఇక్ష్వాకుల వంశము.
1: Ours is Ikshvaku clan.
0: మేము ఇచ్చేటువంటిది మా యొక్క వాడుకు కాని పుచ్చుకునేటువంటి మాకు వాడుకు లేదు.
1: Our practice is only to give, not to take.
0: మేము దానమంతా ఇచ్చేటువంటిది మా యొక్క అభ్యాసము.
1: Our habit is only giving continuously.
0: ఇంకొకరి దగ్గర నుంచి మేము దానమును పుచ్చుకునేటువంటి అలవాటు లేదు.
1: We don't accept anything from anybody. It's not our habit.
0: ఇది కన్యాదానమయ్యా, పదార్థ దానం కాదన్నారు.
1: It's offering one's own daughter, not any material, you know.
0: కన్యకుడును ఒక పదార్థమే.
1: Even woman is also matter. But he's not telling.
0: పురోహితుడు వచ్చాడు.
1: పురోహిత్ కేమ్.
0: రామా కాలహరణం అవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
1: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్, యాక్సెప్ట్ నౌ.
0: అప్పుడు రాముడు చెప్తున్నాడు.
1: దెన్ రామా స్టార్టెడ్ టెలింగ్.

0: So long one is in nature, everyone is a matter.
1: కనుక దీనికి దానం అనే పేరు తీసివేస్తే నేను ఒప్పుకుంటాను అన్నాడు.
0: If you can't remove that word offering, I am ready to accept.
1: అప్పుడు జనక మహారాజు
0: Then Emperor Janaka,
1: ఈ సూక్ష్మాన్ని గుర్తించి దానం అనే పదమును తీసివేశాడు.
0: Understood the subtlety behind it.
1: నాకు మమ పుత్రి సీతాదేవిని నీకు ఇస్తున్నాను, నీవు ఈమెను చక్కగా చూసుకో, తల్లి లేని బిడ్డ.
0: జనక స్టార్టెడ్ టెల్లింగ్ మై డాటర్ సీత, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ, షీ హాస్ నో మదర్.
1: ఇది భూమాత పుట్టినటువంటిది.
0: షీఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: అప్పుడే అతని పురోహితుడు వచ్చి రాముని యొక్క పురోహితుడు కూడా చెప్తున్నాడు.
0: And he went on telling the Purohita.
1: అయ్యా జనక మహారాజా, సీతమ్మ తల్లి లేని బిడ్డ,
0: సీత
1: రాములు తండ్రి లేని బిడ్డ అన్నాడు.
0: సీత హ్యాస్ నో మదర్ వైల్ రామ హ్యాస్ నో ఫాదర్.
1: అనగా పాయసంతో పుట్టినటువంటి వాడు రాములు.
0: రామ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ పాయస పుట్టింగ్.
1: సంబంధం లేదు.
0: సో నో కనెక్షన్.
1: కనుక ఇరువురికి ఈ యొక్క బాధలు ఉంటున్నాయి.
0: Both have the same problem.
1: ఇరువురు సాక్షాత్ దివ్య శక్తి స్వరూపులు.
0: That is very divine form.
1: పుడమి పరమాత్మ.
0: This earth
1: ప్రకృతి పరమాత్మ స్వరూపులు.
0: నేచర్ ఇస్ గాడ్.
1: నీవు ఈ విధంగా కాపాడుకోమని రామచంద్రుని కోరనక్కర్లేదు అన్నాడు.
0: యూ డోంట్ నీడ్ టు రిక్వెస్ట్ రామ టు టేక్ కేర్ ఆఫ్ హర్.
1: అప్పుడు ఈ ప్రమాణములు ఎందుకూడను, ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి అని ప్రమాణం చెయ్యాల. ధర్మే చ అర్థే చ కామే, ధర్మమునందును ధనమునందును వాంఛలి ఎందును కూడాను నేను ఈమెను అన్ని విధాలా సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి.
0: He has to take a note telling that the bridegroom will satisfy the bride in all the aspects of righteousness, the wealth and desire.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: Then Rama said,
1: దీనికి నేను అంగీకరించను.
0: I am not going to accept this.
1: అన్నింటికీ అతని ఆమెను సంతృప్తి పరచడం అంటే నా యొక్క ప్రజారాజ్యం అనేటువంటి దాన్ని, నా ప్రభుత్వం అనేటువంటి దాన్ని, ప్రజాహితాన్ని కూడాను నేను కోరవలసి వస్తుంది.
0: If I am to satisfy in every respect, I have to think of the welfare of my people.
1: ఒకవేళ ప్రజాక్షేమంను అడ్డుతగిలితే నేను సీతనైనా వదులుతాను, కానీ ప్రజలను నేను వదలను అనేటువంటి ప్రామిస్ చేశాడు.
0: When it is a conflict between the welfare of the people and Sita, I am prepared to give up Sita.
1: అందువలననే ఒకనొక సమయం లోపల ఒక చాకలివాడు ఏదో మాట అన్నాడని, ప్రజాక్షేమమునకై ఆదర్శవంతమైనటువంటి ఒక మాట నిమిత్తమై తాను సీతనైనా అడవులకు పంపాడు, కానీ తాను చాకల వానికి ఏ విధమైనటువంటి శిక్షను అందించలేదు.
0: బికాస్ ఆఫ్ వన్ వాషర్మన్ సెడ్ హీ సింప్లీ ఫాలోడ్ అండ్ డ్రాప్ సీత దేర్ ఇన్ ద ఫారెస్ట్ బట్ హీ డిడ్ంట్ పనిష్ దట్ వాషర్మన్.
1: అనగా ఇలాంటి చిన్న చిన్న పదములు ఎందుకూడను ఆనాడు ప్రతి దాని ఎందుకు లక్ష్యముంచేటువంటి వాడు రామచంద్రుడు.
0: రామ హ్యాడ్ పర్పస్ అండ్ ఎయిమ్ బిహైండ్ ఎవ్రీథింగ్.
1: ఎలాంటి ప్రమాణం నేను ఇస్తున్నాను,
0: వాట్ కైండ్ ఆఫ్
1: ఎలాంటి ప్రమాణం నా చేత చేయించుకుంటున్నారు,
0: వాట్ ఈస్
1: అనేటువంటి దాన్ని లక్ష్యంలో ఉంచుకొని ప్రతి దానికి కూడాను తాను అంగీకరించటమో లేక అంగీకరించకపోవటమో జరుగుతూ వచ్చింది.
0: ఫర్ ఆల్ ద ప్రామిసెస్ అండ్ ఓత్ హీ ఈస్ టు టేక్, హీ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యాక్సెప్టెడ్ సమ్టైమ్స్
1: ఆనాటి సత్యమునకు ఈనాటి సత్యమునకు ఉండినటువంటి వ్యత్యాసం.
0: దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ట్రూత్.
1: ఈనాడు ఏదో పురోహితుడు ఏం చెప్పినాము, మమా మమా మమా అని గుడ్డిగా ఒప్పుకోవటం.
0: టుడే వాట్ ఎవర్ పురోహిత్ సేస్ వీ సే మమా ఎస్ ఎస్.
1: కానీ ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునేటువంటి వారు కాదు.
0: కింగ్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇన్ దోస్ టైమ్స్.
1: అంతరార్థాన్ని గుర్తించుకుని వర్తించేటువంటి రాజులు ఆనాటి రాజులు.
0: కింగ్స్ ఇన్ దోస్ డేస్ న్యూ వెరీ వెల్ ది ఇన్నర్ ఇన్ మీనింగ్ అండ్ దెన్ యాక్సెప్టెడ్.
1: ఏదో అక్కడితో ఇంకా రాములతో వ్యవహారం ఉండకూడదని విరమించుకున్నారు. సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకోమన్నారు.
0: దే డ్రాప్ దట్ ప్రపోజల్ అండ్ వాంటెడ్ రామా టు గో ఇన్ హిస్ ఓన్ వే.
1: నీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పరిపాలించాలో, ఏ విధంగా సంతోషపెట్టాలో అది నాకు తెలుసు, నాకు వదిలిపెట్టమన్నాడు.
0: రామా సెడ్ లీవ్ మీ అలోన్, లీవ్ ఇట్ టు మీ, ఐ నో వెన్ వేర్ హౌ వై టు బ్లెస్ ఎ పర్సన్ మేక్ హిమ్ హ్యాపీ.
1: జరిగిపోయింది వివాహం.
0: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్.
1: ఇంకా అందరూ చేరి వధువు ఇంటికి వెళ్లారు.
0: All group and they went to bride's residence.
1: అంతా చక్కగా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
0: All arrangements are well.
1: జరిగే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు.
0: In the meantime, Vishwamitra came.
1: Rama Lakshmana. ఇది నా కడపటి ఆశీర్వాదం.
0: This is the ultimate blessings I am conferring on you.
1: ఇక్కడి నుంచి నేను హిమాలయంకు వెళ్తున్నాను.
0: From here I am proceeding to Himalayas.
1: అన్నాడు.
0: He said.
1: అనేటప్పటికీ రాములు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఈ దశరథ మహారాజు అందరూ కూడాను భోజనం దగ్గర నుంచి లేచారు.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్న దశరథ ఎంపరర్ ఆల్ గాట్ అప్.
1: సీతారామ కళ్యాణ నిమిత్తమై నేను ఇంతవరకు నించగలిగాను, నా పని జరిగిపోయింది, నేను ఇంకా వెళుతున్నాను అన్నాడు.
0: విశ్వామిత్ర సెడ్ ఐ స్టేడ్ హియర్ అంటిల్ దిస్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్, నౌ ఐఎమ్ రిటర్నింగ్.
1: శ్రీమన్నారాయణుడే పుట్టి శ్రీ లక్ష్మీదేవియే అవతరించి ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం, ఇంతకంటే నాకు భాగ్యమేమున్నది.
0: How lucky I am.

0: What else I want? I have performed the marriage of Veri Narayan and
1: Adilakshmi.
0: I don't want anything more.
1: I don't
0: want any
1: position.
0: Now the only thing is to drop this
1: body. Later, you
0: don't find Vishwamitra name anywhere in Ramayana.
1: Kanuka atani Vishwamitrini saganampi.
0: He sent Vishwamitra.
1: Dasaratha Maharaju kantidaralanu karchukuntu.
0: Dasaratha was shedding tears.
1: Na kumarunku chesinatundi upakarani ye janmamunu kuda nenu marovalenani tana krutagnatanu chala cheppukunnadu.
0: Dasaratha expressed his gratitude saying that he cannot thank him adequately for all that he did to his
1: astra shastram lante kudanu Ramachandrunike andinchadu Vishwamitra.
0: Vishwamitra gave all the weapons and taught all procedures of orchestry.
1: Deeniki puram ok arrow tappa మిగిలినటువంటి శక్తివంతమైనటువంటివి రాముల దగ్గర లేవు.
0: ఎక్సెప్టింగ్ ఆరో రామా వాజ్ నాట్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎనీ పవర్ఫుల్ వెపన్స్.
1: కనుకనే శబ్ద ప్రమాణంతో కూడినటువంటి అస్త్రములు కూడాను ఈ రాములకు అందించాడు.
0: రామ విశ్వామిత్ర గేవ్ ఆల్ పవర్ఫుల్ వెపన్స్.
1: రామా దేనికోసం నీకు ఇస్తున్నాను?
0: Why am I giving?
1: దీనికి సర్వశక్తులు ఇచ్చినటువంటి వాడు నీవే.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గేవ్ ఆల్.
1: నీవు సర్వజ్ఞుడవు,
0: యూ నో ఆల్,
1: సర్వవ్యాపకుడవు, సర్వశక్తిమయుడవు,
0: పవర్ఫుల్.
1: ఇవి నీ దగ్గర ఉండవలసిందే కానీ నా దగ్గర ఉండవలసింది కాదు.
0: దీస్ పవర్ఫుల్ వెపన్స్ షుడ్ బి విత్ యూ.
1: ఎందుకనగా
0: రీజన్
1: లోకక్షేమం అంతా కూడా నీ హస్తం పైన ఆధారపడి ఉంటుంది.
0: బికాస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: కనుక నీకు ఇచ్చిన,
0: సో ఐ గేవ్ యూ.
1: నావి కాదు ఇవన్నీ,
0: దే డోంట్ బిలాంగ్ టు మీ
1: అని చెప్పి ఓదార్చి వారితో నమస్కారం చేయించుకుని విశ్వామిత్రుడు బయలుదేరి వెళ్లాడు.
0: సో సేయింగ్ హీ రిసీవ్డ్ ఆల్ అప్రిసియేషన్ సాల్యుటేషన్స్ అండ్ రిటర్న్.
1: రామచంద్రుడు,
0: రామచంద్ర,
1: భరత శత్రుఘ్నులు,
0: భరత శత్రు
1: తమ తమ పత్నులు చేర్చ అన్ని విధాల ప్రయాణముకు సిద్ధమయ్యారు.
0: దే వర్ రెడీ టు అండర్టేక్ ట్రావెల్ విత్ దేర్ వైవ్స్.
1: కానీ
0: బట్
1: మాండవి, శత్రుఘ్ని భార్య అయినటువంటి శృతకీర్తి, మేము ఇంకా కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు.
0: మాండవి అండ్ శృతకీర్తి సెట్ విల్ ఫాలో యూ ఆఫ్టర్ సమ్ టైమ్.
1: దశరథుడు చెప్పాడు ఇది వీలు కాదు.
0: దశరథ సెట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: ఎందుకంటే వీరిద్దరు కూడా కుశధ్వజుని బిడ్డలు.
0: బికాస్ దీస్ టూ ఆర్ డాటర్స్ ఆఫ్ కుశధ్వజ.
1: కనుక నేను నలుగురు కూడా ఒకే పర్యాయం వెళ్ళాలి అన్నారు.
0: సో ఆల్ ది ఫోర్ షుడ్ స్టార్ట్ నౌ.
1: శృతకీర్తి అనేటువంటిది ఆమె చక్కగా శకునములు తెలిసినటువంటి వ్యక్తి.
0: శృతకీర్తి నోస్ ఆల్ ద ఓమెన్ ఆస్పిషియస్ మోమెంట్.
1: ఏది విన్నప్పటికీ అది కీర్తికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తిగా భారత్ వచ్చింది.
0: వాట్ ఎవర్ హీ లిసన్స్ టు షీ విల్ నో.
1: కనుకనే ఆమె పేరు శృతకీర్తి అని పెట్టారు.
0: యాజ్ షీ ఇస్ ద వన్ ఆఫ్ రెప్యుటేషన్ షీ ఇస్ కాల్డ్ శృతకీర్తి.
1: చెప్పింది మెత్తగా మాండవితో, అక్క ఈనాడు వెళ్ళటం మంచిది కాదు అని.
0: శృతకీర్తి సెట్ సాఫ్ట్లీ టు మాండవి.
1: మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది.
0: మాండవికి సెట్ టు ఊర్మిళ.
1: ఊర్మిళ వచ్చి సీతతో చెప్పింది.
0: ఊర్మిళ టోల్డ్ టు సీత.
1: సీత చెప్పింది.
0: సీత సెట్
1: పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు?
0: వెన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ అవర్ కంపెనీ వయర్
1: అతని స్వరూపము.
0: ద టైమ్ ఇస్ హిస్
1: కాలమంతయు అతని హస్తంలో ఉంటుండాలి.
0: టైమ్ ఇస్ ఇన్ హిస్ హ్యాండ్.
1: కాలాత్మకుడు, కాలకాల స్వరూపుడు, కాల నియమితుడు అటువంటి పరమాత్ముడే మనం వెంటుండగా ఈ కాలమును చూడనక్కర్లేదండి.
0: ఈజ్ ద టైమ్ ఇస్ బియాండ్ టైమ్, యూ డోంట్ నీడ్ టు బి మైండ్ఫుల్.
1: ఒకవేళ ఇలాంటి ఏమైనా కొన్ని అభ్యంతరాలు జరిగినప్పటికీ రాములే చూసుకుంటాడు.
0: ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అబ్స్టికల్స్ ఆన్ ద వే, రామా విల్ టేక్ కేర్ ఆఫ్ అస్.
1: ఆయన ధైర్యం చెప్పింది. నలుగురు ప్రయాణమయ్యారు.
0: షీ సెడ్ ఆల్ ఎంకరేజింగ్ వర్డ్స్.
1: కూర్చున్నారు.
0: దే సాట్ ఇన్ ద చారియట్.
1: ఈ యొక్క మిథిలాపుర ప్రజలందరూ కూడా కంటిదారలు కారుస్తున్నారు.
0: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ మిథిలాపుర వర్ షెడ్డింగ్ టియర్స్.
1: మహాకర్మయోగి జనక మహారాజు.
0: జనక ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్.
1: ఏ యొక్క అటాచ్మెంట్ కూడా లేనటువంటి వాడు.
0: హి హస్ నో ట్రేస్ ఆఫ్ అటాచ్మెంట్.
1: ఏనాడు కూడా ఒకదానికి విచారం చేసినటువంటి వాడు కాదు.
0: నో డే హీ వాస్ వరీడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: జనక మహారాజు కూడాను
0: సచ్ అన్ ఎంపరర్ జనక
1: ఇరువురిని దగ్గర చేర్చుకుని కంటిదారలు కార్చాడు.
0: He brought both of his daughters and started shedding tears.
1: ఎందుకు ఈ జనక మహారాజు ఈ విధంగా దుఃఖిస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
0: People were very much surprised watching Janaka shedding tears.
1: ఇది దుఃఖం కాదు నాయన.
0: It's not grief.
1: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క చేరికను నేను చూడాలని ఎంతకాలం నుంచి ఆశించాను.
0: I have been longing to see the combination union of nature and divinity.
1: ఇది ఏ యూనిటీ.
0: This is unity.
1: ఇంతకంటే డివినిటీ మరికేం కావాలి?
0: వాట్ మోర్ డివినిటీ?
1: ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే జరిగింది.
0: ఇట్ ది యూనియన్
1: నా హస్తముల ద్వారా జరిగింది. ఈ ఆనందం నేను భరించుకోలేకపోతున్నాను.
0: ఇట్ ది యూనియన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్. దిస్ ఐ హావ్ డన్ విత్ మై ఓన్ హ్యాండ్
1: చెప్పి తన రాజ్యమును, తన సర్వస్వమును, తన శక్తినంతా కూడాను వీరికే అప్పగించాడు.
0: He handed over all his kingdom and all his property.
1: అనేక మంది దాసులను పంపించాడు.
0: He sent so many servants.
1: రథములు, గజములు, తురగములు, వేనక అంతా కూడాను పంపించాడు వీరితోనే.
0: And he sent the chariots and horses and
1: elephants. మిథిలాపురంలో ఇవన్నీ కదిలినాయి.
0: They started moving from Mithila.
1: ఓ పెద్ద ధ్వనులంతా వినిపిస్తున్నాయి.
0: Loud sound around.
1: మధ్య మార్గములో ప్రవేశించారో లేదో ఒక పెద్ద బాంబు వలె శబ్దం వినిపించింది.
0: As they reached the half way, they heard very loud sound like thunder.
1: నిలు నిలు అన్నాడు.
0: He said, stop, stop.
1: ఎవరు రాలి రథం దిగి చూస్తే పరశురాముడు.
0: The moment they got down from the chariot, they saw పరశురామ.
1: ఈ పరశురాముడు రాములు శివధనస్సును విరిచాడని దైవశక్తినింత కూడా అవమానపరిచినావని ఇతనిపై యుద్ధం చేయడానికి వచ్చాడు.
0: పరశురామ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రామ బికాస్ హీ బ్రోక్ దట్ బౌ శివధనస్సు బికాస్ హీ హస్ పుట్ దట్ డివైన్ పవర్ టు షేమ్.
1: నీకు శక్తి ఉన్నదని ఆ పుచ్చిపోయినటువంటి దానిని నీవు విరిచినావు
0: రామ బికాస్ యు ఆర్ సో పవర్ఫుల్ యూ కుడ్ బ్రేక్ దట్ డస్ట్.
1: ఇప్పుడు నా పరశును దీన్ని విరుచు అప్పుడు నీ చూస్తా నీ శక్తి అన్నాడు.
0: ఐ విల్ సీ యువర్ పవర్ ఇఫ్ యు ఆర్ రెడీ టు బ్రేక్ దిస్ బౌ ఆన్ మై హ్యాండ్.
1: రాములు రెండు చేతులు జోడించి
0: రామ విత్ బోత్ ది ఫోల్డెడ్ హ్యాండ్స్
1: పరశురామ నీతో యుద్ధం చేసే దీనికి నేను సిద్ధంగా లేను.
0: ఐఎమ్ నాట్ రెడీ టు ఫైట్ విత్ యూ.
1: నీకు ఏదైనా డౌట్ గా ఉంటే అడుగు తప్పక నేను తీరుస్తానన్నాడు.
0: ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ సర్టన్లీ క్లారిఫై.
1: ఆ అస్త్రాన్ని ముందు పారేశాడు.
0: అండ్ హి త్రూ దట్ అసైడ్
1: ఒక్క తూరు తీశాడు రాములు విరిచాడు.
0: రామ పిక్డ్ ఇట్ అప్ అండ్ బ్రోక్ ఇట్ అట్ వన్స్.
1: విరిచిన తక్షణమే పరశురాముడు రాముల పాదం పైన పడ్డాడు.
0: ఇమ్మీడియట్లీ పరశురామ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: అనగా ఏమిటి దీని యొక్క అంతరార్థము?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
1: భగవంతునికి 16 కళలు.
0: గాడ్ హ్యాస్ 16 ఫాసెట్స్.
1: ఈ 16 కళల లోపల 12 కళలంతా కూడా శ్రీరామచంద్రుడివి.
0: 12 బిలాంగ్ టు శ్రీరామ.
1: ఇంకా 3 కళలు కూడా భరత శత్రుని లక్ష్మణుడివి.
0: ద రిమైనింగ్ 3 బిలాంగ్ టు భరత.
1: 15
0: అయిపోయినాయి. 15 ఓవర్.
1: పరశురాముడి దగ్గర ఒక శక్తి ఉంటుండాలి.
0: పరశురామ హ్యాస్ వన్ మోర్ ఫ్యాకల్టీ.
1: దానిని శ్రీరామచంద్రుడికి అందించే నిమిత్తమై ఇంత ఆర్భాటం చేసుకుంటూ వచ్చాడు.
0: టు పుట్ అప్ ఆల్ ది షో టు సరెండర్ ద రిమైనింగ్ ఫ్యాసెట్ విత్ హిమ్.
1: తనని తనకు అందించే నిమిత్తమై వచ్చాడు.
0: ఓన్లీ టు ఆఫర్ దట్ విచ్.
1: కానీ రామాయణం రాసేటువంటి వారు కానీ దీనిని వినేటువంటి వారు కానీ రామునిపైన ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. ఇది ద్వేషం కాదు, సరెండర్, అప్పచెప్పడం కోసం వచ్చాడు.
0: దోస్ హూ హావ్ గాన్ త్రూ ద టెక్స్ట్, దోస్ హూ హావ్ లిసన్ టు దట్, దే థింక్ దట్ పరశురామ కేమ్ టు ఫైట్ విత్ హిమ్. నో,
1: కనుకనే 16 కళలతో చూడినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అయిపోయినాడు, పరిపూర్ణుడైపోయినాడు శ్రీరామచంద్రుడు.
0: శ్రీరామచంద్ర ఇస్ టోటల్ ఫుల్ నౌ విత్ ఆల్ ది 16 ఫాసెట్స్.
1: కానీ పరశురామను చూసిన తక్షణమే దశరథుడు, వశిష్ఠుడు వీరందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు.
0: వాచింగ్ పరశురామ దేర్ దశరథ వశిష్ఠ అవర్ ఫియర్స్.
1: మంగళకరంగా ఇంత విజయాన్ని సాధించినటువంటి మనము ఇప్పుడు ఈ విధమైనటువంటి దీంట్లో ఏ విధమైనటువంటి విపత్తులకు కారణమవుతామో ఏమో అని
0: దేవర్ వెరీ మచ్ అజిటేటెడ్ వరీడ్ బికాస్ హావింగ్ బీన్ సో సక్సెస్ఫుల్ సో లాంగ్ వాట్ విల్ హ్యాపెన్ నౌ.
1: శ్రీరామచంద్రుడు చిరునవ్వులతోనే చిందులు దొక్కుతున్నాడు.
0: బట్ రామ వాజ్ స్మైలింగ్ ఆల్ ద టైమ్.
1: భగవంతుడు ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవానికి తాను మారేటువంటి ముఖం కాదు.
0: God will never show any facial expression because of agitation.
1: ఆనందంగానే ఉంటాడు.
0: He is always in a state of bliss.
1: అతను ఎట్టి పరిస్థితులు ఎందుకూడను అతని తేజస్సు మారదు.
0: Under any circumstance there will be no change in the brilliance.
1: కనుకనే ప్రతి మానవునికి ఓజస్సు ఉండటం వల్ల మారుతుండాలి, తేజస్సు ఉండటం చేత మారదు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క కళ.
0: It's only the divine who has got out all that radiance, the brilliance.
1: ప్రాకృతమైనటువంటి శక్తులతో ఆనందపడేటువంటి వాడు మానవుడు.
0: Only man delights himself with the worldly power.
1: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వం.
0: It's only God who delights himself because of the divinity they manifest, expresses to others.
1: సుఖంగా అయోధ్యను చేరారు.
0: They all reached Ayodhya.
1: అయోధ్య వాసులందరూ కూడాను
0: all those people there in Ayodhya
1: వీరికి స్వాగతం చెప్పే నిమిత్తమై
0: to welcome them
1: ఎన్ని విధములైనటువంటి వైభవాలు చేసుకుంటూ ఉన్నారు.
0: They made all sorts of festivity and gaiety.
1: ఈ స్త్రీలు పురుషులకు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు.
0: Men and women were ecstatic.
1: ఎవరికి తగిన రాగాలు వారు తీస్తున్నారు.
0: Each one
1: ఎవరు తగిన పాటలు వారు పాడుతున్నారు. ఎవరు తగినటువంటి మంగళహారతులు వారు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ శుభకర్మే శుభ సూచనలే.
0: ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్, ఆల్ స్టార్టెడ్ గివింగ్ హారతి, ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఆస్పిషియస్నెస్.
1: ఒకరు వచ్చారు, రామ నీ దయ రాధా.
0: వన్ కేమ్ అండ్ సెడ్ రామ
1: ఆనంద నిలయ, రామ నీ దయ రాధా.
0: ఓ రామ డోంట్ వీ డిజర్వ్ యువర్ కంపాషన్, యువర్ కైండ్నెస్.

0: father.
1: What happened in the past is all the goodness and the merit of the parents. Oh Rama, don't we deserve your compassion? So singing, they fell at the feet of Rama. He blessed her. And then he stepped into his palace. 10 days full of festivals. All citizens extended their courtesies and paid their respects. But God will not receive anything from
0: anyone.
1: God's hand is always giving and giving.
0: Never.
1: So his hand will always be upper. But for one thing only he stretches. That's love.
0: That's love. జీవించడానికి ప్రయత్నించేటువంటిది.
1: గాడ్ ఆల్వేస్ స్ట్రెట్స్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్నెస్.
0: మానవుని ఎందుకును దైవత్వాన్ని నిరూపించాలంటే సత్య ధర్మంతోనే మనం నిరూపించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెమోన్స్ట్రేట్ డివినిటీ ఇట్స్ ఓన్లీ పాసిబుల్
0: సత్యం ఎక్కడో దైవం అక్కడ.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్
0: ధర్మం ఎక్కడో దైవం అక్కడ.
1: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ గాడ్.
0: ఈ సత్య ధర్మము లేనటువంటి వారి దగ్గరనే దయ్యాలు తాండవమాడుతుంటాయి.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ అండ్ ధర్మ దేర్ ఇస్ నో దైవ గాడ్ బట్ దేర్ ఇస్ దయ్యా ద డెమన్.
0: కనుకనే దయ ధర్మములు అనేటువంటి దానిని మనం సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని మనం ప్రార్థించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అక్వైర్ దీస్ ట్విన్స్ ది ట్రూత్ అండ్ రైచియస్నెస్ వి షుడ్ ఆఫర్ విధంగా కాలం జరుగుతూ ఉండగా యాజ్ టైమ్ పాస్ బాయ్
0: భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామ అయినటువంటి వాడు వచ్చి తన రాజ్యమునికి రమ్మని కొంతకాలం అక్కడ జీవించాలని నాతో ఉండాలని వారు కోరుకున్నారు.
1: భరత శత్రుఘ్న were invited by their uncle so that they could spend some time.
0: రాజ్యమునకు తీసుకుని వెళ్ళారు.
1: They were taken to కేకయ రాజ్య.
0: 12 సంవత్సరములు రామలక్ష్మణులు మాత్రమే అయోధ్యలో ఉంటుండి ఈ వృద్ధుడైనటువంటి దశరథుని సేవలు చేసుకుంటూ పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తున్నాడు రాముడు.
1: ఫర్ 12 long years రామలక్ష్మణ spent all the time with దశరథ serving him, learning this political administration.
0: తండ్రికి ఏమాత్రమైన కూడా శ్రమ కలిగించేటువంటి వాడు కాదు.
1: దే నెవర్ పుట్ టు ఫాదర్ దశరథ
0: సలహాలు ప్రభువు చేయవలసినటువంటి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
1: రామ వాస్ డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ కింగ్.
0: ఒకనాటి రాత్రి
1: వన్ నైట్
0: దశరథ మహారాజు
1: దశరథ
0: పండుకున్నాడు.
1: హి వాస్ స్లీపింగ్.
0: కానీ దాహం వేసింది.
1: హి వాస్ థర్స్టీ అట్ దట్ మోమెంట్.
0: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్ లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
1: హి వాస్ ట్రైయింగ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ టంబ్లర్ అవుట్ ఆఫ్ ద జగ్.
0: జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
1: యాజ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ ది జగ్ ద హ్యాండ్ స్టార్టెడ్ షివరింగ్.
0: ఇంకా నిద్రపోలేదు.
1: హి డిడ్ స్లీప్ దేర్ ఆఫ్టర్.
0: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి యొక్క నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
1: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
0: Chikara anati yokka rajulu yokka dharmamu rajulu yokka patuttamu rajulu yokka divya shaktulanu ye vidhanga gurtistu vacharu.
1: That was those days when they could know that divine
0: na
1: power within.
0: Naa indriyam nenu nigrahinchukolekapothunnanu.
1: I have no control on my body.
0: Naa hastamle naa swadhinamlo ledu.
1: My hands are
0: ilanti vaadani inta rajyanni nenu eeritiga yeyagalanu.
1: How can I administer?
0: Naa arhata kaadu.
1: I don't deserve.
0: అన్నాడు వశిష్ఠుడు వారిని పిలిపించాడు.
1: ఈ సమండ్ వశిష్ఠ
0: తెల్లవారు లేచినప్పటికి రామునికి పట్టాభిషేకం చేయాలి.
1: నెక్స్ట్ మార్నింగ్ రామ షుడ్ బి కరోనేటెడ్.
0: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
1: యు నో ది మోడర్న్ అడ్మినిస్ట్రేషన్.
0: కళ్ళు పోయినా చెవులు పోయినా కాళ్ళు పోయినా చేతులు పోయినా క్రెయిన్ లో తీసుకుని ట్రైన్ లో ఎక్కించినప్పటికీ వాళ్ళు ఇంకా రాజ్యమేళాలని ఆశిస్తున్నారు.
1: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by a crane.
0: Raayadani kudunu chetulu raadu.
1: They cannot even write.
0: Chudadani kudunu files chudadani kudunu kannulu levu.
1: They don't have even proper eyesight.
0: Evarini emem chepthe vinadaniki chevulu levu.
1: They can't listen properly.
0: Ivanti angahinulainatunte vaadu rajyamlo cheratam chetane ee deshamanta ee vidhamainatunte okka durbhikshaku guri ayipoyindi. Uttam tagipoyindi garuka nenu arhudanu kaadani taane taane visarjinchukunnadu.
1: Dasharatha that dropped. He doesn't want to be a king any longer.
0: ఈ చక్కగా విచారణ చేస్తే రాజులు ఎంత ధర్మపరులో ఎంత న్యాయవంతులో ఎంత సత్యవాక్ పరిపాలకులో ఇక్కడ చక్కగా మనకు బోధపడుతుంది.
1: You can understand kings how righteous they were, the justice they had with them.
0: తెల్లవారు లేచారు.
1: They got up next morning.
0: విషయాన్ని సంప్రదించారు.
1: They consulted.
0: వశిష్ఠుల వారు చెప్పారు.
1: Vasishtha said.
0: భరత శత్రుఘ్నులు ఇక్కడ లేరు కదా అన్నాడు.
1: They said, భరత శత్రుఘ్నులు are not here.
0: వారు ఉండనక్కర్లేదు.
1: They need not be.
0: నా సంకల్పం అప్పటికప్పటికే జరగాలి.
1: What I thought must happen.
0: నేను చేసేది దోషమేం కాదు.
1: There's no mistake in what I
0: do. రాముడు దీనికి సమర్థుడు.
1: Rama is eligible.
0: జ్యేష్ఠ పుత్రుడు.
1: Eldest.
0: సర్వజ్ఞుడైనటువంటి వాడు.
1: Is all knowing.
0: సర్వ విధములు కూడా అర్థం చేసుకునేటువంటి వాడు.
1: He understands everything.
0: ఈ రాజ్యమునకు ఈ రాముడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదండి.
1: Rama is the only deserving one to be the king.
0: ఇంకా అంగీకరించారు ఈ వశిష్ఠుల వారు కూడాను, గ్రామ పెద్దలందరూ కూడాను ఆనందించారు.
1: Vasishtha accepted and all elders were happy about this.
0: ఆ జనమంతా కూడాను రాముని ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పని, ప్రియదర్శనం ప్రియదర్శనం ప్రియదర్శనం అని ఆ ప్రజలంతా కూడాను రాములకు ప్రియదర్శన అని పేరు పెట్టారు.
1: All people gave the title to Rama, Priyadarshana.
0: మా ప్రియదర్శనం మా పాలకుడుగా ఉన్నాడు.
1: ప్రియదర్శన ఇస్ అవర్ రూలర్ నౌ.
0: ప్రియదర్శనం అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు కాదు, రామునకు ప్రజలు పెట్టినటువంటి పేరు ప్రియదర్శన.
1: ప్రియదర్శన ఇస్ నాట్ ది మోడర్న్ నేమ్, ఇట్ ఇస్ ద టైటిల్ గివెన్ బై ది పీపుల్ టు రామ.
0: అనగా ప్రజలందరినీ ప్రేమతో పాలించేటువంటి వాడు.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ లవ్స్
0: పీపుల్. ప్రేమ తప్ప దైవానికి మరొక గుణమే ఉండదు.
1: God has only this quality, love.
0: కానీ ఈ యొక్క దీనిని అందరూ అర్థం చేసుకోలేరు.
1: This is not understood by all.
0: అన్ని సిద్ధం చేస్తూ వచ్చారు.
1: All arrangements were ready.
0: కానీ
1: బట్
0: ప్రతి మంచి కార్యమునకును ఒక చెడ్డ కార్యం అడ్డుదగులుతుంటుంది.
1: ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ దేర్ బీన్ అబ్స్టకల్.
0: ఈ వైభవాలంతా చూచింది ఈ మందర.
1: మందర సాల్ దిస్ గ్రాండియర్.
0: ఈ మందరకు రాముల పైన కోపము.
1: మందర ఇస్ యాంగ్రీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఒక దినము కౌశల్య రూమ్ నుంచి తన యొక్క కైక రూముకు వెళ్తుండాది రోడ్డు లోపల.
1: One day she was proceeding towards Kausalya, leaving from Kaika's house.
0: అక్కడ ఒక్కొక్కరి భవనం వేరువేరుగా ఉంటుంటాది.
1: The palaces were separate then.
0: కానీ రామలక్ష్మణ భరత శత్రుడులంతా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటున్నారు బాల్
1: రామలక్ష్మణ భరత శత్రుడు అవర్ బాయ్స్ వర్ ప్లేయింగ్ విత్ ద బాల్.
0: ఇది రామును కొట్టేటప్పటికి ఆ యొక్క మందర వీపుకు పోయి తగిలింది.
1: When Rama had hit the ball, it touched the back of Mandara.
0: రాములు నవ్వలేదు.
1: రామ డిడ్ లా.
0: కానీ లక్ష్మణ భరత శత్రుడు ఇంకా వీరితో ఆడుకుంటున్నటువంటి ఒక గ్రామ పిల్లలు కూడాను పక్కును నవ్వారు.
1: లక్ష్మణ భరత శత్రుడు అదర్ బాయ్స్ లాఫ్డ్ ఇమీడియట్లీ.
0: ఎందుకోసం నవ్వారు?
1: వై డిడ్ ది లా?
0: మందర వీపుకు తగిలేటప్పటికి మందర ఎగిరింది.
1: ద మూమెంట్ బాల్ టచ్ ద బ్యాక్ ఆఫ్ మందర
0: చూసి నవ్వినారు.
1: వాచింగ్ హర్ జంపింగ్ ది లా.
0: రాములు నన్ను ఇంత అవమానం చేసినాడు కదా అని చెప్పి ఆనాటి నుంచి ఈ క్రోధం సాధిస్తూ వచ్చింది.
1: Rama has put me to shame. Since then she was angry with
0: him. ఆ క్రోధాన్ని మనసులో పెట్టుకుని
1: with an anger
0: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా అయిపోయింది.
1: She became just the opposite.
0: మానవునకు క్రోధం అనేటువంటిది శేషంగా కూడా ఉండకూడదు.
1: Anger should not be there any trace.
0: ఈ రామాయణమునకంత మూల కారణం ఈ రెండే.
1: రామాయణ
0: మందర క్రోధము,
1: the anger of Mandara,
0: సూర్పణక కామము,
1: the desire of
0: ఈ కామక్రోధములు రెండే రామాయణానికి మూల కారణంగా తయారైపోయింది.
1: The krodha, the anger, kama, the desire are responsible for Ramayana.
0: ఈ క్రోధము అయోధ్యలో ఉండినటువంటి రాముని అరణ్యానికి పంపించింది.
1: It's only this anger that sent Rama to exile.
0: కామము అరణ్యంలో ఉండినటువంటి సీతను లంకకు పంపించింది.
1: It's only the desire that made Sita to be sent to Lanka.
0: అనగా ప్రకృతి పరమాత్మను వియోగము సంభవించింది.
1: It led to the separation of nature and God.
0: ఈ వియోగమైనటువంటి బాధలే రామాయణంలో వచ్చినటువంటి మహాబాధలు.
1: All the suffering that we find Ramayana is because of the separation.
0: కనుక ఈ మందర వెళ్లి కైకకు చెప్పి అనేక విధములుగా మార్చేసింది.
1: So Mandara said so many things to Kaika.
0: మందర యొక్క మనసు చాలా కఠినమైనటువంటిది.
1: మందర హార్ట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: మందర అంటే కైకకు చాలా ఇష్టం.
1: కైక లైక్స్ మందర వెరీ.
0: ఎంత ఇష్టమైనప్పటికీ నీ మొట్టమొదటి తాను అంగీకరించలేదు.
1: ఫస్ట్ షీ డిడ్
0: రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందం చేత తన మెడలో ఉన్నటువంటి హారాన్ని కూడా మందర మెడలో వేసింది.
1: ఆన్ హియరింగ్ ద ప్లెజెంట్ న్యూస్ దట్ రామచంద్ర ఇస్ గోయింగ్ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ షీ ప్రెజెంటెడ్ ద నెక్లెస్ టు మందర.
0: మందర దాన్ని తీసి పారవేసింది.
1: మందర త్రూ ఇట్ అసైడ్.
0: కోపం అనేటువంటిది ఇంత చెడ్డది.
1: దట్ యాంగర్ ఇస్ సో బ్యాడ్.
0: కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగున్ పాపపు పనులను చేయుచు చి పొమ్మని పించుకుంట చేకూరుజుమి.
1: ద వన్ హూ ఇస్ యాంగ్రీ విల్ నెవర్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ది టాస్క్, విల్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. He will laugh at all problems and obstacles and committing sins. And he will lose his wealth. He will lose his respect. He will be separated from his own people. Because of anger, people will lose everything.
0: తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది.
1: Anger becomes your own enemy.
0: అనుకునే ఈ విధమైన కారణం చేతనే
1: because of this reason
0: పట్టాభిషేకమునకు సిద్ధముగా ఉండినటువంటి రాముడు,
1: రామా ఇస్ రెడీ ఫర్ కరోనేషన్.
0: ఇక్కడ చక్కగా మీరు గుర్తించాలి, అనేక మంది జాతకాలని ముహూర్తాలని ఈ పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు.
1: పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ సర్టన్ ఫీలింగ్స్ రిలేటింగ్ టు ది హారోస్కోప్స్.
0: ఈ పట్టాభిషేకమునకు ఎవరు ముహూర్తం పెట్టిండేది?
1: హూ హడ్ సెట్ దట్ ఆస్పిషియస్ మూమెంట్ ఫర్ కరోనేషన్?
0: సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారే పెట్టాడు.
1: వశిష్ఠ ద బ్రహ్మర్షి,
0: బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు ఈ యొక్క పట్టాభిషేకం ముహూర్తం పెట్టారు.
1: బ్రహ్మర్షి వశిష్ఠ ఇస్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
0: రాముని యొక్క కారనేషన్.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ అదే సమయానికి అరణ్యానికి పోవలసి వచ్చింది.
1: ద సేమ్ టైమ్ హీ హాస్ టు బి సెంట్ టు ఎ
0: జాతకం యొక్క తప్ప లేక ముహూర్తం తప్ప.
1: దట్స్ ది మిస్టేక్ లైన్
0: లేక పెట్టిన వారి తప్ప.
1: ఆర్ ద పర్సన్ దేర్?
0: కాదు కాదు.
1: నో,
0: ఇది కేవలము రామ సంకల్పమే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది విల్ ఆఫ్ రామా దట్ ఇస్ ద కాజ్.
0: దీనికి ఇంకా కొన్ని చరిత్రలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ ఆల్సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్.
0: ఒకానొక సమయం లోపల
1: అట్ వన్ టైమ్
0: కైక దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో
1: వెన్ సో ఇంటిమేట్ టు కైక,
0: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
1: రామా వాస్ టెలింగ్ కైక,
0: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
1: మదర్ యూ బీ రెడీ ఫర్
0: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది.
1: టు కిల్ ది డెమన్స్ ఐ హావ్ టు గో టు ది ఫారెస్ట్.
0: కానీ నీకు కొన్ని అపకీర్తులు వస్తాయి.
1: యూ విల్ బి పుట్ టు డిస్రిప్యూట్.
0: వచ్చినప్పటికీ నీవు ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయవద్దు.
1: బట్ డోంట్ కీప్ ఇన్ వ్యూ ఆల్ దీస్ థింగ్స్.
0: నన్ను అరణ్యానికి పంపించేటువంటి కోరిక నీవు ఒకటి కోరుకో.
1: యూ డిజైర్
0: కోరుకో.
1: యూ డిజైర్
0: ఈ విధంగా రామునే మొట్టమొట్ట కైకు చెప్పాడు.
1: సో రామ టోల్
0: రామాయణంలో కూడా లేదు.
1: ఈజ్ నాట్ దేర్ ఇన్ ఎనీ
0: రామాయణం. కైక చెడ్డది కానే కాదు.
1: కైక ఇస్ నాట్ బ్యాడ్.
0: కైక చాలా మంచిది.
1: కైక ఇస్ వెరీ గుడ్.
0: రాముల విషయంలో ప్రాణ సమానంగా చూసుకునేటువంటిది.
1: షీ కన్సిడర్ రామ యాస్ హర్ వెరీ లవ్.
0: భరతుని కంటే రామునంటే చాలా మరింత ఇష్టము.
1: షీ లవ్డ్ రామ మోర్ దాన్ భరత.
0: కన్న కుమారుని కంటే పెంచిన కుమారుని పైన ప్రేమ మరింత అధికము.
1: మోర్ దెన్ హర్ ఓన్ సన్ షీ లవ్డ్ రామా మచ్ మోర్.
0: ఇవి రెండు రహస్యాలు తన దగ్గరనే పెట్టుకున్నారు ఇద్దరు.
1: బోత్ ఆఫ్ దెమ్ నో దిస్ సీక్రెట్.
0: సరే అరణ్యానికి బయలుదేరాడు.
1: హీ స్టార్టెడ్ ప్రొసీడింగ్.
0: ఆనందంతో బయలుదేరాడు.
1: వెరీ హ్యాపీ వైల్ గోయింగ్.
0: ఎవరైనా మానవులు సహజంగా ఈ విధమైనటువంటి యొక్క సందర్భం లోపల ఆనందాన్ని అనుభవిస్తారా?
1: ఎనీ పర్సన్ హ్యూమన్ ఫర్ దట్ మ్యాటర్
0: వాడు కఠినమైన అడవి లోపల 14 సంవత్సరాలు సంచరించమని కోరినప్పుడు ఎంత దుఃఖిస్తారు, ఎంత విలపిస్తారు, ఎంత నిరాశకు గురి అయిపోతారు?
1: ద వన్ హూ ఇస్ టు బి కోరనేటెడ్ హ్యాస్ టు ప్రొసీడ్ టువర్డ్ ద ఫారెస్ట్. నేచురలీ విల్ బి ఫుల్ ఆఫ్ గ్రీఫ్.
0: కానీ రాములకు అలాంటి వియోగం కానీ అలాంటి దుఃఖం కానీ లేదు.
1: బట్ రామా వాస్ నెవర్ సాడ్.
0: జగత్తులో ప్రతి ఒక్కటి మంచే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభం విజయాజయాత్. రెండు కూడా సమత్వంగానే చూసుకోవాలి.
1: ప్లెజర్ అండ్ పెయిన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్.
0: నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ హ్యాపీలీ.
0: తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి చాలా విలపించింది.
1: వెన్ హీ కేమ్ టు మదర్ షీ
0: ఫెల్ట్. సామాన్యురాలు.
1: షీ ఇస్ ఆర్డినరీ.
0: కౌసల్య.
1: కౌసల్య
0: కన్న కడుపు భరించుకోలేనంత బాధను అనుభవిస్తూ వచ్చింది.
1: ద వెరీ మదర్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీ.
0: ఎవరి మాట కూడా వినలేదు.
1: హీ డిడ్ పే టు ఎనీబడీస్ వర్డ్.
0: లక్ష్మణుడు కూడా బయలుదేరాడు.
1: లక్ష్మణ స్టార్టెడ్ ఫాలోయింగ్.
0: లక్ష్మణుడు ఎందుకోసం బయలుదేరాడు?
1: వై షుడ్ లక్ష్మణ స్టార్ట్?
0: లక్ష్మణుడు కూడా తండ్రిని విమర్శించినట్టుగా అనేక గ్రంథాల్లో ఉంటుంటాది.
1: ఇన్ సర్టన్ టెక్స్ట్ ఇట్ ఇస్ రిటన్ ది లక్ష్మణ క్రిటిసైజ్
0: తండ్రిని విమర్శించలేదు.
1: లక్ష్మణ నెవర్ క్రిటిసైజ్
0: రామ సంకల్పం. ఏంటో అదంతా మంచిది.
1: ఇట్స్ ఆల్ రామాస్ విల్.
0: తన సంకల్పాన్ని అనుసరించడమే నా కర్తవ్యం.
1: ఆల్ టు ఫాలో హిస్ విల్ ఇస్ మై
0: డ్యూటీ. ఊర్మిళకు చెప్పలేదు.
1: సుమిత్రకు
0: చెప్పలేదు. తండ్రికి చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు. రాములతో బయలుదేరాడు.
1: హి స్టార్టెడ్ ఫాలోయింగ్ రామ.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ ధర్మాలు దైవతత్వానికి దైవ శక్తులకు తప్ప మరొక దానికి సాధ్యం కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్ అండ్ డివైన్ పవర్.
0: రామ నేను పుట్టడమే నీ సేవ నిమిత్తమై పుట్టాను.
1: రామ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ యూ.
0: నిన్ను వదిలి క్షణమైనా నేను ఉండలేను.
1: ఐ కెనాట్ లీవ్ లీవింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ మోమెంట్.
0: లేకుండా పోతే నన్ను అరణ్యానికి పంపించి నీవు అయోధ్యలో ఉంటుంది.
1: అదర్వైజ్ యూ సెండ్ మీ టు ద ఫారెస్ట్ అండ్ యూ స్టే బ్యాక్ ఇన్ అయోధ్య.
0: నేను నీ వెంట రాక తప్పదు అన్నాడు.
1: ఐ మస్ట్ నెసెసరీ ఫాలో యూ.
0: రాములంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ.
1: లక్ష్మణ హాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామ.
0: లక్ష్మణుడు అంటే రాములకు ప్రేమ.
1: అండ్ రామ ఆల్సో
0: లవ్. ఇరువురి ప్రేమల మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: And the intimate love between the two is very mysterious.
0: ఎప్పుడు కూడా నువ్వు మహావిష్ణు స్వరూపంగా ఉండినప్పుడు శరతల్పం పైన పండుకున్నట్టు భీష్ముని వలె ఇక్కడ ఆదిశేషుని పైన పవడించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు.
1: జస్ట్ యాస్ భీష్మ lied on the bed of arrows. Lying on
0: Lakshmana.
1: So Rama was reclining on Adishesha.
0: కనుకనే ఇరువురికి ఎడబాటు జరగడానికి అవకాశం లేదు.
1: So there's no scope for separation between the two.
0: ఇరువురిలో ఉండనటువంటి అంతరార్థాలు వారికి మాత్రమే తెలుసు.
1: They know the inner meaning between.
0: వెళ్ళారు.
1: They went.
0: సరియూ తీరం దాటారు.
1: They crossed the river.
0: సాయంకాలం అయిపోయింది.
1: It was evening time.
0: ప్రజలందరికీ ఈ రహస్యం తెలియదు.
1: People do not know.
0: చాలా మంది అనేక విధములుగా కూడా విలపిస్తూ పరిగెత్తుతూ శ్రీరాముని వదిలి ఉండలేము, మా ప్రాణము తీసేయమని అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ దే సెడ్ దే కెనాట్ లీవ్ ది కంపెనీ ఆఫ్ శ్రీరామ్.
0: మేము ఎందుకు ఈ దృశ్యాన్ని చూడాలి? ఎందుకోసం మేము బ్రతకాలి?
1: వై షుడ్ వి సీ ఆల్ దిస్?
0: మా బ్రతికెందుకు?
1: బట్ ఫార్
0: ఇంకా తల్లి దగ్గరికి వెళ్లారు, నమస్కారం చేశారు.
1: దే డిడ్ నమస్కార్ టు మదర్.
0: ఇంకా ఆమె చెప్పలేనంత బాధపడుతూ వచ్చింది కౌసల్య.
1: కౌసల్య వాస్ గ్రీఫ్ స్టికెన్.
0: కొన్ని నెలల నుంచి కూడా కౌసల్య దగ్గర పోవటం లేదు దశరథుడు.
1: దశరథ వాస్ నాట్ గోయింగ్ టు కౌసల్య ఫర్ ఫ్యూ మంత్స్ బ్యాక్.
0: కొంత మంత్సే కాదు, కైక వివాహం జరిగినప్పటి నుంచి కూడా కౌసల్య దగ్గరికి పోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కైకాస్ వెడ్డింగ్ హి నెవర్ విజిటెడ్
0: కౌసల్య. లోకంలో కూడా అంతే జరుగుతుంటుంది. కడపటి భార్య అంటే చాలా ఇష్టం.
1: ది లాస్ట్ వైఫ్ ఇస్ సో ఎండియరింగ్.
0: అప్పుడు రాముని చూసి ఈ విధంగా పోయినప్పుడు పంపించింది, రామా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా తలంచలేదు.
1: ఏ
0: నిమిషంలో నీవు రాజవుతావో ఈ ఆనందాన్ని చూసి నేను ఆనందించాలనుకున్నాను.
1: ఐ వాంట్ టు బి హ్యాపీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యుల్ బి కరోనేటెడ్
0: జరగవలసింది జరగక తప్పదు.
1: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్
0: అని ఆశీర్వదించి
1: హి బ్లెస్డ్.
0: నీకు అరణ్యమే అయోధ్య.
1: That forest is your
0: home. ఈ అయోధ్యనే అరణ్యం.
1: For me this Ayodhya is the forest.
0: నీవు సంరక్షించుకుని నీవు ఈ సమయాన్ని తప్పక సద్వినియోగం చేసుకుని రామని.
1: You make proper use of this time and return.
0: కూర్చుంది.
1: She sat.
0: తనకు తాను ఇంక నేను బ్రతకనక్కర్లేదనుకుంది.
1: I don't need to live any longer.
0: పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా.
1: Can any woman
0: ఎందుకు నా బ్రతుకు
1: బీ సపరేటెడ్ ఫ్రమ్.
0: ఒకవైపున పతికి దూరం అయ్యాను, ఒకవైపున సుతునికి దూరం అయ్యాను. నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి?
1: వై షుడ్ ఐ లివ్ ఫర్ హూ సేక్?
0: అన్నపానాదులు వదిలిపెట్టి అహోరాత్రములు కూడా బాధపడుతుండాలి.
1: షీ సాక్రిఫైస్ ది ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ షీ వాస్ ఫీలింగ్ సో సాడ్.
0: ఈ దశరథుడు మరణించిన తర్వాత
1: ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ దశరథ
0: వశిష్ఠుల వారు
1: వశిష్ఠ
0: కేకేయ రాజ్యమునకు వర్తమానం పంపాడు.
1: హి సెండ్ ద మెసేజ్ టు ది కేకేయ.
0: ఏమని? దశరథుడు మరణించాడని చెప్పలేదు.
1: నాట్ దట్ దశరథ డైడ్.
0: తక్షణమే మీరు రావాల్సింది అన్నారు.
1: హి సెడ్ యు స్టార్ట్ ఇమీడియట్లీ.
0: భరతుడు శత్రుఘ్నుడు.
1: భరత అండ్ శత్రుఘ్న.
0: ఆనాడు ఏ ప్లేన్ లో ఏ కార్ లో ఏ హెలికాప్టర్ లో ఒకటి లేవు.
1: దోస్ డేస్ దేర్ వర్ నో ఫ్లైట్.
0: రథంలో రానే రావాలి.
1: దే మస్ట్ కమ్ ఇన్ చారియట్స్.
0: రావడానికి 15 దినములు పట్టింది.
1: ఇట్ విల్ టేక్ 15 డేస్ టు రీచ్.
0: ఆనాడు ఈ శవాన్ని దాచిపెట్టడానికి ఏ ఐస్ గడ్డలో ఏ యొక్క ఇదో రస పదార్థాలు లేవు. అప్పుడు
1: దేర్ వర్ నో కెమికల్స్ ఆర్ ఐస్ టు ప్రొటెక్ట్ ది డెడ్.
0: అప్పుడు కూడా నువ్వు చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేసారు.
1: జస్ట్ యాజ్ ఎ పికిల్ ఇన్ ద డెడ్ బాడీ ఇస్ కెప్ట్ ఇన్ ద ఆయిల్.
0: భరత శత్రుఘ్నుడు వచ్చేంత వరకు నూనెలో తడిపి పెట్టారు.
1: సో అంటిల్ ద అరైవల్ ఆఫ్ భరత శత్రుఘ్న ద డెడ్ బాడీ ఆఫ్ దశరథ ఇస్ కెప్ట్ ఇన్ ఆయిల్.
0: భరత శత్రుఘ్నులు పరిగెత్తి వస్తున్నారు.
1: భరత శత్రుఘ్నులు
0: చాలా వేగంగా వస్తున్నారు.
1: కమింగ్ వెరీ ఫాస్ట్.
0: అయోధ్యలో ప్రవేశించేటప్పటికి అయోధ్యులంతా పక్షులు కూడా తలలు వంచుకుని ఏడుస్తున్నాయి.
1: బై ది టైమ్ దే రీచ్ ద షో అయోధ్య
0: అయోధ్య కళాహీనంగా కనిపించింది.
1: అయోధ్య లాస్ట్ ఆల్ ఇట్స్ గ్లామర్.
0: పశువులు కూడా తల ఎత్తి ఉండటం లేదు.
1: కౌస్ ఆల్సో నెవర్ రైజ్ దేర్ హెడ్స్.
0: గజాలు తిరిగేటువంటి కుక్కలు కూడా విలపిస్తూనే ఉంటున్నాయి.
1: డాగ్స్ ఆన్ ది స్ట్రీట్స్ వర్ క్రైయింగ్.
0: ఏమిటి ఈ విచారమునకు కారణము అని విచారించాడు భరతుడు.
1: భరత ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
0: రథము దిగాడు, లోపల పరిగెత్తాడు.
1: హి గాట్ డౌన్ ఫ్రమ్ ద చారిట్ అండ్ ర్యాన్.
0: తల్లిని చూచాడు.
1: సోదమాద.
0: ఆమె ఒక వికార స్వరూపాన్ని ధరించింది.
1: షీ వాస్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మ్ దాన్ యూజువల్.
0: ధరించినటువంటి కైక ధైర్యంతో, లక్ష్మణ భరత నీవు ఇంక చేయవలసిన కార్యాలు నువ్వు ప్రయత్నించున్నాడు.
1: షీ పిక్డ్ అప్ అండ్ కరేజ్ అండ్ సెడ్ భరత
0: తండ్రి మరణించాడు.
1: Father died.
0: కర్మకాండం నీవు ఆచరించమని చెప్పింది.
1: All the last rites must be performed.
0: రామలక్ష్మణులు ఎక్కడ పోయారు?
1: What happened to రామలక్ష్మణ?
0: ఆనందించాడు. అయ్యో, తండ్రి మరణించే సమయం లోపల నేను శత్రుఘ్నుడు లేకపోయామే, తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో మాకు, కేవలం ఈ ప్రాప్తి రామలక్ష్మణుడికే సంప్రాప్తమైంది.
1: He felt that at least he was happy that Ramalakshmana were there on the bedside in the last moments of the Sarada.
0: కట్ట కడపడ తండ్రిని చూచేటువంటి ప్రాప్తి రామలక్ష్మణుడికే దక్కింది.
1: Ramalakshmana could be there when the Sarada was
0: dying. చాలా బాధపడుతూ వచ్చాడు.
1: He felt so sad that he was not there at the time bedside.
0: తక్షణమే కౌసల్య మందిరానికి వెళ్ళాడు.
1: Immediately went to Kausalya's palace.
0: ఆమె జరిగినటువంటి విషయం అంతా కూడా పూసగురించినట్టు చెప్పింది.
1: He told in verbatim what all that had happened.
0: అమ్మ, అడవికి పోయినటువంటి రామలక్ష్మణులు ఇంతకాలం ఎందుకు రాలేదు?
1: మదర్, హౌ ఇస్ ఇట్ దట్ రామ హస్ గాన్ టు ఫారెస్ట్ హస్ నాట్ రిటర్న్డ్?
0: ఇంకా 14 సంవత్సరం వరకు రారు వారు అన్నారు.
1: దే ఆర్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఫర్ 14 ఇయర్స్ టు కమ్.
0: తండ్రి పోయినటువంటి దుఃఖంతో మునిగిపోతున్నటువంటి భరత శత్రుఘ్నులు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన క్రోధం వచ్చేసేసింది.
1: దే ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్ on hearing that Ramalakshmana are there in the forest.
0: Anaga oka danikante adikamaina premanu chuchinappudu rendavo prema tagipothundi. Oka danikante adikamaina premanu chuchinappudu rendavo prema tagipothundi.
1: When they have more of love towards the second thing, the first love will be diminishing.
0: Tandrinti ento premaga undinatunte varu bharatashatrughnulu.
1: Bharatashatrughna loved their father.
0: కానీ అతని కంటే మరింత ప్రేమ రామలక్ష్మణుల పైన.
1: బట్ దే లవ్ రామలక్ష్మణ మచ్ మోర్.
0: రామ రామ అంటే రామ ప్రాణమే వీళ్ళకి.
1: దే కన్సిడర్ రామ ఇస్ వెరీ లాయల్.
0: భరత శత్రుఘ్న లక్ష్మణులకు అందరికీ రాములే ఏకైక ప్రాణము.
1: ఫర్ లక్ష్మణ భరత శత్రుఘ్న రామ ఇస్ వెరీ లాయల్.
0: నేను తండ్రి కర్మకాండను కూడా నేను చేయను.
1: ఐ విల్ నాట్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్.
0: నేను రాముల దగ్గరికి వెళ్తానన్నా.
1: ఐ విల్ గో టు రామ హీ సెడ్.
0: కానీ వశిష్ఠుల వారు సమాధాన పరిచి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.
1: ఇట్స్ ఆల్రెడీ డిలే.
0: ఏ కర్మలంతా నువ్వు ఆచరించవలసింది తప్పదు.
1: యు మస్ట్ నెసెసరీ డూ లాస్ట్ రైట్.
0: నీవంతా కూడా నువ్వు కర్మకాండను ఆచరించే, మనం అందరూ కలిసి వెళ్దాం రాముల దగ్గరికి అన్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ దట్ యువర్ సపోజ్ టు డూ, లెట్స్ ఆల్ గో టుగెదర్.
0: అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు నో వన్ పాయింట్.
0: ఎంతో ప్రేమగా ఉండినటువంటి ఒక తండ్రి పైన కూడాను
1: all the love that they have to
0: spend. అంతకంటే అధికమైన ప్రేమ కలిగినట్టు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన కూడా ద్వేషం వచ్చేసింది.
1: As they could not bear the pangs of separation from Rama Lakshmana, they had bitter hatred towards mother Kaikeyi.
0: మనలో ఉండినటువంటి దీన్ని దుఃఖాన్ని ఒక దుఃఖాన్ని ఒకటి మార్చాలంటే ఏ దుఃఖంగా మారుస్తుంది?
1: So one grief is converted to another form of grief. What sort of it?
0: Tuta oka chinta.
1: The birth is one grief.
0: Bhumi nunduta chinta.
1: Life on earth is one of
0: them. Samsaram oka chinta.
1: The family life.
0: Chavu chinta.
1: The death.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టము ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: మిస్టరీ.
0: సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ పొందుడికడైన ప్రజలార పొందు మీరా. అన్ని చింతలు బాపేటువంటి చింత ఒకే చింత, అదే సర్వేశ్వర చింత.
1: All these are worries, but when you think of God, that all other worries will be solved.
0: అధికమైనటువంటి చింత భగవంతుని చింత.
1: So you should think of God in a higher level.
0: దీనికి మించిన చింత మరొకటి లేదు.
1: There is nothing higher than this.
0: ఆ చింతలో మనం మునిగితేమంటే ఈ చింతలన్నీ కూడా నువ్వు గాలికి కొట్టుకుపోయినట్టు పట్టుకొట్టుకుని పోతాయి.
1: The moment you drown yourself in the thought of God, rest of things will go.
0: కనుక ఈ ప్రాకృతమైనటువంటి అల్పమైనటువంటి చింతలకు మనం కుంగిపోనక్కర్లేదు.
1: సో యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
0: అన్ని చింతల కంటే పెద్ద చింత భగవంతుని యొక్క చింతనే.
1: హైయెస్ట్ థాట్ ఈస్
0: భగవంతుని యొక్క వియోగ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ ఫర్
0: ప్రేమ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ.
0: ప్రేమ చింతలో మనం మునిగినామంటే ఈ చింతలంతా మనం లెక్క చేయనక్కర్లేదు.
1: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ లవ్, యూ నీడ్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ద రెస్ట్.
0: కనుకనే భరతుడు ఈ విధమైనటువంటి చింతలంతా కూడా మర్చి రామచింతలో మునిగి సర్వ సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు.
1: సో భరత ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ యాంగ్జైటీస్ అండ్ వరీస్ అండ్ హ్యాడ్ ఆల్ ద థాట్ ఆఫ్ రామ.
0: తల్లులు కూడా ప్రార్థించారు.
1: మదర్స్ ఆల్సో ప్రే.
0: నాయన మీరెవరూ లేనటువంటి ఈ యొక్క అయోధ్యలో మేముండి ప్రయోజనం ఏమిటి?
1: దిస్ నో యూజ్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ వెన్ ఆల్ ఆఫ్ యు ఆర్ తీసుకెళ్ళమని. నాట్ హియర్, టేక్ అస్ ఆల్సో.
0: కైకతో పాటు మందరతో పాటు అందరినీ తీసుకెళ్లారు.
1: దే టుక్ అలాంగ్ విత్ దెమ్ కైక అండ్ మందర ఆల్సో.
0: ఎక్కడో అరణ్యములో చిత్రకూట పర్వత పైన ఏదో చిన్న కూటంలో ఉంటున్నారు, పర్ణశాలలో ఉంటున్నారు. ఏనుగుల గర్జన, గుర్రముల సవారీ, అనేక విధమైనటువంటి రథములు నడిచినట్టుగా శబ్దం వినిపించింది.
1: While they were there on the top of that mountain top, Chitrakuta, they were listening to the sounds of the footsteps of the elephants and the horses.
0: Sita Ramulu Parnasal daggara untunte
1: Sita Ramulu
0: Lakshmanu oka pedda vrutchanni ekki chuchadu.
1: Lakshmana climbed up the tree top.
0: Kanukane Tyagaraju kuda ade cheppadu. Kapivarati daatuna

0: చూచుకొలచునా శుచబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: Is it possible for the monkey to cross this ocean? Do you think that Lakshmi wants God is
0: somewhere?
1: Bharata is very intelligent.
0: Ramulu ekkada unnadante athaniki teliyadu.
1: He doesn't know where Rama is.
0: Evaru chupetunte vaallu
1: leru. Nobody will show the way.
0: Chuchadu.
1: He saw.
0: Pachulanta oka daggara untunnayi.
1: He saw all the birds.
0: Pachulu aadukuntunnayi.
1: Birds were playing.
0: Pachulu aadukune place lopala jalam untadi.
1: Where the birds all around
0: ekkada jalam untado akkada Ramulu untadu.
1: Where there's water there.
0: Ani ee vidhanga sukshmabuddhito yochistu vachadu.
1: Being so intelligent he could think in this way.
0: పక్షులంతా కూడా జలమున్న చోటే ఉంటుంటాయి అడవి లోపల.
1: బర్డ్స్ విల్ బి దేర్ నియర్ ద వాటర్.
0: జలము లేని చోట పక్షులు ఉండవు.
1: బర్డ్స్ విల్ నాట్ బి దేర్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
0: కనుక అక్కడ జలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్
0: ఫలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ఫ్రూట్ దేర్ ఇస్ రామచంద్ర.
0: కనుకని ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
1: వాచింగ్ ద బర్డ్స్ అట్ సైడ్ భరత స్టార్టెడ్ టు ప్రొసీడ్.
0: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్లైంబ్ ద ట్రీ టాప్ అండ్
0: నోటిస్డ్. ఆదిశేషుడు.
1: లక్ష్మణ ఇస్ ఆదిశేష.
0: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
1: హీస్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ సర్పెంట్ ఇస్ వెరీ యాంగ్రీ.
0: అన్న సిద్ధంగా ఉండు అన్నాడు.
1: సెడ్ బ్రదర్ బీ రెడీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
1: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్, సన్ ఇస్ రెడీ హియర్ టు ఫైట్ విత్ అస్ నౌ.
0: రథములతో సైన్యముతో అన్ని విధాలు కూడా తయారై వస్తున్నాడు.
1: హీస్ రెడీ విత్ ఆల్ ది ఆర్మ్ ఇన్ ది చారియట్.
0: రాములు నవ్వాడు.
1: Rama smiled.
0: Lakshmana.
1: Lakshmana.
0: Intakalam perikkudanu bharata shatrukulu yokka gunalu nee gurtinchukolekapothunnave.
1: Having stayed so long you could not the qualities of
0: Bharata. Shanti swaroopudu.
1: Bharata is one of peace.
0: Ramulanti nenante bharatuniki chaala pranamu.
1: Bharata takes messages like
0: alanti vaani paina nee viruddeshalu pettukotam manchidi kaadu.
1: You cannot blame him like that and take bad idea.
0: Vechi undu.
1: Wait.
0: వచ్చాడు భరతుడు. పరిగెత్తి వచ్చాడు. రాముల పాదాలపైన పడ్డాడు.
1: భరత కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అన్నా రక్షించు, రక్షించు, క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సర్ బ్రదర్ ప్రొటెక్ట్ మీ, పార్డన్ మీ.
0: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
1: ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
0: నాన్న అమ్మ క్షేమగా ఉన్నారా?
1: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
0: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
1: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ హి డజంట్ నో దట్
0: రామ్. సామాన్య మానవుల వలె తాను ప్రవర్తిస్తున్నాడు.
1: హి కెన్ బిహేవ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: ఆ సామాన్యుల వలె ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: ఇఫ్ హి డజంట్ బిహేవ్ ఇన్ ఆర్డినరీ వే యు కెన్ నాట్ నో ద నేచురల్ క్వాలిటీ బిహేవియర్.
0: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
1: దెన్ భరత సేడ్
0: అన్న
1: brother
0: nanna nee viyogagnilo maraninchadu unnadu.
1: Father died because of the in the fire of separation. Nee viyogagnilo
0: basma ayipoyadu annadu.
1: He got himself burned in the fire of separation.
0: Ye lopala viyogagni.
1: What is that? It is the fire of separation.
0: Tachane vinnadu.
1: He heard it.
0: Naluguru cheraru.
1: All the four assembled.
0: Nadiki vellaru, tarpanalu vidicharu.
1: They went to the forest and did the last rites.
0: Vachina tarvata ee bharatunaku ramulaku chaala vaadopavadam jarugutundali.
1: Later there is argument.
0: Neevu raaka tappadu.
1: You were bound to return.
0: Neevu raakapoyina nenu ayodhyalone undanu.
1: If you don't return I will stay.
0: Nenu kuda ikkada aranyamlone untamu.
1: Or else I will stay with you in the forest.
0: Kaani
1: but
0: ramulu tandri aagnana meerakoodadu.
1: But you should not.
0: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు. నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
1: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
0: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తాను.
1: సో యూ రూల్ యువర్ కింగ్డమ్, ఐఎమ్ రూలింగ్.
0: నా రాజ్యంలో అంతా ఋషులే.
1: యర్ మై కింగ్డమ్
0: అంతా రాక్షసులే.
1: ఆల్ ఆర్ పీపుల్
0: సంహారం చేసి ఋషుల్ని పోషించాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్.
0: నేను ఋషి మానస సంచారి.
1: ఐ మూవ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్
0: సేన్. నా రాజ్యాన్ని నేను చక్కగా పాలిస్తుంటాను.
1: సో ఐ విల్ అడ్మినిస్టర్ మై కింగ్డమ్.
0: వెళ్ళమని చెప్పాడు.
1: హి సెడ్ యు గో బ్యాక్.
0: కానీ వినకపోవటం చేతనే
1: బట్ హి డిడ్ంట్ హియర్.
0: ఆ పాదుకలు తీసుకుని రామాగ్ని శిరసావహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
1: హి కలెక్టెడ్ ద డివైన్ శాండల్స్ అండ్ రిటర్న్ బ్యాక్.
0: అనగా రామాజ్ఞ అనేటువంటిది అందరికీ కూడా అంత ప్రధానమైన ప్రమాణం.
1: Rama's command must be obeyed.
0: అనగా దైవాజ్ఞ. ఏది చెప్పినప్పటికి దీనికి వేరు ప్రశ్ననే ఉండకూడదు.
1: ఇట్స్ గాడ్స్ కమాండ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్.
0: ఎస్ ఎస్
1: యూ షుడ్ సే ఎస్ ఎస్.
0: దుముకు, దుముకటమే.
1: జంప్, బీ రెడీ టు జంప్.
0: లక్ష్మణుడు కూడా అంతే.
1: లక్ష్మణ ఇస్ లైక్ దాట్.
0: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
1: చిత్రకూట
0: సీత అరిసినట్టుగా కనిపించింది.
1: సీత ప్రిటెండ్ యాజ్
0: సీతారాముడు ఒక గుండు పైన కూర్చున్నారు.
1: అండ్ దే వర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
0: లక్ష్మణ్ పిలిచాడు.
1: దే కాల్డ్ లక్ష్మణ్.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
1: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్
0: అన్న. ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
1: హి సెడ్ బ్రదర్ వేర్ ఆమ్ ఐ టు బిల్డ్ ఇట్,
0: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
1: యు కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యు వాంట్.
0: ఈ ఒక్క మాట రాములు రా లక్ష్మణ్ చాలా బాధింపజేసింది.
1: లక్ష్మణ ఫెల్ట్ సో సాడ్.
0: ఎంత పాపం చేశాను రామా నేను.
1: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్.
0: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
1: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్.
0: చాలా బాధపడ్డాడు.
1: హి ఫెల్ వెరీ సాడ్.
0: సీత వెళ్ళింది.
1: సీత వెంట్.
0: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు.
1: లక్ష్మణ వై ఆర్ యు సాడ్.
0: రాముడు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
1: రామా డిడ్ నాట్
0: సే. నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
1: హి వాంటెడ్ యు టు బిల్డ్ ద హార్ట్ వేర్ యు వాంట్
0: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా.
1: డు యు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
0: రామ ఇష్టమే నా ఇష్టము.
1: ఐ హావ్ నో చాయిస్.
0: ఇష్టం మరొకటి లేదు.
1: I have no separate choice
0: or preference. నిర్మించమంటే నేనేమో రాముకు దూరమైనటువంటి వాడిని.
1: If Rama says I should do it where I like,
0: ఏ నాడు నేను అర్పితం చేశాను రాములకు.
1: What a harm I have done.
0: మదీయ ధన దారాది సర్వపార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
1: I have surrendered all my wealth in the family and
0: the kingdom. తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామ పాదమును పట్టాను.
1: I left everybody, the mother, father, the children, the wife, and caught hold of the
0: అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిగా పలికాడే.
1: And if you say that I should build on my own
0: choice. సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీవు చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
1: Rama patting the head of Lakshmana said, you
0: don't feel so sad. Nenu chaminchu annadu Ramudu.
1: He sought his pardon for hurting him.
0: Idigo palana chotlo oka neevu deeni parnachalu nirminchamannadu.
1: And he has shown the spot where the hurt is to be built.
0: Lakshmana
1: was happy.
0: Nee aagnane naaku pradhanamu.
1: Your command is important.
0: Emaina sari nenu siddhanga untanu.
1: I am ready for anything.
0: Jawab anetunte ledu.
1: No reply whatsoever.
0: Akkada kuda ante Bharatudu.
1: Em Bharata?
0: Bharatudu kudanu inka Rama aagnane meer lekunda tirigi vachadu.
1: భర్త ఒకే
0: ఒక్క మాత్రము ఒకటి మాత్రము ఒక నియమం నియమించాడు.
1: బట్ దిస్ వన్ డిసిప్లిన్ వన్ పాయింట్ రూల్.
0: నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడా నేను అయోధ్యలో ఉండను.
1: అంటిల్ యూ రీచ్ అయోధ్య ఐ విల్ నాట్ స్టే దేర్ ఇన్ అయోధ్య.
0: నంది గ్రామం లోపల ఒక నేను కూడా పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడా అక్కడ జీవిస్తాను.
1: ఐ విల్ ఆల్సో బిల్డ్ ఏ హట్ దేర్ ఇన్ నంది విలేజ్.
0: ఈ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
1: యువర్ ఓన్ ఫీట్ విల్ రూల్ ది ఎంటైర్ అయోధ్య.
0: పాదకులను అయోధ్యలో ప్రతిష్ట చేసి నేను నంది గ్రామంకి వచ్చేస్తాను.
1: యువర్ డివైన్ శాండల్స్ విల్ రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ దేర్.
0: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
1: అంటిల్ యూ రిటర్న్ ఐ డోంట్ స్టెప్ ఇన్ టు అయోధ్య.
0: అలాంటి పుత్రులు అలాంటి అన్నదమ్ములు అలాంటి వీరు ఆనాటి కాలంలో.
1: That's the type of the sons and the brothers in those times.
0: కనుకనే ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
0: ప్రతి కుటుంబానికి భార్యాభర్తలు అంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: సీతారామ డెమోన్స్ట్రేట్స్ ఎన్ ఐడియల్ కపుల్.
0: కుటుంబంలో కూడా తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉంటుండాలని దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆదర్శంగా నిరూపించారు.
1: ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
0: కనుకనే ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
1: Today Ramayana is very essential.
0: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
1: Because the son is not obeying father.
0: పిల్లల భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
1: Father is not bothered with the future of the son.
0: భార్య వినటం లేదు.
1: The wife doesn't
0: భార్య మాట భర్త వినిపించుకోవటం లేదు.
1: Husband doesn't listen to the wife.
0: శిష్యులు ఏ మాత్రం కూడాను గౌరవించడం లేదు.
1: స్టూడెంట్ ఇస్ నాట్ రెస్పెక్టింగ్ ద టీచర్.
0: శిష్యులు ఏ మాత్రం కూడా గురువులు కూడా గమనించడం లేదు.
1: అండ్ ద టీచర్ ఇస్ నాట్ అబ్జర్వింగ్ ద స్టూడెంట్.
0: లోపల రామాయణం ప్రతి మానవునికి అత్యవసరమే.
1: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ రామాయణం ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈ సర్వ విధములైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
1: టు క్యూర్ ఆల్ ద డిఫెక్ట్స్ ఇన్ ద
0: రామాయణాన్ని మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో రామాయణ.
0: ఇదియే మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: కనుక రామాజ్ఞను శిరసావహించి
1: ఫాలోయింగ్ కమాండ్ ఆఫ్ రామ
0: భరత శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
1: భరత శత్రుఘ్న రీచ్ అయోధ్య.
0: కనుక దైవాజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్
0: ఏ మాత్రం కూడా యోచించకూడదు. అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు. దైవాజ్ఞ శిరసావహించాలి.
1: అదే
0: మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
1: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ
0: ఫాలో దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
1: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్.
0: దైవత్వమును పొందింపచేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యూ అటైన్ డివినిటీ.
0: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ అస్ మర్జర్ విత్
0: డివైన్. దైవాజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

హే పాండురంగ ప్రభు, పరబ్రహ్మలింగం భజే పాండురంగం. హమ్ ఆప్కే పరబ్రహ్మ స్వరూప్ కా భజన్ పూజన్ కర్తే హై, కింతు హే మన్మోహనా, హే చిత్తచోరా, హమ్ తో ఆప్సే ప్రేమ కర్తే హై. హే శ్రీకృష్ణ, ఇన్ నయనో మే ఆప్కీ మంత్ర ముగ్ధ కర్నే వాలి ఛవి కుచ్ ఇస్ తరహ బస్ గయీ హై కి హమే తో హర్ దిశా మే కేవల్ ఆప్ హీ నజర్ ఆతే హై. ఇసి ప్రేమ కే పాలే పట్కే రాధారాణి అప్నే వియోగ కా వర్ణన్ అప్నే అంతర్యామీ శ్యామ్ సే కుచ్ ఇస్ ప్రకార్ కర్తీ హై. మన్ వృందావన్ సూనా లాగే శ్యామ్ తేరే బిన్,

ఏ ద్వాపర యుగమునందు నందబాలుడిగా 3228 సంవత్సరములకు పూర్వం సుందర ముఖార విందముతో శ్రీముఖ సంవత్సరమున శ్రావణమాసంలో ఇదే అష్టమి నాడు శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆ నందబాలుడే నేడు ఆ నందబాలుడిగా పుట్టపర్తిలో ఈశ్వరాంబ గర్భమున జన్మించి గోపబాలురైన మనకు తన ప్రేమను పంచి మన మనస్సులో ప్రేమను నింపిన హృదయ నివాసి మన సత్యసాయి.

0: రాత్రిలోకం ఇరుసులే కుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఎల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచియుండే ఏ ప్రేమ శక్తిచే ఈ దారుణి శక్తి ఇరుసు లేకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఇది ఏ ఆత్మశక్తి ఏ ప్రేమ మహిమచే ఆత్మశక్తియు ప్రేమ శక్తియు రెండు ఏకమయ్యే ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ ప్రపంచం యొక్క స్థితి తెలియడానికి ఏది ఆధారం
1: What is the basis for the world to exist and sustain?
0: ఈ ప్రేమ శక్తి అన్ని నక్షత్రాలు నేల రాలక మింట నిలిచి ఉండే
1: What is that mighty power of love that keeps the stars there steady, there in the sky, without falling down?

0: What is that mighty power that is responsible for all the worlds to exist in perfect harmony and synthesis?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Jnanadu potta nimpukona chikkula nanduchu koti vidyalanu punaganeyachi paripurna sukhamunu pondaleka ee manava jati lokamuna mraggaganeetiki.
0: Why should we ruin our human life by just spending all our energies and time to feed our belly, to eke out our living, by acquiring so much of knowledge just for our livelihood?
1: నిత్య జీవితంలో సత్య వస్తువును దర్శించవలనన్నా ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: In our daily life, we have the experience of truth. We don't need to adopt any separate spiritual practice.
1: Brahma, Vishnu, Maheshwarani, అనేక విధములుగా పేరు చెప్తున్నాం మనం.
0: We utter some names like Brahma, Vishnu and Maheshwara.
1: ఈ రూపములు చూచిన వారెవరు?
0: Who have seen those forms of these three?
1: ఎవరికి ఈ రూపములు కనిపించడం లేదు.
0: None have seen these forms.
1: కేవలం శక్తి ఒక్కటి మాత్రమే ప్రేమ స్వరూపమై సంచరించుతున్నది.
0: It is only the power of love that exists in all these three aspects of the divine.
1: ప్రేమ చేతనే సర్వ సంగములు సమకూరుచున్నవి.
0: It's only out of love we are able to acquire, possess all.
1: సంఘం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సంఘ?
1: 10 మంది చేరిక మాత్రం సంఘం కాదు.
0: సంఘ ఈజ్ నాట్ అసెంబ్లీ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్.
1: సమత్వమైనటువంటి మానవత్వం, దివ్యత్వమైన దైవత్వంతో కూడి ఏకం కావటమే సంఘం.
0: సంఘ ద కంపెనిమెంట్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద డివినిటీ.
1: డివినిటీ లేకుండా ఏ విధమైన మానవత్వము కనిపించదు.
0: Without divinity, humanity cannot exist.
1: దివ్యత్వంతో కొంచెం సంబంధ బాంధవ్యం కల్పించుకున్నప్పుడే నీకు సర్వశక్తి కూడా సమర్థుడు అయిపోతావు.
0: When once you establish intimate contact with the inner divinity, you'll be able to accomplish.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిజముగా మానవత్వమునందే సర్వశక్తులు ఇమిడి ఉన్నవి.
0: ఇట్స్ ఓన్లీ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ పవర్ ఆర్ ప్రెసెంట్.
1: దీనికి వేరే దివ్యమైనటువంటి శక్తి మనం తీసుకుని రానక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద డివైన్ పవర్ బియాండ్.
1: మానవుని అందే డివైన్ పవర్ పూర్తిగా నిండి ఉన్నది.
0: ద డివైన్ పవర్ ఈజ్ ఇమ్మనెంట్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: ఆ పవర్ లేకుండా మానవతా శక్తి ఏమాత్రము ఒంటరిగా పనిచేయలేదు.
0: విదౌట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ హీ కెనాట్ ఫంక్షన్.
1: మమై వాహం అంటాడు.
0: గాడ్ సేస్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: అహం బ్రహ్మాస్మి.
0: అండ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ దట్ ఐ యామ్ గాడ్.
1: తత్ త్వం అసి.
0: And it is also said that
1: prajnanam brahma.
0: And that awareness prajnana.
1: Ayamatma brahma. Ilanti mahavakyamulu entayo geeta yandu imidi unnavi.
0: The four primordial principles, that I am awareness prajnanam brahma, tattvamasi that thou art, ayamatma brahma, these are the Vedic dicta.
1: Ivanni kunnu kevalamu manavuni mayallo munchi pettunnavi gaani ఇవి సహజంగా ఎక్కడ కూడా ఈ శక్తిని కనిపించడం లేదు.
0: మెనీ ఆఫ్ ది థింగ్స్ దట్ వి ఎన్కౌంటర్ ఇన్ లైఫ్ డ్రౌన్ అస్ ఇన్ ఇల్యూజన్ అండ్ ఇట్ గివ్స్ నో స్కోప్ ఫర్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ ది ఇన్నర్ పవర్.
1: మానవత్వానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో పవర్ బియాండ్ ది పవర్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
1: మానవత్వం అందే దైవత్వం కూడా ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ మ్యాన్ ద డివినిటీ గాడ్ ఎగ్జిస్ట్.
1: ఈ దివ్యత్వము మానవత్వము రెండూ చేరే శక్తిత్వంగా మారుతుండాలి.
0: సో ది హ్యుమానిటీ అండ్ ది డివినిటీ టుగెదర్ కాన్స్టిట్యూట్ ది ఎంటైర్ పవర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ మానవత్వం అనేక శక్తులను సాధించి దాన్ని ఏదో ఒక విధమైనటువంటి యొక్క సాధన లోపల ముంచాలని ప్రయత్నిస్తున్నారు.
0: The human society is totally involved to achieve something, to accomplish something out of all the faculties of power. శరీరములకు
1: ఎన్నో బాధలున్నవి.
0: The body suffers from so many afflictions.
1: ఈ బాధల లోపల నీ శక్తి ఎంత మాత్రము?
0: Out of all the sufferings, what just the power that you have?
1: అనేక పరిణామం చెప్పారు. పుట్టుట ఒక చింత.
0: The very birth itself is a matter of worry.
1: భూమి నిండుట చింత.
0: Life on earth.
1: సంసారం ఒక చింత.
0: The family life.
1: చావు చింత.
0: Death.
1: బాల్యమంతయు చింత.
0: The childhood.
1: వార్ధక్యం ఒక చింత.
0: Old age.
1: జీవించుట ఒక చింత.
0: Life.
1: చెడుపు చింత.
0: And the failure.
1: కర్మలన్నీ చింత.
0: All actions.
1: కష్టములు ఒక చింత.
0: Difficulties.
1: సంతసం ఒక చింత.
0: Happiness.
1: వింత చింత.
0: The mystery.
1: ఏది చింత లేనటువంటిది.
0: And it's all full of worries and anxieties.
1: అన్ని చింతలు చేసే కూడి ఉన్నవి.
0: Life is full of worries and worries.
1: ఇది చింతలు కాదు.
0: In fact, they are not.
1: ఇది దైవత్వాన్ని చేరేటువంటి స్టెప్స్. మానవత్వాన్ని వదిలి దైవత్వాన్ని చేరడానికి ఈ విధమైన మార్గములు.
0: We have to consider them as steps to take man towards God, essence of man.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దైవాన్ని మేము స్వప్నంలో చూచామని, దైవాన్ని మేము ధ్యానంలో చూచామని, దైవాన్ని మేము అనేక రకములుగా జ్ఞాన నేత్రముల చేత సంపాదిస్తున్నామని చెప్పుకుంటారు.
0: పీపుల్ డిక్లేర్ దట్ దే విజువలైజ్డ్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్. సమ్ సే దట్ దే సా హిమ్ వైల్ ఇన్ మెడిటేషన్. సమ్ సే దట్ దే కుడ్ విజువలైజ్ హిమ్ త్రూ దేర్ విజ్డమ్ ఐ.
1: కనుక ఇవన్నీ కూడా కేవలము మానవుని యొక్క భ్రమలే కాని నిజమైన శక్తులు కాదు.
0: దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ ఇమాజినేషన్స్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ది లేటెంట్ పవర్.
1: స్వప్నంలో భగవంతుని దర్శించాము అని కూడా అంటుంటారు.
0: సమ్ సే దట్ దే హావ్ సీన్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్.
1: స్వప్నం ఎక్కడ ఉంది, భగవంతుని ఎక్కడున్నాడు, దర్శించడం ఎక్కడ?
0: వేర్ ఇస్ ది డ్రీమ్? వేర్ ఇస్ గాడ్? వాట్ ఇస్ ది పాయింట్ ఆఫ్ సీయింగ్?
1: అసలు స్వప్నమే లేదు.
0: There is no dream at all.
1: ఈ స్వప్నంలో కనిపించేటువంటి ఇవన్నీ కూడా వ్యక్తిత్వములు కావు.
0: All that you encounter in dream, that's not a reality at all.
1: ఇవన్నీ కేవలము మాయ శక్తులే.
0: That's all illusion, false identification.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: It is delusion, imagination.
1: ఈ భ్రాంతిని మనం ఏనాడు పోగొట్టుకుందామో ఆనాడే మనకు నిజశక్తి మనలో ప్రారంభమవుతుంది.
0: ద మూమెంట్ వీ ట్రాన్సెండ్ దిస్ డెల్యూషన్ అండ్ ఇమాజినేషన్ వీల్ బి ఏబుల్ టు నో ద రియాలిటీ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ మాయ శక్తులను తొలగించుకోవాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అబాండన్ దిస్ ఇల్యూషన్.
1: ధ్యానంలో కూర్చొని ఏదో మేము ఎవరినో ధ్యానం చేస్తున్నామని అనుకుంటారు. ఆ ధ్యానంలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క వెలుతురు వచ్చిందంటే ఈ ప్రకాశాన్ని మేము చూచామంటారు.
0: Some say that they sit in meditation, in full concentration, and they see a ray of light in the state of meditation.
1: ఈ మెడిటేషన్ అంటే ఏంటి?
0: What exactly is meditation?
1: ఏకాగ్రత అని.
0: It's concentration.
1: ఎట్టి చలనము లేకుండా, ఎట్టి భ్రాంతి లేకుండా, ఎట్టి సంబంధము లేకుండా ఒక విధమైన దృశ్యం కనిపించడం.
0: The actual state of meditation does not call for any kind of movement. It does not promote any imagination or illusion or any relationship.
1: ఎక్కడ చూసినా గాని మనిషి ఉన్నాడు.
0: Man is present all over the world.
1: కానీ మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడే మనసు కూడా ఉంటుండాలి.
0: Wherever man is present, there exists the mind.
1: మనసు లేని స్థానము ఎక్కడ కూడాను లేదు.
0: There is no place where there is no mind.
1: కనుక మనసే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: So it is the mind that is all pervasive.
1: మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయః.
0: Mind is the cause for attachment and liberation.
1: మోక్షం అంటే ఏమిటి?
0: What is moksha, liberation?
1: ఆనందాన్ని అనుభవించటము.
0: Experiencing the state of bliss.
1: ఈ ఆనందం ఎక్కడి నుంచినో రాదు.
0: You don't get bliss from anywhere else.
1: మానవుని యొక్క హృదయ స్థాయి నుంచే వస్తుండాలి.
0: It arises from one's own heart.
1: ఈ మనసు యొక్క తత్వము,
0: ద నేచర్ ఆఫ్ ద మైండ్,
1: అనేక రకములు కాకుండా చంచలమైనటువంటిది,
0: ఈజ్ దట్ ఆఫ్ వేవరింగ్ టైప్.
1: ఈ వేవరింగ్ మైండ్ అనేటువంటిది మన యందే ఉన్నది, కానీ బయట నుంచి రావటం లేదు.
0: దిస్ వేవర్డ్ నేచర్, అన్స్టెడీనెస్ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఇస్ నాట్ ఎనీవేర్ ఎల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా సంబంధ బాంధవ్యములంతా కూడాను మా యొక్క సంబంధం అని.
0: Therefore, every association is the fructification or the result of illusion.
1: నీ ఒక పెళ్లి చేసుకున్నావు.
0: You supposing get married.
1: భార్య భర్తను సంబంధ బాంధవ్యంగా తీసుకుంటున్నావు.
0: You consider it as the relationship between husband and wife.
1: కానీ ఇంత పూర్వం కూడా ఆమె ఉండది, నీవు ఉన్నావు.
0: Prior to the wedding, both of you were present without any relationship.
1: కేవలం మనసు యొక్క సంబంధమే.
0: It is only association because of the mind.
1: ఈ భ్రాంతి యొక్క ఈక్వల్ శక్తి.
0: It is the power of the illusion.
1: ఈ విధమైనటువంటి యొక్క మాయా శక్తులు అన్ని కూడాను మహత్తరమైన శక్తులు అని భావించుకోవటం చాలా పొరపాటు.
0: It's a big mistake to consider the power of this illusion or maya as the highest one.
1: Maya eppudu tolagutundo appude niku sarvamu tolagutipothu.
0: The moment the curtain of illusion drops, the reality reveals.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Aa maya kudanu prema cho cheri untuntadi.
0: And we also find the love along with this illusion.
1: Prema lenatvanti oka padamu ekkada kudanu kanipinchadu.
0: You don't find any place in this world without love.
1: కనుక ప్రేమనే సర్వము.
0: లవ్ ఇస్ ఎవ్రీథింగ్.
1: సంబంధ బాంధవ్యం అన్ని కూడాను ప్రేమ చేతనే కలుగుతున్నవి.
0: ది అసోసియేషన్షిప్, ది రిలేషన్షిప్స్ ఆర్
1: ప్రేమ చేతనే తరుగుతున్నవి.
0: ఆల్ థింగ్స్ హ్యాపన్ బికాజ్
1: ప్రేమ చేతనే పెరుగుతున్నవి.
0: దే గ్రో బికాజ్ ఆఫ్ లవ్.
1: పెరగటం, తరగటం, పుట్టటం, ఈ మూడు కూడాను ప్రేమ యొక్క సంబంధమే.
0: థింగ్స్ గ్రో, దే ఇంక్రీజ్, దే డిమినిష్, దే వానిష్ బికాజ్ ఆఫ్ లవ్.
1: 9-1 ఉండాలి అంక్య.
0: నంబర్ 9.
1: ఈ 9కి ప్లస్ చేస్తే 1 పెట్టేస్తే 10 అవుతుంది.
0: 9 + 1 = 10.
1: అయితే ఈ 10 అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: ద నంబర్ 10, హౌ డిడ్ యూ గెట్ ఇట్?
1: 1 చేరటం చేతనే దీనికి సంబంధం వచ్చింది.
0: దిస్ 10 ఇస్ బికాస్ ఆఫ్ ప్లస్ ఎడిషన్ ఆఫ్ 1.
1: 10 లోపల 1 తీసివేసి
0: remove 1 out of this number 10.
1: 9 మాత్రమే మిగులుతుంది.
0: And you also only
1: ఆ మిగిలినటువంటిది ఏమిటి?
0: What is this then number 9?
1: అది కూడా మనం తీసి పెట్టినవే.
0: And it's only our question subtraction of.
1: ఈ విధంగా సంబంధ బాంధవ్యములంతయు మనం కూడటము, మనం తీయటము, ఈ రెండు యొక్క సంబంధమే ఈ సంబంధము.
0: So the relationship is because of additions and subtractions, that's all.
1: ప్రపంచంలో,
0: in this world,
1: ఎన్నో రకములైనటువంటి యొక్క ధ్యానములు జరుపుతున్నారు.
0: We come across different types of meditation.
1: Brahma sadhana okati untundadi. Brahma sadhana.
0: Brahma sadhana is one type.
1: Brahma sadhana.
0: Brahma sadhana.
1: Ee sadhana anetundi brahma nunchi kalipinatundi.
0: Brahma sadhana. This kind of sadhana is the product of Brahma illusion.
1: Kanuka Brahma gani, Vishnu gani, Maheshwarudu gani, ee sadhanalo kudanu evariki kalipinchadu.
0: In fact, by sadhana none can see Brahma, Vishnu or Maheshwara.
1: ee kanipinchetundi kudanu mana yokka hrudaya bhavamule.
0: All that we see, feel to see, are just the reflections of
1: Brahma. Jagatunandu ledu.
0: Brahma is not present separate.
1: Vishnu jagatunandu ledu.
0: Nor Vishnu.
1: Ishwarudu jagatunandu ledu.
0: And there is no Ishwara in
1: him. Ishavasyam idam jagat.
0: Ishavasyam idam jagat. God is present everywhere.
1: Unnadanta kuda oka manavatame.
0: It is only the humanity, just one way.
1: Ee manavatvani nammaka daivatvam kavalani ee manavatvamlo mana vicharam chesthe ఏది కనిపిస్తుంది?
0: వితౌట్ కన్సిడరేషన్ ఫర్ హ్యూమానిటీ, హౌ డూ ఎక్స్పెక్ట్ టు అటైన్ డివినిటీ?
1: కనిపిస్తుంది.
0: యూ విల్ ఓన్లీ కమ్ అక్రాస్ ది డెమోనిక్ టెంపర్మెంట్, దానవత్వ.
1: నీవు తరచినటువంటి రూపంలో అందులో చేరడానికి వీలు లేదు.
0: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: నీవు చూస్తున్నటువంటి యొక్క విష్ణుస్వరూపము అది విష్ణువు కాదు.
0: యువర్ విజువలైజేషన్, ఇమాజినేషన్ ఆఫ్ విష్ణు ఈజ్ నాట్ ఎ రియాలిటీ.
1: నీ యొక్క భ్రమ యొక్క తృష్ణ.
0: It is only your yearning, pining for God.
1: Kalaka Vishnu ledu.
0: There's no Vishnu.
1: బ్రహ్మను లేడు.
0: నార్ బ్రహ్మ.
1: ఈశ్వరుడు లేడు.
0: నో ఈశ్వర ఇద.
1: ఉన్నది ఒక్కటే మానవుడు.
0: ఓన్లీ మ్యాన్ దట్స్ ప్రెసెంట్.
1: మనిషి అందే సర్వము కూడా ఇమిడి ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ మ్యాన్.
1: కనుక మానవత్వమును ఈ విష్ణుత్వాన్ని చూసినట్టు అనుకుంటావు, కానీ విష్ణుత్వం ఎక్కడి నుంచి రాదు, మానవత్వం ఉన్నది పోదు.
0: యు ఫీల్ దట్ యు హావ్ సీన్ విష్ణు. నో నో, ఇన్ ఫ్యాక్ట్ ది విష్ణు ఆస్పెక్ట్ హాస్ నాట్ ఎంటర్డ్ ఇన్ యువర్ లైఫ్ నార్ లెఫ్ట్.
1: నీవే విష్ణువు.
0: యు ఆర్ విష్ణు.
1: నీవే బ్రహ్మ.
0: యు ఆర్ బ్రహ్మ.
1: నీవే శివుడవు.
0: యు ఆర్ శివ.
1: అన్ని నేనే నేనే అని అనుకుంటే ఏ ఒక్క చింతన ఉండదు.
0: ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ ఎవ్రీథింగ్ ద డివైన్, యూ డోంట్ నీడ్ టు వరీ.
1: అహం బ్రహ్మ, అహం విష్ణు, అహం ఈశ్వర.
0: లెట్స్ హ్యావ్ ద ఫీలింగ్ అహం బ్రహ్మ ఐఎమ్ బ్రహ్మన్, అహం విష్ణు ఐఎమ్ విష్ణు.
1: అన్నింటికీ
0: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఎవ్రీథింగ్ ఆల్.
1: ఈ విధమైనటువంటి భావములు మీరు పెంచుకుంటే ఏ విధమైనటువంటి యొక్క డౌట్స్ కు అవకాశం ఉండదు.
0: వెన్ యూ హ్యావ్ దిస్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ది డివినిటీ, దెన్ దేర్ విల్ బి నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ యాంగ్జైటీ ఆర్ వరీ.
1: కనుక మానవత్వం కంటే మించినటువంటిది మరొక శక్తి, మరొక రూపము ఎక్కడ కూడా ఈ జగత్తులందు కనరాదు.
0: బియాండ్ ది హ్యూమన్ పవర్ కెపాసిటీస్ దేర్ నథింగ్ దట్ ఎగ్జిస్ట్ బియాండ్.
1: కనుక నీవన్నీ కల్పించుకున్నటువంటివన్నీ కూడాను కల్పనలే, కానీ నిజమైనటువంటి శక్తులు కాదు.
0: All that you see, all that you declare to see is only just the stretch of your imagination.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Ratri maaku swapnamlo swami vachadu anukuntuntaru.
0: Some say swami appeared in my dream.
1: Nenu evaru swapnamlo kuda nenu povatam ledhu.
0: Bhagavan is not reaching your dreaming state.
1: Nee sankalpame poorthi danni valavarchukunnappudu adi neeku oka roopakanga kanipistundi.
0: It is only your thought that has appeared in the form of a dream.
1: Kanuka bhagavantudu oka roopanni marchukovatamu maroka roopanni techukovatamu ivi ekkada kuda jaragavu.
0: God does not take upon himself any form and change to another form.
1: Daivaniki kopam vachindi anukuntaru.
0: We think God is angry.
1: Daivaniki kopamu ledu, prema ledu.
0: God has neither love nor anger.
1: Kanuka ee kalpanalanni kudanu నీవు దైవం పైన కల్పిస్తున్నావు.
0: ఇట్ ఈస్ వీ అట్రిబ్యూట్ దీస్ థాట్స్ ఆన్ గాడ్.
1: నువ్వు నిరంతరము ప్రేమలో ఉంటుండు.
0: యు బీ ఇన్ లవ్ కంటిన్యూ.
1: ఈ ప్రేమలో ఉండినప్పుడు కోపతాపము ఏమాత్రము కనిపించవు నీకు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫార్ ది హేట్రెడ్ టు ఎగ్జిస్ట్ నార్ యాంగర్.
1: కనుక నీ ప్రేమ ఒక్కటే నీ యొక్క ఆకారం.
0: దెర్ఫోర్ యువర్ ట్రూ ఫార్మ్ ఇస్ లవ్.
1: పుట్టిన దశమే బిడ్డ ప్రేమతో పుడుతుండాలి.
0: The child is born with love.
1: ఆ బిడ్డ పెరగటం కూడాను ప్రేమ చేతనే పెరుగుతుండాలి.
0: The child grows in love.
1: ఈ రూపములు మారటం కూడాను ప్రేమ చేతనే మారుతుండాలి.
0: The whole form of human life in different steps, stages is because of love.
1: మరొక శక్తి అనేటువంటిది మనకు కనిపించి ఈ ప్రేమను మార్చడం కాదు.
0: No other power can ever change love.
1: ఈ విధంగా మీరు విచారణ చేసి
0: you investigate this way.
1: ఏదో కొంతవరకు శక్తిని సంపాదించామని మీరు భ్రమించకండి.
0: నెవర్ బి మిస్టేకెన్ దట్ యు హావ్ అక్వైర్డ్ పవర్స్.
1: ఈ భ్రమను మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సచ్ పవర్స్ విచ్ ఫాల్స్ నోట్.
1: భ్రమలన్నీ కూడా బ్రహ్మం కాదు.
0: భ్రమ ఇల్యూషన్ ఈజ్ నాట్ బ్రహ్మ ద రియాలిటీ.
1: కనుక బ్రహ్మ అంతా కూడా భ్రమలు కావు.
0: అండ్ బ్రహ్మ ద రియాలిటీ కెన్ నాట్ బి భ్రమ.
1: బ్రహ్మలో భ్రమ లేదు. బ్రహ్మలో భ్రమ లేదు.
0: And therefore, there is no Brahma illusion in Brahma, the reality, nor there is Brahma, the reality, in Brahma, that illusion.
1: So they are
0: all just your imaginations and your thoughts only. Embodiments of Divine Atma.
1: Divyatma naga yeviti.
0: What is the meaning of Divyatma?
1: Divyamainatvanti Atma.
0: Atma, the self is divine, Divya.
1: Atma naga chaitanyame.
0: Atma means awareness.
1: చైతన్యం సర్వత్రా ఉంటుండాలి.
0: దిస్ చైతన్య ఈజ్ ఎవ్రీవేర్.
1: చైతన్యం లేనటువంటి స్థానము ఎక్కడ కూడా మనకు కనిపించదు.
0: యు కెనాట్ కమ్ అక్రాస్ ఎనీ ప్లేస్ వితౌట్ దిస్ అవేర్నెస్. చైతన్య
1: చైతన్యమే సర్వశక్తి అయినటువంటి యొక్క శక్తి.
0: అండ్ దిస్ చైతన్య ఈజ్ ఆల్ పవర్ఫుల్.
1: ఇక్కడ మనం ఒక విషయాన్ని చక్కగా ప్రదర్శించాలి.
0: హియర్ వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ వెరీ క్లియర్లీ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
1: చైతన్యం ఉన్నది.
0: Here there is chaitanya.
1: కదులుతూ ఉన్నది.
0: It is set in motion.
1: ఈ కదిలేటువంటి యొక్క చైతన్యం అనుకు మనము కదలనటువంటి ఒక భ్రాంతిని మనం కల్పించుకుంటున్నాం.
0: And in fact, this kind of awareness with full of vibration, we attribute అనదర్ థాట్, అనదర్ పవర్.
1: బ్రహ్మ చేతనే ఈ కలిపిన చైతన్యము కదులుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది.
0: అండ్ దెన్ దేర్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ ఆర్ అన్స్టడీనెస్.
1: ఏ కదలిక కానీ, ఏ స్థిరత్వం కానీ, ఏ యొక్క బ్రహ్మత్వం కానీ ఎక్కడ కూడా జగత్తులో కాలరాదు.
0: దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ నేచర్ ఆర్ అన్స్టడీనెస్ యూ డోంట్ ఫైండ్ ఇన్ ది రియాలిటీ.
1: మీ ఉత్సాహములకు నేను ఆటంకం కలిగిస్తున్నానేమో అని అనుకుంటాను.
0: Perhaps you may be feeling Bhagavan is restricting your enthusiasm.
1: మీ ఉత్సాహములకు నేను ఏది కూడా అడ్డు చెప్పడం లేదు.
0: Bhagavan will never object your bubbling enthusiasm.
1: మీ సత్యములకు సరైనటువంటి రూపాన్ని మీకు కల్పిస్తున్నాను.
0: Bhagavan is teaching us the true form of truth.
1: ఎందుకనగా మీరు భ్రమల చేతనే కాలమంతా ఇక్కడ పెంచుకుంటున్నారు.
0: Because we are wasting our time drowned in delusions.
1: కనుక ఈ కాలమును, ఈ భ్రమలను మీరు పెంచుకోకండి.
0: Therefore, we should not waste our time in delusions.
1: నిజమైనటువంటి శక్తి మీ అందే ఉంటున్నది.
0: The true power is latent in you.
1: ఆత్మశక్తి అనేటువంటిది ఆత్మ అనగా చైతన్యము.
0: This Atma is Chaitanya or awareness.
1: ఈ చైతన్య శక్తి సర్వత్ర నిండినటువంటిది.
0: This Chaitanya, the power of awareness, is all pervasive.
1: ఈ పవరే ప్రతి శక్తి అందుకు చేరి ఆయా రూపాలను దర్శింపజేస్తుంది.
0: In fact, this power manifests in varied forms and
1: dimensions. ఒక మానవత్వం తప్ప ఇక ఏ తత్వం కూడా మీకు భ్రమింపచేయడానికి ప్రయత్నించదు.
0: So it is only in human this awareness manifests in totality, totally.
1: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
0: The power latent in man is divine.
1: అదొక్కటే సర్వ విధములకు కూడా మీకు శాంతిని, సంతోషాన్ని చేకూరుస్తుంది.
0: దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ మ్యాన్ విల్ కన్ఫర్ పీస్ అండ్ బ్లిస్.
1: డివైన్ పవర్ అనగా అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ కాదు.
0: ద డివైన్ పవర్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ.
1: అది మీ యొక్క ఏకాగ్రత పవరే డివైన్ పవర్ గా మారుతుండాలి.
0: అవుట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, ద డివైన్ పవర్.
1: కనుకనే మీ డివైనిటీ దాన్ని మొట్టమొదటి గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: Therefore, we should make every attempt to realize the divinity within.
1: ఈ గ్రంథములో చదివేటువంటి వారికి కానీ,
0: those that go through books,
1: గ్రంథములో రాసినటువంటివి కానీ,
0: those that compose,
1: ఏది కూడా సత్యములు కాదు,
0: are not necessarily true.
1: ఏదో కొన్ని మనిషికి ఒక భ్రమను కల్పించాలని,
0: only to give you a sort of imagination,
1: ఆ విధమైనటువంటి గ్రంథాల్లో తెలుపుతూ ఉంటారు.
0: And the textual knowledge amounts to imagination.
1: కాని కొన్ని కొన్ని శక్తులు,
0: బట్ సమ్ పవర్స్,
1: అప్పటికప్పటికే పుట్టి అప్పటికప్పటికే నశిస్తుంటాయి.
0: ఆర్ బోర్న్ ఇన్స్టంటేనియస్లీ అండ్ డిసపియర్ దేర్ ఆఫ్టర్.
1: ఆ నశించేటువంటివి మనవి కాదు.
0: దోస్ ది పవర్ దట్ వానిషెస్ డస్ నాట్ బిలాంగ్.
1: పుట్టేటువంటివి మనవి కాదు, పుట్టేటువంటివి కూడా మనవి కాదు.
0: దోస్ దట్ ఆర్ జనరేటెడ్ అఫ్రెష్ ఇన్స్టంటేనియస్లీ డోంట్ బిలాంగ్ టు యూ.
1: ఈ పుట్టి పెరిగి నశించేటువన్నీ కూడా మన యొక్క భ్రమలే.
0: ద పవర్ that is born, that grows and vanishes is not true.
1: ee bhramaku manam em maatram longakoddu.
0: We should never submit ourselves to this illusion.
1: Meer nityanga satyanga meer gutinchavalanante ee kanipinchetuvanti vanni kodanu potti bhramale.
0: In fact, the eternal truth is beyond your imagination.
1: Vedanni adhyasam chestunnaru.
0: You practice veda.
1: కానీ ఈ వేదము నుంచి వచ్చేటువంటి యొక్క ప్రతి పదం కూడా మన నాభి నుండి ఏర్పడేటువంటివి.
0: ఎవ్రీ వర్డ్ దట్ యు అట్టర్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్.
1: కనుక ఈ నాభి నుండి వచ్చేటువంటి యొక్క ప్రతి ధ్వని అది మనకు నిజమైనటువంటి అనుభవిస్తున్నాం.
0: దేర్ఫోర్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ యూ గెట్ ఇట్ దాట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నావెల్ యాజ్ యూ ప్రొనౌన్స్.
1: ఎక్కడైనా కొండ సముద్రంలోకి పోయి ఓ అని మీరు అరిస్తే అది కూడా ప్రతి ధ్వని ఓ అని వస్తుంది.
0: If you just stand all alone and say om, you the same sound comes back as a sound.
1: ఎవరో మరొకరుకుండి కేకలు వేయటం కాదు.
0: This resound does not mean there is separate sound.
1: మీ యొక్క నిజమైనటువంటి శబ్దమే ప్రతిధ్వనిగా మారుతుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ సౌండ్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిసౌండ్.
1: ప్రతి మంచి చెడ్డ రెండు కూడాను నీ నుంచి ఏర్పడినటువంటి.
0: They are born made out of you.
1: ఎక్కడి నుంచి నువ్వు వచ్చి మనలో చేరటం లేదు.
0: దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ సెపరేట్ డిస్టెంట్ ప్లేస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఒక పదమును తీసుకుని మీరు ఆ పదమిని మీద మీదుగా చదువుతూ రండి, అది పెద్ద కంఠస్థం అవుతుంది.
0: వెన్ యూ గో ఆన్ రిపీటింగ్ దీస్ వర్డ్స్ యూ కెన్ గెట్ దెమ్ బై హార్ట్.
1: కానీ ఆ బై హార్ట్ ఆ వచ్చినటువంటిది మీది కాదు.
0: Those that you get by heart do not belong to you.
1: అది ప్రతిధ్వని యొక్క రిఫ్లెక్షన్.
0: It is just the reflection of the resound.
1: ప్రతిధ్వని యొక్క రియాక్షన్.
0: It is the reaction of the resound.
1: ప్రతిధ్వని యొక్క రిసౌండ్.
0: It is the resound.
1: అన్ని రియాక్షన్, రిసౌండ్, రిఫ్లెక్షన్ ఈ మూడే తప్ప అన్యమైనటువంటి లేదు.
0: So in this world there are only these three: reaction, reflection and resound.
1: కనుక మనం వచ్చేటువంటి ఇవన్నీ కూడాను మన యొక్క భ్రమనే కాని అన్యమైనటువంటివి కాదు.
0: All that we think is just our imagination, delusion, nothing beyond.
1: Ramayanam nandu.
0: In Ramayana.
1: Rama Shaktini goppaga varnistu vacharu.
0: The power of Rama is described totally.
1: Kani power of Rama adi kudanu oka nijamainatundi power kadu.
0: And it's also not true.
1: Pradalaku oka vidhamainatundi chaitanyam melkolpe nimittamai. ఆ విధమైన పవర్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది.
0: ది పవర్ ఆఫ్ రామ ఈజ్ ఎక్స్టోల్డ్ ఇన్ రామాయణ టు అవేకన్ టు కిండిల్ ది ఇన్నర్ అవేర్నెస్ విత్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక అన్ని కూడా జగత్తునందు ప్రతి ధ్వని కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
0: ఇన్ దిస్ వరల్డ్ విల్ సెటిల్ అండర్స్టాండ్ ఆల్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఈ రియాక్షన్ అనేటువంటిది నువ్వు సత్యమైన భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ దిస్ రియాక్షన్ ఎస్ ట్రూ.
1: రిసౌండ్ అనేటువంటిది కూడా సత్యమని భావిస్తున్నావు.
0: యూ థింక్ రిసౌండ్ ఈజ్ ఆల్సో ట్రూ.
1: కనుక ఇవన్నీ కూడా రిసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్ ఈ మూడు కూడా రియాక్షన్లే తప్ప నిజమైన రియాక్షన్ కాదు.
0: దేర్ఫోర్ ది రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్ దే ఆర్ నాట్ ట్రూ.
1: నీ హృదయం నుంచి వచ్చేటువంటి యొక్క భావము ఏ రూపం వస్తున్నదో అదే నిజమైనటువంటి రూపం.
0: దేర్ఫోర్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ ఫ్రమ్ ద డెప్త్ of your heart.
1: అది కూడా నీ యందే ఉంటున్నది.
0: ద ట్రూత్ ఈజ్ ఇన్ యూ.
1: దానికంటే మించినటువంటి మరొకటి నువ్వు సాధించేటువంటిది లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అచీవ్ ఎనీథింగ్ బియాండ్ దిస్.
1: నువ్వు ఒక రూపాన్ని చూడాలనుకుంటున్నావు.
0: యూ వాంట్ టు విజువలైజ్
1: ద రూపాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు.
0: యూ వాంట్ టు సీ ద మేనిఫెస్టేషన్.
1: ఆ రామస్వరూపాన్ని నువ్వు కన్నులు మూసుకొని చింతిస్తురా.
0: యూ వాంట్ టు సీ ద ఫార్మ్ ఆఫ్ రామ. క్లోజ్ యువర్ ఐస్ అండ్ మెడిటేట్ అపాన్ ఇట్.
1: కానీ అదే నీకు రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంది.
0: అండ్ దట్ వెరీ థాట్ కమ్స్ బ్యాక్ టు యూ అస్ రిఫ్లెక్షన్.
1: అదే రియాక్షన్ గా వస్తుంది.
0: అండ్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ బై వే ఆఫ్
1: రియాక్షన్. అది రిసౌండ్ గా మారుతుంది.
0: అండ్ దట్ ఈస్ ది రిసౌండ్.
1: ప్రతి ఒక్కటి కూడా నువ్వు జగత్తులో మనం కనిపించేటువంటి అంతా కూడా రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: సో ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ కంప్రైజెస్ దీస్ త్రీ: రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: రాముడు నీవే, కృష్ణుడు నీవే, ఈశ్వరుడు నీవే.
0: యు ఆర్ రామ, యు ఆర్ కృష్ణ, యు ఆర్ ఈశ్వర.
1: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్.
0: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్
1: అనగా ఏమిటి? నీకు నీవుగానే ఈశ్వరుడిగా భావించవచ్చు.
0: యు కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఈశ్వర.
1: ఆ విధంగా భావించుకుంటున్నా తప్పక నీవు ఈశ్వరుడు అవుతావు.
0: దట్ వెరీ ఫీలింగ్ విల్ హెల్ప్ యూ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఈశ్వర.
1: నీవే కృష్ణుడు గాని భావించుకుంటున్నా.
0: Consider yourself as Krishna.
1: ఆ కృష్ణుడే నీవవుతావు.
0: అండ్ దెన్ యూ బికమ్ కృష్ణ.
1: అన్ని మన నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్ రియాక్షన్ తప్ప రియల్ అనేటువంటి ఏది కూడా రాదు.
0: Therefore you don't get anything from outside. All things are because of reaction, reflection and
1: desire. జ్ఞానంలో కూర్చుంటున్నావు.
0: You sit in meditation.
1: ఏకాగ్రతను పెంచుకునే నిమిత్తమై జ్ఞానంలో కూర్చుంటున్నావు కానీ దైవాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఏకాగ్రత కలిగించలేదు.
0: You sit for meditation. To go, to march forward in concentration, not to see the manifestation of God.
1: Kanuka ee concentration anetundi kudanu oka meditation ga bhavistunnaru.
0: You think that concentration is meditation.
1: Ee concentration anetundi kudanu oka vidhamainatundi resound ga bhavistunnaru.
0: And people consider concentration a sort of resound.
1: Kaadu kaadu kaadu.
0: No.
1: Ivanni kudanu reflection, reaction, resound le.
0: These are all reactions, reflections and resounds.
1: You are real.
0: You are real.
1: నీవే సత్యమైనటువంటి వాడు.
0: You are the truth.
1: దైవం యొక్క ఆకారములు ఎక్కడ చూసినప్పటికైనా మానవాకారములు అందరూ కనిపిస్తున్నాయి కానీ మానవాకారములు వదిలి మరొక ఆకారం కనిపించ.
0: You see God in human form everywhere, nothing else, nothing beyond.
1: ఇప్పుడు ఏదో ఈశ్వరుడు కనిపించాలనుకుంటున్నావు.
0: You think that you have seen Ishwara.
1: ఆ ఈశ్వరత్వాన్ని మానవత్వంగానే తెలుపుతున్నారు కానీ మరొక అతీతమైనటువంటి మానవత్వంగా తెలపడం లేదు.
0: You can see the manifestation of Ishwara in a human form only.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా మనకంటే పెద్దది మరొకటి లేదు.
0: So there is nothing different from you, the reality.
1: సర్వము నీ యందే ఉంటున్నవి.
0: Everything is within you.
1: సర్వము నీవే అవుతున్నావు.
0: You are everything.
1: నిన్ను నీవు మర్చిపోతున్నావు, నేను దాన్ని కల్పించుకుంటున్నావు.
0: You have forgotten your reality and you superimpose yourself with something else.
1: నీ రియాక్షన్ నువ్వు చూసుకో.
0: Watch your reaction.
1: నీ రీసౌండ్ నువ్వు చూసుకో.
0: Watch your resound.
1: నీ రిఫ్లెక్షన్ నువ్వు చూసుకో.
0: And also see your reflection.
1: ఇవన్నీ కూడాను మనలో నుంచి వచ్చినటువంటి భ్రమలే.
0: These are all your imaginations born within you.
1: కనుక ఈ భ్రమలను మనం దూరం చేసుకున్నప్పుడే మనకు సాక్షాత్ భ్రమ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: When once you distance yourself from this Brahma or illusion, you will be closer to Brahma, the reality.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దీని అన్నిటి కూడాను ప్రేమనే మనకు ప్రధానమైనటువంటిది.
0: It is the love which is most essential.
1: ఈ ప్రేమతో మించినటువంటి దైవము మరొకటి లేదు.
0: God is love, nothing more.
1: ప్రేమనే గిన్న వాడు వదులుతామంటే ఏదీ లేదు మనకు.
0: When once you give up love, you will not
1: have any. Everything
0: becomes empty.
1: కనుక ప్రేమనే ఆకారం కనిపిస్తుండాలి.
0: Therefore, it's the love that takes different forms.
1: ఈ ప్రేమను ఒక ఆకారంగా నీవు నిర్మించుకో, అదే నీకు నిలిచిపోతుండాలి నీ అందరూ.
0: You can also visualize love in a particular form and experience it.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
0: You should make an effort to know this truth.
1: ఎప్పుడు చూసినా కానీ ఏదో ధ్యానం ధ్యానం ధ్యానం అని ధ్యానంలో కూర్చొని కల్పనలన్నీ కూడా నీవు కల్పించుకొని తద్వారా నీవు నిన్ను నీవే మర్చిపోతున్నావు.
0: People, they think they sit in meditation. They go on imagining things and they spend time in imagination.
1: నిన్ను నీవు మర్చిపోతే నీ కల్పించేది ఏది కూడా లేదు.
0: When you forget yourself, there's nothing to be seen.
1: నేనే సర్వము.
0: I am everything.
1: నేనే దైవము.
0: I am God.
1: నేనే అన్ని విధాల ఆకారము.
0: ఐ టేక్ ఆల్ ఫార్మ్స్.
1: మన ఆకారంలో మనకు ఎన్నో మారుతున్నాయి.
0: అండ్ ఫార్మ్స్ చేంజ్.
1: పుట్టినప్పుడు చిన్న బిడ్డగా ఉంటాడు. దాన్ని పక్కలో పెట్టుకో, దాన్ని క్రమక్రమేణ ఆచరించుకుంటూ వచ్చేస్తే అది కొంచెం పెద్దగా మారిపోతుంది.
0: ఇన్ఫెంట్ గ్రోస్ ఇన్ ఏజ్.
1: అది తర్వాత ఒక బాయ్గా మారుతాడు.
0: అండ్ హీ బికమ్స్ ఎ బాయ్.
1: ఈ బాయ్ క్రమక్రమేణా నీవు పెంచుకుంటూ పోతే అక్కడ ఒక పిల్లవాడిగా వస్తాడు.
0: ద బాయ్ గ్రోస్ ఇన్ టు ఎన్ అడల్ట్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: ఆ పిల్లవాడిని భ్రమించుకుంటూ వెళ్ళిపోతే ఒక కొంచెం యువకుడిగా మారుతాడు.
0: అండ్ దెన్ హీ బికమ్స్ ఎన్ యంగ్స్టర్.
1: ఆ యువకుడే నీవు ఒక పెద్దవాడిగా రూపొందుతావు.
0: దిస్ యంగ్స్టర్ నేచురల్ బికమ్స్ ఎన్ యంగ్ అడల్ట్.
1: కనుక ఈ చైల్డ్, బాయ్, మాస్టర్, ఈ మూడు ఎవరనుకున్నావు?
0: సో హూ ఆర్ దీస్ త్రీ? ద చైల్డ్, బాయ్ అండ్ ద మ్యాన్. ఆల్ ది త్రీ ఆర్ వన్. ఇన్ ఫ్యాక్ట్
1: ఆల్ ఆర్ వన్.
0: ఆల్ ఆర్ వన్.
1: బి అలైక్ టు ఎవరి వన్.
0: బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: ఇది నీవు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయలే.
0: దిస్ యూ మస్ట్ లెర్న్ అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నీ ప్రేమను దాన్ని స్థిరంగా ఉంచుకో.
0: Make your love strong enough.
1: ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేదు.
0: There is no other spiritual practice beyond love.
1: Spiritual practice అంటే అదే divine practice.
0: The spiritual practice is the divine practice of
1: divine practice అనగా divine అనగా ఏంటి? కేవలము ఆ దివ్యత్వంతో కూడినటువంటి భావము.
0: The divine love, meaning the divinity,
1: దివ్యత్వం అన్ని కూడా కదులుతూనే ఉంటుంటారు.
0: And it's full of vibration.
1: కనుక ఆ కలిగినటువంటి యొక్క దీనిని నువ్వు శాశ్వతంగా నిలుపుకోవడానికి ప్రయత్నించి.
0: అండ్ మేక్ దిస్ వైబ్రేషన్ స్టడీ.
1: నీవు నిర్దిష్టం ఉండినప్పటికీ అది కదులుతూనే ఉంటుంటుంది.
0: అండ్ యూ ఫైండ్ దిస్ వైబ్రేషన్ ఎఫెక్టింగ్ యూ.
1: ఆ కలిగినటువంటి యొక్క రిఫ్లెక్షన్ ఈ కలగా కనిపిస్తుంటాయి.
0: అండ్ దట్ వెరీ రిఫ్లెక్షన్ అపియర్స్ ఇన్ యువర్ డ్రీమ్.
1: ఆ కలగా వచ్చినటువంటి యొక్క రిఫ్లెక్షన్ నీకు సాక్షాత్ రూపకంగా కనబడుతుంది.
0: అండ్ దట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద డ్రీమ్ యూ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకింగ్.
1: సాక్షాత్ అనేటువంటిది ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు.
0: ద డైరెక్షన్
1: అనగా డివైన్ అనగా ఏమిటి? కేవలము ఆ దివ్యత్వంతో కూడినటువంటి భావము.
0: ద డివైన్ లవ్ మీనింగ్ ది డివినిటీ.
1: దివ్యత్వం అన్ని కూడా కదులుతూనే ఉంటుంటారు.
0: అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ వైబ్రేషన్.

0: అనగా సత్యమైనటువంటి వస్తువును మనం సాక్షాత్గా చూడాలి.
1: ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
0: సాక్షాత్ అనేటువంటిది అక్కడ నిలిచిపోయినటువంటిది.
1: ద సాక్షాత్ ఇస్ ద వన్ దట్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: అది నీకు స్వరూపంగా కనిపిస్తుంటుంది.
1: దట్ యుల్ బి ఏబుల్ టు సీ.
0: కన్నులు తెరిచినా కన్నులు మూసినా
1: యుల్ సీ ఇట్ విత్ ఓపెన్ ఐస్.
0: ఒక రూపమే నీకు శాశ్వతమైనటువంటి ఒక రూపము.
1: అండ్ దట్ ఫామ్ ఈస్ ద రియాలిటీ పర్మనెంట్.
0: ఆ శాశ్వతమైనటువంటి దాన్ని నిలుపుకోవడానికి దీన్ని ప్రాక్టీస్ చేయాలి మనం.
1: వీ షుడ్ ప్రాక్టీస్ టు కీప్ దిస్ పర్మనెంట్ ఫామ్ స్టడీ కాన్స్టెంట్లీ విత్ అస్.
0: కన్నులు తెరుచుకున్నా కన్నులు మూసినా అదే నీకు సాక్షాత్కరిస్తుంటది.
1: విల్ బి ఏబుల్ టు సీ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ విత్ అవర్ ఐస్ ఓపెన్ ఆర్ క్లోజ్. ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎన్నెన్నో రూపాలు మీరు ఆశిస్తున్నారు.
1: వీ వాంట్ టు సీ మెనీ మేనిఫెస్టేషన్స్.
0: ఎన్ని ఆశించినప్పటికీ మీ మిమ్మల్ని మీరు మాత్రం మర్చిపోవడానికి వీల్లేదు.
1: You may aspire to see many visualizations, but never forget yourself. In fact, you yourself exist here in the form. You only manifest into many. Actually, the reality does not change. That permanent, the eternal, effulgent, vibrant form is within you. That appears in your dream, no doubt. And all this kala, the dream, is kala, false. Therefore, distance yourself from these thoughts or illusions. The moment you are away from Brahma, the delusion, you are closer to Brahma,
0: Brahma
1: the reality. And this Brahma is your truly your own form.
0: ప్రతి భ్రమ ఎందుకు నీ యొక్క ఆకారం ఉంటుండాలి.
1: ఇన్ఫాక్ట్ ఇన్ ఎవ్రీ థాట్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఫామ్.
0: నువ్వు స్వప్నంలో ఏదో చూచావు అని చెప్పింది, కానీ చూచినది నిన్ను నీవే కానీ స్వప్నంలో ఏదో కాదు.
1: యు సే దట్ ఇన్ ఎ డ్రీమ్ యూ హ్యావ్ సీన్ ఎ సర్టన్ థింగ్, యూ హ్యావ్ సీన్ యువర్ సెల్ఫ్ దేర్ ఇన్ ద డ్రీమ్.
0: ప్రతి ఒక్కదానికి నువ్వు నీ యొక్క స్వరూపమే నీకు సాక్షాత్కారం.
1: దేర్ ఫోర్ యూ సీ యువర్ ఓన్ ఫామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఎవ్రీవేర్.
0: కనుక మిమ్మల్ని మీరు మర్చిపోకుండా మీ సత్వాన్ని మీ ప్రేమను మీరు సాక్షాత్కరించండి.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ట్రూ నేచర్, నెవర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ ది డివినిటీ విత్ యు.
0: ఆ సాక్షాత్కరించేటువంటి ఒక తత్వం నీవే కానీ మరొకటి కాదు.
1: ది మేనిఫెస్టేషన్ ఈజ్ ఓన్లీ ద రియాలిటీ, నథింగ్ మోర్ దాన్
0: ఇంతకాలం
1: ట్రూ నేచర్.
0: ఈ విధంగా చెప్పలేదంటే ఇంతకాలం మీరు ఏదో ఒకటి భ్రమ పెట్టుకుని తిరుగుతూ వస్తున్నారు.
1: You have been spending time in these imaginations or delusions.
0: Munmundu is discourse that anni deentone vastayi.
1: All those things that you should learn in future, they are contained here in this talk.
0: Future ante emti?
1: What is future?
0: Munduku jaragoyyetundi.
1: What is going to happen?
0: Munduku em jarugutundi?
1: What is going to happen?
0: Present ide munduku jarugutundi.
1: The present is going to happen in future.
0: Ee present ide eppudu jarugutundi?
1: What is the present?
0: Past ni marchipoyinappudu present nilustundi.
1: When once you forget the past, you live in the present.
0: Ee present ni kuchavarku marchipoyinappudu future vachestundi.
1: When once you forget the present, you live in future.
0: Kabatti anni kudanu neevi past, present, future.
1: So you are the only one in the past, present and future.
0: Ninnu neevi kalpinchukuntunnavu.
1: You only appear in these three periods of time, past, present and future, embodiments of love. These are all the results of one's own thought.
0: దైవ శక్తులు దైవ విభూతులు అన్ని కూడా మానవనియందే ఉంటున్నావు, కానీ మరొక ప్రదేశం నుంచి రావటం లేదు.
1: The divine power, the divine capacities are within man, not from outside.
0: నిజంగా అవి మీవే అనేటువంటి మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే,
1: when would you come to know they are latent?
0: కొంచెం ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ రండి.
1: When you go on practicing this spiritual path,
0: నీకు నీవే కనిపిస్తావు.
1: You will be able to see your own reality.
0: కనుక నీ రియాలిటీ నీ ఎందే ఉన్నది, కానీ రియాలిటీ మరొకరి ఎందు రాదు.
1: Your true nature, reality is within you, not from outside.
0: కనుక రియాలిటీని మనం చూడాలంటే రిఫ్లెక్షన్ కావాలి.
1: So if you want to see the reality, you should also consider
0: this. Reflection kavalanukunte ee sound undali.
1: And for this reflection, the sound is also necessary.
0: Ee resound undalante reality ni pettukovali.
1: So for this resound and reflection, you should also develop this reality.
0: Ee sound reflection moodu kulanu nee ende unnav gaani bayata nunchi vachi cheripovu.
1: So reality, reflection and resound are within you, not from outside.
0: Meek brother untadu.
1: Here is your brother.
0: ఆ బ్రదర్ కూడా నువ్వు పెరుగుతాడు, పెద్ద అయిపోతాడు.
1: Your brother also grows along with you.
0: అతను సమాజంలో చేరుతాడు.
1: And he is in society.
0: సమాజం

0: నుంచి మంచి పేరు పొందుతాడు.
1: అండ్ హీ ఎర్న్స్ ఆల్ గుడ్ నేమ్ దేర్.
0: ఆ పేరు పొందింది ఎవరు?
1: హూ ఎర్న్ దట్ రెప్యుటేషన్?
0: ఆ బ్రదరే.
1: యువర్ ఓన్ బ్రదర్.
0: ఆ బ్రదర్ అనేటువంటి వాడు ఎవరు?
1: హూ ఇస్ దట్ బ్రదర్?
0: ఒక ఆకారమే.
1: Your brother has a form.
0: ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from he got that form?
0: రియాలిటీ నుంచినే వచ్చింది.
1: The form is out of the reality.
0: కనుక మన నుంచి వచ్చి మనల్ని మనము అన్ని విధాలా మోసం చేస్తుండాలి.
1: In fact, that which comes out of you, that which comes within you, deludes you.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: మీకు కొన్ని సాక్షాత్కరించాలంటే కొంతకాలం తీసుకుని మీకు చెప్తాను.
1: Bhagavan is prepared to teach us the various aspects of manifestations and the reality.
0: మీరు చేస్తున్నటువంటి మెడిటేషన్ చాలా పొరపాటు.
1: The kind of meditation that you are following is wrong.
0: ఏదో ఆకారాన్ని పెట్టుకొని దాన్నే మీరు పెంచుకుంటూ పోతున్నారు.
1: You keep a particular form in front and go on meditating upon it.
0: ఈ యొక్క ఆకారం ఎవరు తెచ్చుకున్నారు? మీరే తెచ్చుకున్నారు.
1: This form is of your choice.
0: ఈ షాపింగ్ లోపల వచ్చినటువంటి బెవ ఎక్కడ?
1: Where is this thought?
0: ఆకారం నుంచి కొనే బెవర్ కలుగుతున్నాయి.
1: The thought is out of the form of your taste and choice.
0: కాబట్టి ఈ ఆకారం క్రమక్రమేణా మీరు ఆ బెవర్ను వదిలితేపితే అది నీకు సాక్షాత్కారం అయిపోతుంది.
1: సో ది మూమెంట్ యూ గివ్ అప్ దిస్ ఫార్మ్ గ్రాడ్యువల్లీ యూ విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫార్మ్లెస్.
0: కనుక మీరు దైవత్వాన్ని వేరే ఎక్కడి నుంచినో ఉన్నారు అని మీరు భావించకండి.
1: నెవర్ కన్సిడర్ గాడ్ అట్ ఎ డిస్టెంట్ ప్లేస్.
0: దైవం మీరే దైవము.
1: You are God.
0: మీ ఆకారమే దైవము.
1: Your reform is
0: God. ఆనందమే దైవము.
1: Your bliss is God.
0: మీ reflection ఏ దైవము.
1: Your reflection is God.
0: మీ reaction ఏ దైవము.
1: Your reaction is God.
0: అన్నిటికీ దైవము నీరే.
1: Everything is God divine.
0: నేనే నేనే నేనే అనేటువంటి తత్వాన్ని నువ్వు ఏమాత్రం వదలకుండా తీసుకో.
1: We should never give up. We should never forget our true nature, our true identity, the reality.
0: అహం బ్రహ్మాస్మి అన్న ఉన్నటువంటి ఈ పదంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: What is the meaning of aham brahmasmi?
0: Nenu brahmaga unnanu.
1: I am brahma.
0: Ante neeve aa akaranga maaripothunnavu.
1: It only means you have taken the form of brahma. You become that brahma.
0: Tattvam asi.
1: You say tattvam asi.
0: Aa unnatundi nene.
1: You say the one that exists is myself.
0: Adi tattu idi tvam.
1: That and this are one.
0: Rendu kooditavudiki asi.
1: That and this are one.
0: Asi anetundi rendu koodin tarvata okkati aipothu.
1: When once that and this asi being one, you find oneness, unity.
0: Kanuka meeru unnatundi padavam lopala ee daanni kuda meeru vadalakandi.
1: Therefore never give up these important aspects.
0: Anni divyamaina bhavyamainaatundi padamule.
1: All are novel and beautiful standard
0: texts. Shankara varu aneka rakamainaatundi okka deenantha chooparu.
1: Shankara demonstrated this fact.
0: Anni choopi kattavadiki taane andulo leenavaipoyadu.
1: And he has got merged in his own doctrine.
0: Kanaka meeru ni kuda chusi chusi tiri andulone lepinatam manchidi kaadu.
1: So it is not good to go by all the ways that you come across and all the reading that you do.
0: Meeku evariki ee vidhamainatundi aasha kavalano evariki ee vidhamainatundi roopam kavalano aa roopa tattvam anetundi meeru motta motta hrudayamlo chittinchukondi.
1: Therefore picture eyes the form that is so endearing to you,
0: that's the name of me penchukunnatundi picture ee kramakramena kallulaku vachestundi.
1: Therefore the form that you picturize in your heart will appear in front of your eye.
0: Eppudu hrudayamloku vachindo adhe nee kannullo kanipistundi.
1: The form of the heart will appear in front of your eyes.
0: Ee yokka kannullo kanipinchinatundide satyam ayipothundi.
1: The form that you see in your eye with your eye is the reality.
0: కనులతో చూడక ఏదో భ్రమించింది మాత్రమే నువ్వు తలుచుకుంటుంటే అది నీకు సరైనటువంటిది కాదు.
1: Without visualizing, if you are carried by all that imagination, it is not a reality.
0: కనుక మీ రియాలిటీని ఏందే ఉంటున్నది కానీ బయటకు పోయి ఎక్కడి నుంచి రావటం లేదు.
1: Reality is within you, it's not coming from outside.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ ప్రేమ చేతనే ఇది లభిస్తుంది మనకు.
1: This thing you can achieve through love.
0: Prema lekunda edi kunu manu sadhinchalemu.
1: Without love you cannot achieve anything in this
0: Prema
1: world.
0: Preme sarvanku aadharamu.
1: Love is the foundation for
0: Preme
1: everything.
0: Preme daivamu, daivame prema.
1: Love is God, God is love.
0: Kaduka ee renditi endu unnatundi oka prema tattvanni meeru motta motta penchukondi.
1: We should develop this principle of love that exists between the human and the divine.
0: Aa bomma nunchi ee prema raledu.
1: The love is not the product.
0: ఈ ప్రేమ తిరిగి ఆ బొమ్మలో చేరలేదు.
1: And this love has not gone into Brahman.
0: ఆ బొమ్మ నుంచి వచ్చినటువంటి ప్రేమ ఈ ప్రేమ ధ్వములో చేరినటువంటి ప్రేమ రెండు కలిసి ఒక్కటే.
1: అండ్ దేర్ఫోర్ ద రియాలిటీ అండ్ ద లవ్ ఆర్ వన్ అండ్ ద సేమ్, నాట్ వన్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది అదర్.
0: కాబట్టి దైవం ఎవరు?
1: Who is God?
0: Aham Brahmasmi.
1: Aham Brahmasmi.
0: Nene Daivamu.
1: I am God.
0: Nene Daivamu.
1: I am God.
0: Nene Daivamu.
1: I am God.
0: అనేటువంటి భావము మీరు పెంచుకుంటూ పోండి.
1: Entertain this thought that I am God. I am God.
0: ప్రత్యేకమైన నీవే బ్రహ్మగా మారిపోతావు.
1: Ultimately you become God.
0: కొంతకాలం బ్రహ్మ వేరు నీవు వేరుగా ఉంటావు.
1: But sometime you are separate from God.
0: క్రమక్రమేణా ఈ ఊహాగానం చేత రెండు కలిసి ఒకటే అయిపోతుంది.
1: Gradually with the passage of time you become God.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ద గాడ్.
0: మీరంతా దైవంతో ఆకారమైనటువంటి వారే.
1: గాడ్ హెస్ టేకెన్ ఆల్ దీస్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: దైవము మీరు ఒక్కటే.
1: యు అండ్ గాడ్ ఆర్ వన్.
0: ప్రత్యేకం కాదు,
1: నాట్ సెపరేట్.
0: కనుక నీవు నీ దైవము ఎక్కడ ఉన్నారంటే నీ ఎందే ఉంటున్నారు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, బోత్ ఆఫ్ యూ ఆర్ వన్.
0: ఇటువంటి ఏకత్వాన్ని మీరు భావించుకోండి.
1: దిస్ unity, oneness, we should keep in view. Truth is one.
0: ekame satyam ekame daivam.
1: God is one, truth is one.
0: Ade neevu,
1: and that truth
0: neevu ade.
1: You are the truth and you are God.
0: Ade neevi,
1: and God is
0: nene
1: you.
0: Adi ade nenu nene adi ade nenu.
1: That thou art, you are God. God is you only, nothing more.
0: Ekanti God tattvam ichindi elektre.
1: God is not separate from you.
0: నీ ఎందే గాడ్ ఆవిర్భవిస్తున్నాడు.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: నిన్నే మర్చిపోతున్నావు.
1: యు ఆర్ ఫర్గెటింగ్ యువర్
0: నేచర్. నువ్వు మర్చిపోతే నిన్నేది ఏమిటండి, దైవం ఒక్కడే.
1: అండ్ ఇఫ్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్ దట్ దేర్ ఇస్ గాడ్ విత్ ఇన్ యూ.
0: నిన్ను నీవు మర్చితివా అన్నింటినీ మర్చిన వాడు అవుతావు.
1: ఇఫ్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్ యు విల్ బి ఫర్గెటింగ్ ది హోల్.
0: నిన్ను నీవు మాత్రం మర్చకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ట్రూ ఐడెంటిటీ.
0: నిన్ను నీవు మర్చకుండా నీకు నీవే ధ్యానం చేస్తున్నా.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ట్రూ ఐడెంటిటీ.
0: ఎక్కడ పోయినా గానీ నేను పోతున్నాను.
1: You say, I am going.
0: దైవం ఎక్కడున్నాడంటే నేనే దైవము.
1: If anyone asks you where is God, say that I am God.
0: ఈ విధమైనటువంటి భావను మార్చకుండా మీరు పెట్టుకోండి.
1: This kind of steadiness, unchangeable feeling of one's own true nature,
0: ఎప్పటికీ అది కదలనటువంటిగా పెట్టుకున్నప్పుడే అది శాశ్వతమైనటువంటి సత్యం.
1: And if this remains constant throughout, that will give you true experience.
0: కనుక మీ యొక్క భావాన్ని మీరు మీ స్వరూపంగా మార్చుకోవాలి.
1: Therefore, let the feelings take a definite form.
0: తత్వం అసి.
1: తత్వం అసి.
0: అది వేదాంతంలో చెప్పినటువంటి తత్వం అసి.
1: దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత, దట్ దౌ ఆర్ట్ తత్వం అసి.
0: తత్వం.
1: త్వం.
0: అసి.
1: అసి.
0: రెండింటి యొక్క ఏకత్వమే.
1: దట్ దౌ ఆర్ట్, బోత్ ఆర్ వన్.
0: ఈ రెండింటి యొక్క ఉత్తమమైనటువంటి భావము మీ యొక్క దీంతో స్థిరంగా నిలుపుకోండి.
1: Therefore, strengthen the conviction that you are the reality, that you are God.
0: దేవుడు కల్లో వచ్చాడు, రాముడు కల్లో వచ్చాడు, కృష్ణుడు కల్లో వచ్చాడు, స్వామి కల్లో వచ్చాడు. ఈ విధంగా మీరు క్రమక్రమేణ అజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు.
1: When you go on saying that Rama appeared in your dream, Krishna appeared in your dream, Bhagavan appeared in your dream, this is just your imagination.
0: ఇది డ్రీమ్ లే.
1: That's all a dream.
0: ఈ డ్రీములు నువ్వు సత్యపెట్టటం.
1: How can the dream be?
0: ఆ నిద్ర ఉండినంత వరకు నీకు కనిపిస్తుండాలి.
1: That is there so long you are fast asleep.
0: ఆ నిద్రపోతేనే కనిపించవు.
1: When you are awake, the dream vanishes.
0: కనుక నిద్రనే ఇది రెండింటికి మూల కారణము.
1: It is asleep that is the cause for the dream.
0: ఈ నిద్రనే రెండింటిగా మారుతుండాలి.
1: And it is the sleep that takes you to the dream, and out of the sleep you are in the waking state.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ ప్రేమను భద్రంగా పెట్టుకోండి.
1: Safeguard this love.
0: ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ ఆ ప్రేమను మాత్రం వదలకూడదు.
1: Let there be any trouble or obstacle, but strengthen your love.
0: ఈ ప్రేమ కంటే మించినటువంటి దైవము మరొకటి లేదు.
1: There is no God beyond love, other than love.
0: ప్రేమనే మీ నిజమైన దైవము.
1: Love is God in truth.
0: ఆ ప్రేమనే మీకు అన్ని విధాల మార్గము.
1: And the love is the proper path to God.
0: ఆ ప్రేమనే మీకు గమ్యము.
1: And love is the goal.
0: కనుక మీ గమ్యము, ధన్యము, సాధన అన్నింటి యందు ఏకత్వాన్ని తీసుకోండి.
1: సాధన, ప్రాక్టీస్ ఇస్ లవ్. గమ్య, ద గోల్ ఈజ్ లవ్.
0: కానీ అప్పుడప్పుడు మీకు కొన్ని డౌట్స్ కలిగినప్పుడు నన్ను అడగండి, నేను తప్పక క్లియర్ చేస్తాను.
1: ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ భగవాన్, హీ విల్ క్లారిఫై యువర్ డౌట్స్.
0: తప్పుగా ఈ యొక్క సత్యాన్ని తెలపడానికి నేను ఎప్పుడు వెనుకంజ వేయను.
1: Bhagavan is always prepared, always ready to clarify your doubt.
0: Namakramena mi yokka bhavamnu కొంతవరకు తగ్గించుకుంటూ రావాలి.
1: వీ షుడ్ కట్ షార్ట్ అవర్ ఇమాజినేషన్.
0: బయటపడిపోతుండాలి మీ యొక్క భావములు.
1: అండ్ లెట్ సీ దట్ వీ ఎక్స్ప్రెస్ దీస్ థాట్స్.
0: ఈ భావన అంతా భ్రమగా మారిపోతున్నాయి.
1: అండ్ ఆల్ అవర్ ఫీలింగ్ సమ్ టైమ్స్ అమౌంట్ ఇమాజినేషన్.
0: భ్రమనే భ్రమగా మారుతుందా.
1: అండ్ దిస్ భ్రమ షుడ్ బి టు టేక్ అస్ టు బ్రహ్మ ద రియాలిటీ.
0: కనుక ఈ బ్రహ్మ అనేటువంటి భ్రమనే తప్పక అన్ని విధాలు చెల్లిస్తూ ఉంటుంది.
1: And this Brahma is the reality that is with us all through.
0: అది నిజమైనటువంటి ప్రభ.
1: And that is the real Prabha or effulgence, brilliance.
0: సత్ అంటే ఏమిటి? అదే.
1: సత్ ఇస్ ఎగ్జిస్టెన్స్, డివినిటీ.
0: తత్ అనగా ఏమిటి? అదే.
1: తత్ ఇస్ డివైన్.
0: త్వం అనేటువంటిది ఏమిటి? అదే.
1: త్వం ఈజ్ ఈక్వలీ డివైన్.
0: తత్ త్వం అసి.
1: తత్ త్వం అసి.
0: ఈ తత్వం అసి అనేటువంటిది అహంకార రూపంలో బయలుదేరుతున్నది. అసి అనేటువంటిది అహంకారమే.
1: వెన్ వన్స్ ఐ సే అసి, ది కాంబినేషన్ ఆఫ్ తత్ అండ్ త్వం ఈజ్ జస్ట్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ ఈగో.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వానికి ఈ అసి అనేటువంటిది బయలుదేరింది.
1: దిస్ అసి ఈజ్ ద యూనియన్ ఆఫ్ తత్ అండ్ త్వం, దట్ అండ్ దిస్.
0: ఈ తత్ త్వం ఈ రెండింటిని మీరు భద్రంగా పెట్టుకోండి, తప్పక అసి ఎక్కడికి పోదు.
1: వెన్ వన్స్ వీఆర్ అవేర్ ఆఫ్ తత్ త్వం దట్ అండ్ దిస్ ద అసి దే బికమ్ వన్.
0: ఈ విధమైన సులభ మార్గంలో పోయినప్పుడే మానవుడికి తన ఆకారాన్ని తాను భద్రంగా పెట్టుకుంటాడు.
1: వెన్ వన్స్ వీ ప్రొసీడ్ అలాంగ్ దిస్ ఈజీ పాత్ వీ కెన్ నో అవర్ ట్రూ నేచర్.
0: ఏదో ఈ దేహము ఆ బ్రహ్మదేహాన్ని చూచినాడు అని మీరు భావించుకోవటము అది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ విత్ దిస్ బాడీ యూ హ్యావ్ సీన్ బ్రహ్మ.
0: ఈ బాడీ అంది ఆ యొక్క బ్రహ్మ కూడా ఉంటుంది.
1: బ్రహ్మ గాడ్ ఈజ్ విత్ ఇన్ దిస్ బాడీ.
0: కాబట్టి బ్రహ్మ అహం రెండు కలిసి ఒక్కటే.
1: దేర్ఫోర్ అహం యువర్ సెల్ఫ్ బ్రహ్మ గాడ్ ఆర్ వన్.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వానికి మీరు సాధన చేయండి.
1: మేక్ ఎవ్రీ స్పిరిచువల్ పాత్ టేకింగ్ యూ
0: దైవత్వానికి తప్పక మార్గం అవుతుంది.
1: దెన్ విల్ సర్టన్లీ ఫైండ్ అవుట్ ఎ ట్రూ స్పిరిచువల్ పాత్ టు నో ది యూనిటీ ఆఫ్ ది టూ.
0: కనుక మీరు నిజంగా ధ్యానం చేయాలంటే ఈ ధ్యానంలో కూర్చొని దేని మీరు తలుచుకోకండి.
1: When you sit in meditation, don't have separate specific thoughts.
0: ఈ వాహనాలను ఏమాత్రం మీరు తలుచుకోకండి.
1: Never think of comforts and convenience.
0: మీ ఆకారాన్ని మీరు చేర్చుకోండి.
1: You know your own reality while you sit for meditation.
0: కనుక మీ ఆకారాన్ని మీరు ధ్యానించుకోండి.
1: Concentrate on your the true self.
0: అందులోనే సర్వము ఇమిడి ఉంటుంది.
1: The self contains everything.
0: అప్పుడే మీకు ఏకత్వం గుర్తుకొస్తుంది, వీలవుతుంది.
1: Then you find the harmony, the unity, oneness.
0: యూనిటీ అనేటువంటిది ప్యూరిటీ కలిగిస్తుంది.
1: దిస్ యూనిటీ వి టేక్ యూ టు ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీని మీకు సరైనటువంటి ఆకారం రూపొందుతుంది.
1: అండ్ దిస్ ప్యూరిటీ వి టేక్ యూ టు ద డెఫినెట్ ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ ఆకారం.
0: ఆ ప్యూరిటీని నిజమైన డివినిటీ.
1: ద ప్యూరిటీ ఈజ్ ట్రూ డివినిటీ.
0: కనుక డివినిటీ అనేటువంటిది నీ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
1: Therefore, your own purity will take the form of the divinity.
0: ఈ నిజమైనటువంటి యూనిటీ ఎట్ట వస్తుంది?
1: How do you get this true unity?
0: మీకు యూనిటీగా మారినప్పుడే డివినిటీ వచ్చేస్తుంది.
1: When once there is unity within you, you'll be able to achieve unity.
0: అది నేను రెండు ఒకటే.
1: That and this, that I are one.
0: కనుక మీరు ఒకదానికే తీసుకోండి కానీ అనేక రకాలుగా పెంచుకుంటూ పోకండి.
1: Go by this oneness only, not by multiplicity.
0: అదిలో ఒకటి తీసుకుంటూ పోతే కట్టేటప్పటికి ఏమవుతుంది? జీరో వచ్చేస్తుంది.
1: If you go on by multiplicity, what is it that you get? Add on, you get only zero.
0: ఈ జీరో అనేక రకంగా కూడినటువంటి అనేక అంకెలుగా వస్తుంది.
1: And when once you just add one after one,
0: అంకెలు పెరగటం కానీ అంకెలు తగ్గటం కానీ మన యొక్క భ్రమలే.
1: And the change in the number is only our imagination.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రారంభాన్ని మీరు తప్పక మీరు స్థిరంగా మీరు తీసుకోండి.
1: We should make a beginning now. Make it steady.
0: తత్వం అసి. ఇది ఒక వేదంలో ఉన్నటువంటి తత్వం అసి అనేది.
1: తత్వం అసి ఇస్ వేదిక్ డిక్టం.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞ బ్రహ్మ రెండు కలిసి ఒకటే.
1: ప్రజ్ఞ అవేర్నెస్ బ్రహ్మ ఆర్ వన్.
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మ ఈ రెండు చేరి ఒకటే.
1: ఐ అండ్ బ్రహ్మ ఆర్ వన్.
0: కనుక ఇవన్నీ కూడా రెండుగా ఉన్నటువంటి ఒకటిగా మార్చాలి మనము.
1: ద డ్యుయాలిటీ షుడ్ టేక్ అస్ టు నాన్ డ్యుయాలిటీ.
0: ఈ విధంగా పోతున్నప్పుడు క్రమక్రమేణా ఏకత్వం వస్తుంది.
1: స్లోలీ గ్రాడ్యువల్లీ విల్ డెవలప్ ద నాన్ డ్యుయాలిజం.
0: ఏదో ఒక వర్డ్ కు స్పెల్లింగ్ నేర్చుకోవాలనుకుంటే మీరు ఎన్ని పర్యాయాలు నేను చెప్పుకుంటున్నారు.
1: టు లెర్న్ స్పెల్లింగ్ యూ గో ఆన్ రిపీటింగ్ ఇట్.
0: మిల్క్ అనేటువంటి దానికి అమ్మాయిలకే మిల్క్ అమ్మాయిలకే మిల్క్ అమ్మాయి అమ్మాయిలకే మిల్క్ అన్నట్టుగా అయిపోతేస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ మిల్క్ MILK యూ గో ఆన్ రిపీటింగ్ దట్ అమ్మాయిలకే అమ్మాయిలకే యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అమ్మా మదర్ ఎలికే ద ర్యాట్ బట్ ఇట్స్
0: ఎలకే అని అనుకుంటూ వచ్చేస్తే అమ్మ కర్ర తీసుకుని వస్తుంది.
1: అండ్ ఇఫ్ యూ గో ఆన్ సేయింగ్ అమ్మాయిలకే ద ర్యాట్ మదర్ విల్ కమ్ దేర్
0: ఎక్కడ ఎలకా.
1: Then she'll ask you, where is Elka, the rat?
0: కనుక మనం చెప్పుకోవటం కూడా పవిత్రంగా ఉన్నటువంటి దాన్ని పవిత్రమైనటువంటి విడిగా చెప్పుకోవాలి.
1: Therefore, our pronunciation, diction should be correct and exact, accurate.
0: ఈ విధమైనటువంటి వాక్యాలు కొంతవరకు మనం చక్కగా తెలుసుకున్నప్పుడే సత్యమైనటువంటి మీ నుంచి మీకు ఆవిర్భవిస్తుంది.
1: When once you know the Vedic dicta clearly, you will find out your own latent truth.
0: ప్రేమ ముదిత మనసే కహు కామ రామ కా కామ

0: Upside Down. You were listening to a drama entitled Karishe Vachanam Tava, presented by Bal Vikas Children from Madhya Pradesh on 3rd June 2023 here at Prashanti Nilayam.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
0: Sai Ram, dear listener, those who respect us and our ideals and those who have a concern for our well-being are considered as our relations or friends. Those who hate us and those who go contrary to our expectations and those who cause pain and loss to us are regarded as enemies. Truly, in this context, it becomes impossible for us to decide who are our friends and who are our enemies. Bhagwan Baba lovingly clarifies. Let us now listen to the 12th discourse from the series of divine discourses delivered during the summer course in Indian culture and spirituality held in Ooty during May 1976.
2: కన్ను నిన్ను ఎరుగని వానికి జీవితమంతయు పన్నీరా, అన్యం పుణ్యం ఎరుగని వారికి కాలమంతయు కన్నీరా.
3: For one who is blinded with ego, is he going to have his life full of fragrance? For one who is not committing any sin, and for one who is leading a bad life and looking after his life in a sinful manner, is he going to have pleasure in his life? Why this contradiction?
2: Mitrulevaru Shatruvevaru.
3: Who are our friends and who are our enemies?
2: Devudevaru Dasudevaru. Gurudevaru Shishyudevaru.
3: Who is God? Who is devotee? Who is the teacher? Who is the disciple?
2: Kaviyavaru Natakudevaru. Telisukune Taliyunnada. Telisina Samshayamunnada.
3: Who is the writer? Who is the poet? Is there a way of finding out who is what? Is there a method of finding who is what?
2: తెలియలేని తలయున్నచో వానరుడన తప్పున్నదా?
3: If there is one, if his intelligence is such that he does not understand it, if he has not got the capacity to understand, is something wrong with him?
2: ఆత్మయను ఆత్మ బంధువు అని, తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు.
3: For one, his own self is his friend. For one, his own self is his enemy.
2: నిజముగా నిత్య జీవితంలో మానవుడు అనేక మందితో సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాడు.
3: Truly, in one's daily life, man is establishing connection with so many other persons.
2: కాని కొందరు మిత్రులుగాను కొందరు శత్రువులుగాను తాను భావిస్తూ ఉంటాడు.
3: But amongst them, he thinks that some are his friends and some are his enemies.
2: కొందరితో మాట్లాడటానికి పులుకున్నప్పుడు ఇంకా మాట్లాడాలని అనిపిస్తుంది.
3: With some, when he undertakes to talk to them, he is attracted and he wants to talk more and more with them.
2: Inka kontha kaalam varito jeevinchalani anipistundi.
3: He wants, in those contexts, wants to live with them, be with them and spend more time with them.
2: Kondarito maatladaniki punukunnappudu varini choodadaniki buddhi puttadu, varito adhika kaalam maatladaniki manasu oppadu.
3: With some others, when he undertakes to talk to them, he doesn't like to continue the conversation. He doesn't like to spend any more time talking to them.
2: లోకమంతయకును ఈ విధమైనటువంటి యొక్క ద్వైతముతో చేరి ఉండటం చేత మానవుని యొక్క సుఖదుఖములకు ఏది కారణము అనేటువంటిది విచారించడానికి ఒక వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
3: Because the world is full of such dualities and such contradictions, man is unable to decide, discuss and come to the decision what is pleasure for him, what is pain for him.
2: కృష్ణుడు వచ్చినప్పుడు కంసుడు ఉద్భవిస్తున్నాడు, రాముడు అవతరించినప్పుడు రావణుడు అవతరిస్తున్నాడు.
3: When Krishna has taken birth, simultaneously there is a Kamsa who takes birth. When there is Rama, when he takes birth, simultaneously there is Ravana also taking birth.
2: Buddhudu avatarinchinappudu devadattudu kudanu vastunnadu, Prahladudu avatarinchinappudu Hiranyakashipudu kudanu venta unnadu.
3: When Buddha had taken birth, there was also a Devadatta. When Prahlada came on the scene, there was a Hiranyakashipa.
2: కనుక ఈ విధంగాను మంచి చెడ్డలతో చేరినటువంటి ఈ యొక్క ప్రకృతి యందు ఇది మంచి ఇది చెడ్డ అని నిర్ణయించటకు సాధ్యం కానటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది ఈనాటి లోకం.
3: In this way, around the whole creation, when good and bad are mixed, when good and bad both appear, a situation arises in the world that we cannot decide what is good and what is bad.
2: దీనికి కారణం ఏమిటి? ఎవరు కారణం? ఎవరు కర్త?
3: What is the reason for this? What is the basis of all this? Who is the reason and who is the object and who is the subject?
2: ఇది కేవలము దీనికి కారకులైనటువంటి వారు కానీ దీనికి కర్త అయినటువంటి వారు కానీ మనకంటే వెలుపల భాగం నందు లేరు.
3: Either the subjects or the objects for all this situation are not someone who is behind us and who is unseen.
2: Mana manasu yokka sankalpa vikalpam ledi deeniki moola karanam.
3: The ideas, the thoughts and the rejections of our own mind are the main reasons for this.
2: Manana gauravinchi mana yokka chemamnu kori mana aasiyanni abhivruddhi parchi manaku aneka aanandamulu andinchinatunte varu manaku bandhuvulga manam visheshistunnam.
3: Those who respect us and those who desire our well-being and our good and those who respect our ideals, we regard them as our relations.
2: Manamana deshinchi manaku aashayalaku viruddhanga nadichi manaku aneka kashtamulanu nashtamulanu kaliginchi mananna aneka himsalu pettinattu varu manaku virodhiga manam bhavistunnam.
3: Those who hate us and those who go contrary to our hopes and our aspirations, those who cause pain and loss to us, we regard them as our enemies.
2: Nijamga indulo manaku shatrulu evaru mitrulu evaru ani nirnayinchukovatam asadhyanga untundali.
3: Truly, in this whole context, it becomes impossible for us to decide who are our real friends and who are our enemies.
2: Deeniki kabir kudunu oka paryayam cheppadu ninnu dooshincheetuvanti varini neevu nirantaramu venta pettukoni untundali.
3: On one occasion, Kabir has said that always keep company with those who are abusing you.
2: కారణం ఏమనగా మనం అనేక పాపములు చేసినప్పటికీ మనల్ని దూషించే వారు మన పాపములను హరిస్తూ వస్తుంటారు.
3: The reason for this is, although we may commit several sins, such of those who abuse us, those people are going to point out those sins and remove the sins from us.
2: దీనిని పురస్కరించుకొనియే పరిహాసం పాపనాశం అన్నారు.
3: It is in this context that if someone ridicules you, such ridicule is going to result in removal of sin.
2: Nijamuga mana papamulu evaru haristaro vare mana mitrulu papamulu abhivruddhi parustaro vare mana yokka shatruvulu.
3: Truly, those people who help us to get rid of our sins are our friends. Those people who promote sin in us, they are our enemies.
2: Kanuka mana papamulu harinchetunte varu manamulu dushinchetunte varu kanuka vare manaku nijamainatunte mitrulu.
3: It is those who abuse us and who ridicule us are those who remove our sins. They are our friends.
2: ఇలాంటి పరిస్థితి ఎందు ప్రహ్లాదు కూడాను చెప్పాడు.
3: In this situation, Prahlada had also told us.
2: వైరి ఎవడు చిత్తంలో వైరి కాదే వైరి ఎవరు నీకు నీ చిత్తమే నీకు వైరి అని కూడాను చెప్పాడు.
3: Prahlada asked the question, who is your enemy? And answered, your own chitta, your own mind is your enemy.
2: దేశములన్నీయున్ గడియలోన జయించిన వాడవు ఇంద్రియాలోకము చిత్తములను తెలియనేరవు అన్నాడు తండ్రిని.
3: He asked his father, you are such a warrior, you are so able to conquer all the countries in one moment, but you could not conquer your own senses and organs.
2: కనుక మన ఇంద్రియములను అరికట్టుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయటంలో ఇందులో ఆత్మవిశ్వాసము దైవ విశ్వాసము అత్యవసరము.
3: Therefore, in trying to control and conquer our organs, it is very necessary for us to have confidence in ourselves, in our own self, and also confidence and faith in God.
2: Atma vishwasam lenatunti variki, daiva vishwasam lenatunti variki, indriya nigrahamu adi chala durlabham.
3: For one who has no confidence in his own self, and for one who has no faith in God, it becomes impossible to control his organs.
2: Kaluka indriyamunu nigrahinchadaniki manam prayatnam cheyadaniki puramu మనము దైవ విశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
3: బిఫోర్ వీ అండర్టేక్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్ అండ్ ఆర్గన్స్ వీ షుడ్ ఫస్ట్ ప్రమోట్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ ఓన్ సెల్ఫ్.
2: అట్లు ఇంద్రియమును విగ్రహించుకొనక అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేసినప్పటికీ మన ప్రయత్నములు విఫలమే అవుతుంటాయి.
3: Without controlling our senses and our organs, if we make any number of attempts in any other direction, all those attempts will become failures.
2: దీనికి ఒక చిన్న కథ.
3: There is one small story for
2: ఒకానొక సమయమునందు రాగా మధురకు వెళ్లేటువంటి పరిస్థితి ఎందు ఒంటరిగా బయలుదేరుతూ వెళ్తున్నాడు. సాయం సమయం.
3: ఆన్ వన్ అకేషన్ వెన్ రాధా వాజ్ గోయింగ్ టు మధుర, షీ వాజ్ ట్రావెలింగ్ అలోన్ ఆన్ అన్ ఈవినింగ్ టైమ్.
2: కానీ ఈ యొక్క రాధను చూచి అనేక మంది గోపికలు అనుసరిస్తూ వచ్చారు.
3: లుకింగ్ ఎట్ రాధా, ఆల్ అదర్ గోపికాస్ వర్ ఆల్సో ఫాలోయింగ్ హర్.
2: యమునా తీరంలోకి పోయేటప్పటికి చిన్న చీకటి గమ్ముకుని ఉంది.
3: బై ది టైమ్ దే రీచ్ ది బ్యాంక్స్ ఆఫ్ యమునా ఇట్ బికేమ్ డార్క్.
2: కానీ ఈ గోపికలందరికీ రాధను మందలించారు. ఈ చీకటి యందు నీవు మొదలకు పోవటం సాధ్యమవుతుందా, అటు నీవు వెళ్లటమే నిశ్చయమైనప్పుడు మేము కూడా నీ వెంట వస్తామని వారు కూడా తయారయ్యారు.
3: ది గోపికాస్ కాషన్ రాధా, హౌ కెన్ యూ గో అలోన్ టు మధుర ఇన్ దిస్ డార్క్నెస్? ఇఫ్ యూ స్టిల్ ఇన్సిస్ట్ ఆన్ గోయింగ్ టు మధుర ఇన్ దిస్ డార్క్నెస్ దెన్ వీ విల్ కీప్ కంపెనీ విత్ యూ అండ్ అకాంపెనీ యూ.
2: బృందావన మంది అందరిదే గోవిందుడు అందరి వాడలే అన్నట్టు, గోవిందుడు అందరివాడు, నాకు మాత్రమే అధికారం కాదు, సర్వులకు అధికారం ఉన్నదనేటువంటి యొక్క దీంతో రాధ అందరినీ తోడుకుని పోవటానికి సంసిద్ధమైంది.
3: విత్ ది ఫీలింగ్ దట్ బృందావన్ బిలాంగ్స్ టు ఆల్ అండ్ గోవింద ఆల్సో బిలాంగ్స్ టు ఎవ్రీవన్, షీ అలోన్ డస్ నాట్ పొజెస్ బృందావన్ అండ్ గోవింద, షీ సెడ్ యెస్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు టేక్ ఆల్ ఆఫ్ యూ అలాంగ్ విత్ మీ.
2: అందరూ యమునా తీరంలోకి వెళ్లారు, పడవ ఎందుకు కూర్చున్నారు. ఇంత దూరం ప్రయాణం చేయటంలో అందరూ అలసిపోవచ్చునని వంతుల ప్రకారము, ఇద్దరిద్దరు వంతుల ప్రకారము ఆ పడవను నడపడానికి పూనుకున్నారు.
3: దే ఆల్ వెంట్ టు ది బ్యాంక్స్ ఆఫ్ యమునా, దే సాట్ ఇన్ ఎ బోట్ అండ్ దే థాట్ ఇఫ్ ఎనీ వన్ ఇండివిజువల్ స్టీర్ ది బోట్ దే మే గెట్ టైర్డ్, సో దే టుక్ టర్న్స్ ఇన్ స్టీరింగ్ ది బోట్.
2: చీకటిగా ఉండటం చేత ముందు వెనుక యోచించక ఈ రాధాగోపిక ఈ పడవ ఎందు కూర్చొని పడవను ఇద్దరిద్దరు వంతుల ప్రకారము నడుపుతూ వచ్చారు.
3: Because it was dark, they did not pay any special attention. The Gopikas and Radha sat in the boat, and two by two, they were taking turns in journeying on the boat.
2: కానీ రాత్రంతా కూడాను కంతుల ప్రకారము వంతుల ప్రకారము వీరు నడిపినప్పటికీ ఇంకా మధుర రాలేదు.
3: While the whole night was spent in that manner, taking turns two by two and steering the boat, yet they did not reach Madura.
2: తెల్ల తెల్లవారిపోయింది, కానీ తీరం వచ్చినది. వచ్చి చూచేటప్పటికి గోకులం వాసులందరూ కూడాను మంచినీరు నింపుకునుకుంటకై ఈ స్త్రీలందరూ కూడాను నది తీరంలోకి వచ్చారు.
3: ది డే డాన్ అండ్ వెన్ దే ఫౌండ్ దట్ ది బ్యాంక్స్ వర్ రీచ్డ్ దే ఫౌండ్ దట్ పీపుల్ హూ వర్ రెసిడెంట్స్ ఆఫ్ గోకులం వర్ కమింగ్ టు ది రివర్.
2: రాత్రి అంతా కూడాను వీరు పడవ నడిపినప్పటికీ ఆ గోకులం నందే ఉంటున్నారు, కానీ ఏమాత్రం కూడాను ఈ పడవ మధురకు కదిలిపోలేదు.
3: Although the boat was being steered the whole night, yet when the day dawned, they found that they were still in Gokulam and they had not travelled any distance towards Madura.
2: కారణమేమని వీరు విచారించగా ఆ లంగన అనేటువంటి దాన్ని వదిలిపెట్టలేదు.
3: They wanted to know what the reason was and they found when they made the enquiry that they did not remove the rope which tied up the boat.
2: ఆ త్రాడును కట్టినటువంటి త్రాడును విప్పక రాత్రంతయుగులను గోపికలు రాధా ఈ పడవను నడిపినప్పటికీ మధుర చేరలేదు, ఉన్న చోటే ఉంటున్నారు.
3: Without untying the rope that tied up the boat to the bank, they were going on steering the boat the whole night. Even though they did for the whole night, they did not move an inch from Gokulam.
2: పడవను నడపలేదా, లేక జలము లేదా, పడవ నడిచేటువంటి యొక్క శక్తి లేనటువంటిదా, అన్నీ ఉన్నవి. కానీ దానిని కట్టినటువంటి బంధన విముక్తి కాకుండా ఈ పడవను ఎంత నడిపినప్పటికీ ఈ పడవ చేరవలసినటువంటి ప్రదేశములకు చేరడానికి వీలు కాకపోయింది.
3: Was there not water? Did they not have the strength to move the boat? They had everything. But because the rope that was binding the boat to the bank was not untied, the boat did not move at all.
2: అదే విధముగానే మనం ఇంద్రియాలను నిగ్రహం చేసుకొనక కేవలం ఇంద్రియాల్లో అనేక రకములుగా దానిని కొంతవరకును భద్రం చేసుకొనక మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ మనం చేరవలసినటువంటి స్థానం చేరడానికి వీలు కాదు.
3: ఇన్ ది సేమ్ మేనర్ వితౌట్ రిమూవింగ్ ది బాండేజెస్ ఇన్ రిగార్డ్ టు అవర్ సెన్సెస్ అండ్ ఇన్ రిగార్డ్ టు అవర్ ఆర్గన్స్ అండ్ వితౌట్ సెక్యూరింగ్ ది కంట్రోల్ ఓవర్ దెమ్, వాట్ ఎవర్ యూ మే డూ, యూ విల్ నెవర్ బి ఏబుల్ టు అచీవ్ ది డెస్టినేషన్.
2: కనుక మనము మొట్టమొదట మన ఇంద్రియాలను నిగ్రహం చేసుకున్నందుకు పూర్వము ప్రేమ దయ త్యాగం.
3: So before we attempt to control our senses, we must first of all undertake prema, compassion and sacrifice.
2: Karuka ee vidhamainatvanti yokka prema daya tyagamu ee vidhamainatvanti moodu gunamulu mana hrudayam nandu nimpukunnappudu mana hrudayame oka nandanavanam ayipothundi.
3: When we can fill our heart with these three qualities, prema, kindness and sacrifice, then our heart will blossom into a nandanavana.
2: Attu kaka dveshamu అసూయా క్రోధము ఇలాంటి గుణముల చేత మన హృదయమును నింపుకోవటం చేత ఇది కేవలం ఒక విధమైనటువంటి మలమూత్ర దుర్గంధములతో చేరినటువంటి యొక్క కొంత ప్రవాహంగా బయలుదేరుతుంది.
3: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ వి ఫీల్ అవర్ హార్ట్ విత్ క్వాలిటీ లైక్ హేట్రెడ్ లైక్ జెలసీ అండ్ లైక్ యాంగర్ దెన్ దిస్ విల్ బికమ్ ఎ స్టింకింగ్ పూల్.
2: కనుక మనం నందనవనము కావాలనా లేక అపవిత్రమైనటువంటి యొక్క ప్రవాహంగా మనం బయలుదేరవలన అనేటువంటి విషయాన్ని మనకు మనమే కొంత యోచించుకోవాలి.
3: We should ourselves go into this matter and decide whether we want to convert our heart into a nandanavana or whether we want to convert our heart into an unclean stinking pool.
2: కనుక ఈ సుందరమైనటువంటి గుణములతో చేరినటువంటి నందనవనంగా మన హృదయాన్ని తయారు చేసుకోవటానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రయత్నం చేయాలి.
3: Every individual must make an attempt to fill his heart with these sacred qualities, the qualities of prema, kindness and sacrifice, and turn his heart into a nandanavana.
2: నిజముగా సంతోషపడి వారినటువంటి చూచి సౌమ్యతను, దుఃఖపడి వారిని చూచి కరుణను మనం పెంచుకోవటంలోనే మైత్రి అనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క స్థితి మనకు లభిస్తుంది.
3: ట్రూలీ వెన్ వీ లుక్ ఎట్ హ్యాపీ పీపుల్ అవర్ సెల్వ్స్ ఫీలింగ్ హ్యాపీ అట్ దేర్ హ్యాపీనెస్ అండ్ వెన్ వీ లుక్ ఎట్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ టు హ్యావ్ ది కంపాషన్ అండ్ కైండ్నెస్ టు దెమ్ ఇఫ్ వీ కెన్ డెవలప్ దెమ్ ఇన్ అస్ దెన్ దీస్ గుడ్ క్వాలిటీస్ విల్ హెల్ప్ అస్.
2: సౌమ్యతను, కరుణను మన హృదయంలో పెంపొందింపు చేసుకోవటానికి తగినటువంటి యొక్క భద్రతను మనం ప్రయత్నం చేయాలి.
3: We must make all attempts to promote compassion and goodness in our own minds.
2: Itti maitrini manam abhivruddhi parchukovatam cheta paramatmudu kudanu manaku sannihitudiganu parama pennidiganu manaku gochinchutadu.
3: This is called maitri or good friendship and goodness in our own minds.
2: Itti maitrini manam abhivruddhi parchukovatam cheta paramatmudu kudanu manaku sannihitudiganu parama pennidiganu manaku gochinchutadu.
3: This is called maitri or good friendship. These qualities, when they are developed in the manner of good friendship, then God also will appear to be close to us.
2: Kashtamulandu kani, sukhamulandu kani, dukkhamulandu kani, vicharamulandu kani, etti paristhiti yandu kudanu, paramatmani yokka premanu manamu, pondadaniki taginatuvanti yokka arhatalanu, ee yokka divyamaina hrudayanni manamu tayaru chesukovali.
3: Whether we are in pain or in pleasure, or whether we are in sorrow or in troubles, at all times we must develop our heart in such a way that we will deserve and we will have the right to get Paramatma's prema.
2: Attu kaka manalo apavitramainatuvanti gunamulu elantivi durbuddhula talalunna dooralu vinu chevulunna vanchitochu kanununna panchala vinu manasunna vanchitakuna chittamunna vanchinche palukunna ఈ వికృతులు చూడగాని ఈ వికృతులు చూడగాని న్యాయము ఇక నిలువదన్న.
3: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇన్ అస్ దేర్ ఆర్ అన్సేక్రెడ్ క్వాలిటీస్ దేర్ ఆర్ బ్యాడ్ క్వాలిటీస్ వాట్ కైండ్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ వాంటింగ్ టు సీ బ్యాడ్ థింగ్స్ యూజ్ యువర్ విజన్ ఇన్ అ బ్యాడ్ మేనర్ వాంటింగ్ టు ఈవ్స్ డ్రాప్ అండ్ లిసన్ టు థింగ్స్ విచ్ యూ షుడ్ నాట్ లిసన్ టు డెవలపింగ్ ఐడియాస్ అండ్ థాట్స్ విచ్ విల్ కాజ్ హర్ట్ అండ్ హార్మ్ టు అదర్స్ If such bad ideas and bad qualities are promoted, then justice and honesty and goodness will never remain anywhere near you.
2: Karuka itti pavitramainatuvanti yokka hrudayanni abhivruddhi gavinchukoni paramatmani tama pennidiga sannidiga anubhavinchinatuvanti varu pavitramainatuvanti pandavulu.
3: People who developed such sacred qualities, who promoted such sacred heart and good ideas in their heart, and who enjoyed by right the nearness to God, such were Pandavas.
2: Pandavulaku pranamu Krishnude, Krishnuniki dehamu Pandavuli.
3: To Pandavas, the life-giving breath was Krishna. To Krishna, his body was Pandavas.
2: Krishnulaveni chalamu kani, Krishnulu talanchinatuvanti okka nimishamu kani, ekkadi kudanu Pandavulu endu kanipinchadu.
3: So far as Pandavas were concerned, there was no moment when they did not think of Krishna. There was no place where Krishna was not present for them.
2: Yedi chusina, yedi chesina, Krishna yokka sankalpam chetani, Krishna yokka adarshamulu chetani, Krishna yokka prabhavalamu chetani.
3: Whatever they saw, whatever they did, it was all by the prompting of Krishna and it was by the strength which Krishna gave them.
2: Idi oka chinna sannivesham.
3: There is a small incident.
2: కృష్ణుడు తన యొక్క కార్యమును విసర్జించి వచ్చిన కార్యమును నెరవేర్చి లోకములకు అందించవలసినటువంటివి అందించి తను సుధాముకు వెళ్లినాడు.
3: కృష్ణ గేవ్ అప్ హిస్ మార్టల్ బాడీ కంప్లీటెడ్ ది టాస్క్ ఫర్ విచ్ హీ కేమ్ ఆన్ ది ఎర్త్ అండ్ ఫినిష్డ్ ది వర్క్ విచ్ హీ హాడ్ అండర్టేకన్ టు డూ ఆన్ ది ఎర్త్ అండ్ గేవ్ అప్ హిస్ మార్టల్ బాడీ అండ్ వెంట్ అవే.
2: ఈ విధమైనటువంటి పరిస్థితి యందు అర్జునుడు గోపికలను తీసుకుని వస్తున్న సమయమునందు ఈ అడవి గొల్లలు చేసినటువంటి యొక్క అరాచకం చేత నిశ్శక్తుడై కేవలం నిరుత్సాహంతో శిష్యుడు కోల్పోయినటువంటి ఈ దుఃఖంతో కుంగి పుసించి తాను ఏదో ఒక విధంగా అస్తినాపురము చేరినాడు.
3: ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండర్ సచ్ ఎ సిచ్యువేషన్ అర్జున వాస్ అకాంపనీయింగ్ అండ్ లీడింగ్ ది గోపికాస్ త్రూ ది ఫారెస్ట్ అండ్ ది గోపికాస్ వర్ అటాక్డ్ బై ది ట్రైబల్ పీపుల్. దర్ వాస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ అర్జున లాస్ట్ ఆల్ హిస్ స్ట్రెంగ్త్. హీ ఫెల్ట్ దట్ హీ వాస్ వీక్, హీ కుడ్ డూ నథింగ్ ఎట్ ఆల్. ఇన్ దట్ వీక్ అండ్ కండిషన్ హీ వాస్ మూవింగ్ టువర్డ్స్ దిస్ ప్లేస్.
2: పవిత్రమైన నిర్మలమైన నిస్వార్థమైనటువంటి యొక్క కృష్ణనామము పాండవుల యొక్క హృదయమును ప్రతిష్ఠింపజేసుకోవటం చేత నిరంతరము ఏది చూచినప్పటికీ వారికి మంగళంగానే ఒక శుభ సూచనంగానే గోచరిస్తూ వస్తున్నాయి.
3: బికాస్ ది సేక్రెడ్ నేమ్ ఆఫ్ కృష్ణ, ది ప్యూర్ అండ్ ది సెల్ఫ్లెస్ నేమ్ ఆఫ్ కృష్ణ వాజ్ ప్రెసెంట్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది పాండవాస్. వాట్ ఎవర్ దే సా, వాట్ ఎవర్ దే డిడ్ అండ్ వాట్ ఎవర్ దే లుక్డ్ ఎట్, ఇట్ అపియర్ టు దెమ్ యాజ్ అ సేక్రెడ్ థింగ్.
2: అలాంటి పరిస్థితి యందు కృష్ణుడు ఈ లోకమును ఏనాడు విడిచిపోయెను, ఈ ధర్మజుని యొక్క హృదయమును తాను కృష్ణుడు లేనట్టుగా ఒక విధమైనటువంటి అశుభజములంతా కూడా కనిపిస్తూ వచ్చాయి.
3: బికాస్ ఆఫ్ దిస్ రీజన్ వెన్ కృష్ణ లెఫ్ట్ దిస్ వరల్డ్ వాజ్ నో లాంగర్ ఇన్ దిస్ వరల్డ్ ధర్మజ ఫెల్ట్ దట్ వాట్ ఎవర్ హి డిడ్ ఆర్ వాట్ ఎవర్ హి హాడ్ సీన్ అపియర్ టు హిమ్ యాజ్ ఇన్ఆస్పిషియస్.
2: ఈ కాలం వలె ఆ కాలం లోపల మధురకు కానీ లేక ద్వారకు కానీ ఏ విధమైనటువంటి యొక్క వార్తలు తెలియాలంటే కొన్ని దినములు పట్టేటువంటిది, కొన్ని వారములు పట్టేటువంటిది, కొన్ని నెలలు కూడా పట్టేటువంటిది.
3: Unlike these days, in those days, if one had to send a message either to Madura or to Dwaraka, it took a lot of time for the message to reach that place. It took months, it took weeks, and perhaps several months.
2: Kanuka, ee yokka vartha inka Hastinapuram cheraka purame dharmajuniki anni vidhamainatvanti yokka asubhamulu kodunu ediregutu vachayi.
3: Even before this news of the death of Krishna reached Hastinapura, even before that, Dharmaja began to see many bad omens, inauspicious appearances.
2: ఒకనాడు సాయం సమయం నందు విహారార్థమై ఊరు బయటకు వెళ్లి వస్తున్న సమయంలో ఒక రైతు తన యొక్క నాగరిని భుజం పైన పెట్టుకుని ఇంటికి తెచ్చుకుంటున్నాడు.
3: On one evening, when he was walking out, he found one agriculturist had his plow on his shoulder and he was returning home.
2: ఈ విచిత్రమైనటువంటి దృశ్యాన్ని ధర్మజుడు చూచాడు. ఏమిటి ఈ విధంగా నీవు ఇంటికి తీసుకుని పోవటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటన్నాడు.
3: ధర్మజ లుక్ ఎట్ దిస్ అన్యూజువల్ ఇన్సిడెంట్. హీ ఫౌండ్ ది మ్యాన్ క్యారీయింగ్ ది ప్లవ్ ఆన్ హిస్ షోల్డర్ అండ్ రిటర్నింగ్ హోమ్. హీ ఆస్క్డ్ ది మ్యాన్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ యువర్ పుట్టింగ్ ది ప్లవ్ ఆన్ యువర్ షోల్డర్ అండ్ రిటర్నింగ్ హోమ్.
2: అప్పుడు ఆ యొక్క సెడ్జిగాడు చెప్తున్నాడు, రైతు ప్రభు, నిన్నటి దినము మా బంధువుల యొక్క నాగలి భూమిలో వదిలిపెట్టి రావటం చేత ఎవరో ఎత్తుకుని పోయారు, కనుక ఈనాడు నా నాగలిని భద్రం చేసుకునే నిమిత్తమై ఇంటికి వని వస్తున్నానని ప్రార్థిస్తూ చెప్పారు.
3: This riot replied saying that yesterday I borrowed a plough from some of my relations. I left it in the evening in the land itself and the next day I found that someone stole the plough. So today I am taking the plough back home.
2: Dharmajudu dikpranti chindinadu. Naa rajyamunandu naa paripalanayandu ఈ విధమైనటువంటి దొంగతనములు కూడా జరుగుతున్నవా, ఇది ఏదో కలిప్రవేశమైపోతున్నది అని అప్పుడే అతనికి ఒక హృదయం లోపల ఒక విధమైనటువంటి అనుమానం బయలుదేరింది. కృష్ణుడు ఉన్నాడా లేక తన దేహమును చాలించాడా అని.
3: ధర్మజ వాస్ గ్రేట్లీ సర్ప్రైజ్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ అట్ దిస్ ఆన్సర్ ఆఫ్ ది కల్టివేటర్. హీ థాట్ ఇన్ మై కింగ్డమ్ టుడే ఆర్ సచ్ థెఫ్ట్స్ టేకింగ్ ప్లేస్, ఈస్ దిస్ పాసిబుల్? దెన్ హీ బిగాన్ టు డౌట్ ఈస్ కృష్ణ రియల్లీ అలైవ్ అండ్ ఈస్ ఆన్ దిస్ ఎర్త్ ఆర్ హెస్ కృష్ణ గాన్.
2: మరి రెండవ దినము ఏదో ఒక విహారార్థమై ఒక బజారులో పోతున్న సమయం నందు ఒక తలుపునకు ఏదో పెద్దగా ఒక ఇనుపు ముద్దను తగిలించి ఉంటున్నారు.
3: ఆన్ అనదర్ డే వెన్ హీ వాజ్ వాకింగ్ ఇన్ ఎ స్ట్రీట్ హీ ఫౌండ్ దట్ ఆన్ ఎ డోర్ దేర్ వాజ్ ఎ బిగ్ స్టీల్ బోల్ట్.
2: ఇది ఏమి అని అక్కడ ఉన్నటువంటి నౌకర్ను ప్రశ్నించాడు.
3: హీ మెట్ సమ్ పీపుల్ దేర్ అట్ ది డోర్ అండ్ హీ ఆస్క్డ్ దోస్ వాట్ ఈస్ దిస్ బిగ్ స్టీల్ బోల్ట్ ఆన్ ది డోర్.
2: ఇది తలుపును భద్రం చేయడానికి వేసినటువంటి యొక్క తాళము అని ఒక గోడ చెప్పాడు.
3: They replied that steel bolt was a lock which was put there in order to secure the door.
2: Endukosam deenini dharinchali, endukosam deenini akkada pettali, ee vidhamainatundi beegamuni endukosam veyyali ani Dharmaja prashninchadu.
3: Dharmaja asked, what is the reason for which you are putting these heavy steel bolts on the doors?
2: Yavaru lopaliki velli saamanu ettukoni pokunda undeetundi bhadrataka ee reethunga pedalu purukuntunnaru annadu.
3: The reply was that people are undertaking to put such heavy steel bolts so that they may not go, break open the doors, go into the house and steal the contents of the house.
2: దీనిని విని మరింత దిగ్భ్రాంతి చెందినాడు ధర్మజుడు. ఏమిటి, గిరిజనానికి ఈ దొంగలు అధికమైపోతున్నారే, ధర్మరాజు రాజ్య పరిపాలన యందు దొంగలకు ఏమాత్రం కూడా అవకాశం లేదే, కనుక ఇది కలి ప్రవేశంగా ఉంటుందని తన చాలా విచారంగా తిరిగి ఇంటికి వెళ్లాడు.
3: After listening to this, he was even more surprised. In the kingdom which was being ruled by Dharmaja, where is the place for thieves and for dishonest people? He then surmised that perhaps Kali must be coming quite close. That is why we see these thieves and dishonest persons.
2: Mari moodava dinamu taanu edo oka karyartamai oka bazaar nandu rathamulo vellutundetundi samayam lopala oka stree madhya margam nandu nilchi oka magavanito maatladutu untundadi.
3: On another day, when he was travelling in the street in his own chariot, he found that a woman was standing in the middle of the street and was carrying on conversation with a man.
2: దాన్ని చూచేటప్పటికి తనకు చాలా తల తిరిగిపోయింది. ఏమి, భారతీయ స్త్రీ ఒంటరిగా బజారు నందు నిల్చుకుని మగవారితో మాట్లాడేటువంటి పరిస్థితి నా యొక్క రాజ్యం నందు ఏర్పడినదా? చీ, ఇకపైన నేను ఈ రాజ్యం నందు ఉండడానికి వీలే లేదు, అర్హుణ్ణి కాదు, నా ధర్మము క్షీణించింది, కలి ప్రవేశించినదని తన రథమును వెనుకకు జరపమని, వెనుకకు తీసుకుని పోమని రథసారథికి ఆజ్ఞాపన చేశారు.
3: At this sight, Dharmaja's head started reeling. Dharmaja told himself, in this kingdom of mine, a woman belonging to Bharat, my kingdom, standing alone in the middle of a street and talking in a lonely way to another person, is this happening in my kingdom? Surely Kali has come. Something has gone wrong with Dharma in Dharmaja's own kingdom. He ordered his charioteer to turn the chariot back and go home.
2: దీనిని పురస్కరించుకుని దీనిని మనం ఆధారం చేసుకున్నప్పుడు ధర్మజుని యొక్క రాజ్య పరిపాలన ఎంత పవిత్రమైనటువంటిదిగా ఉండేదో, ఎంత ధర్మంగా ఉండేటువంటిదో, ఎన్ని సద్గుణములతో నిండి ఉండేటువంటిది అనేటువంటిది మనకు స్పష్టమవుతుండాలి.
3: When we look at these events and these incidents, it will become very clear to us that the rule of Dharmaja, how dharmic it was, how good and how kind it was, will become evident to us.
2: ఈ విధంగా తాను విచారం చేస్తున్నటువంటి రెండు మూడు దినముల లోపలనే అర్జునుడు హస్తినాపురము చేరుకున్నాడు.
3: In this way, as Dharmaja was thinking of what is happening and what are all these ill omens for, then Arjuna came to Hastinapura.
2: Arjuna యొక్క ముఖము చూచిన తక్షణమే ధర్మజునికి గుండె పగిలిపోయింది. ఈ విధమైనటువంటి ఏదో ఒక దుర్వార్తను తెచ్చినటువంటి వాడు అర్జునుడు, అతని ముఖమునందున్నటువంటి యొక్క కళాహీనత ఈ కృష్ణుని యొక్క వియోగముతో సంభవించి ఉండవచ్చునని తాను చాలా లోపల చింతించాడు.
3: As soon as he looked at Arjuna's face, Dharmaja thought that there was something wrong with the expression in Arjuna's face. He must have brought some very bad news, and Dharmaja thought that there is something that has bad has happened and Arjuna is bringing some very disastrous news to me.
2: అర్జునుడు ధర్మరాజుని నమస్కరించి నిల్చుకొని కంఠధారలు కార్చుకుంటూ ఏ విధమైనటువంటి వార్తను చెప్పలేనటువంటి యొక్క స్థితిలో నిల్చుకున్నాడు.
3: Arjuna was standing in a very dumbfounded position. The position was such that Arjuna could not convey the sad news to Dharmaja. He was just standing silent.
2: కానీ ధర్మజుడు కూడాను అనేక రకములుగా ప్రశ్నల వర్షాన్ని కురిపించాడు. కానీ ఒక్కదానికైనను అర్జునుడు జవాబు ఇవ్వలేదు. కేవలము తన యొక్క దుఃఖముతో నిండి మునిగి పోయినటువంటి వాడే కాని ఒక్కదానికి కూడాను జవాబు లేక నిలువు నీలుగా కూలిపోయాడు.
3: Dharmaja asked several questions, asked a series of questions of Arjuna, but Arjuna was in such great sorrow, he could not give a reply to even one of the questions. He just sank as he was standing.
2: ఈ వార్త అంతఃపురం నకంతా కూడా కొంత క్షణముల లోపలే ప్రాతిపోయింది. అర్జును యొక్క రాక, అర్జును యొక్క విషాదము.
3: That Arjuna has come and that Arjuna is full of sorrow and that Arjuna is unable to speak, he was grief-stricken, became known to all the inhabitants of the king's mansion.
2: Takshaname vruddhuralainatundi oka kunti devi vartana pampinadi, takshaname nannu vachi chudali ani.
3: The old mother Kunti immediately sent word that he should come immediately and see Kunti.
2: 180 samvatsaralu aa yokka Kuntiki.
3: At that time, Kunti's age was 180 years.
2: కన్నులు కనిపించవు, కేవలము దేహమంతా కూడా శుష్కించిపోయింది.
3: Her vision had failed her and her body became very thin.
2: ఒక మంచం పైన కూర్చొని ఉంటున్నది.
3: She was just sitting on a cot.
2: ఈ వార్త తల్లి ఆజ్ఞను శిరసావహించేటువంటి పాండవులు కనుక ఆ యొక్క తల్లి వార్త విన్న తక్షణమే ఈ యొక్క ధర్మజుడు అర్జునుడు ఇరువురు కూడాను కుంతి చెంతకు ప్రయాణమై వెళ్లారు.
4: Pandavas were such that they would obey implicitly without questioning the orders of their mother. So as soon as they heard that the mother wanted them to go to her immediately, then Dharmaja and Arjuna together went to the old mother Kunti.
2: Matru Devo Bhava, Acharya Devo Bhava, Aditi Devo Bhava, Anna 20 yokka ee moodintikini, endukanaga Pitru Devo Bhava ani cheppadaniki పాండవులకు తండ్రి లేకపోవటం చేత దానిని ఆదర్శవంతమైనటువంటి జీవితంగా వారు అందించలేకపోయారు. ఈ మూడింటిని మాత్రమే లోకానికి ఆదర్శవంతమైన జీవితంగా లోకానికి ప్రబోధించారు.
4: పాండవాస్ న్యూ వెరీ వెల్ అవర్ ఎన్షియంట్ ట్రెడిషనల్ సేయింగ్స్ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. బట్ దే హ్యాడ్ నో ఫాదర్, దేర్ ఫోర్ ఇన్ దర్ లైఫ్ ఇన్ దర్ కాండక్ట్ దే కుడ్ నాట్ డెమోన్స్ట్రేట్ టు ది వరల్డ్ ది పితృదేవో భవ. బట్ విత్ రిగార్డ్ టు ది అదర్ త్రీ, రిగార్డింగ్ దర్ మదర్ యాజ్ గాడ్, రిగార్డింగ్ దర్ టీచర్ యాజ్ గాడ్, రిగార్డింగ్ దర్ గెస్ట్ యాజ్ గాడ్, దే డిడ్ డెమోన్స్ట్రేట్ ఇన్ దర్ లైఫ్స్ ది ఐడియల్ ఎగ్జాంపుల్.
2: వీరు వెళ్లి కుంతి దగ్గరికి వెళ్లి నమస్కరించేటప్పటికీ నమస్కరించుకున్నటువంటి అర్జునుడు లేయలేకపోయాడు.
4: వెన్ దీస్ టూ బ్రదర్స్ వెంట్ టు కుంతి అండ్ వెన్ దే టచ్డ్ హర్ ఫీట్ దే వర్ బెండింగ్ లో, అర్జున వాజ్ సో గ్రీఫ్ స్ట్రికెన్ దట్ ఆఫ్టర్ టచింగ్ హర్ ఫీట్ హీ కుడ్ నాట్ గెట్ అప్ అండ్ స్టాండ్ అగైన్.
2: తక్షణమే కుంతీదేవి, నాయన మన గోపాలుడు బాగున్నాడా, వసుదేవుడు బాగుంటున్నాడా అని అనేక రకములుగా ఈ యొక్క వార్తలంతా కూడా తాను ప్రశ్నిస్తూ వచ్చేసేసింది.
4: Immediately Kunti began asking several questions. Is Gopala well? Is Vasudeva well? She began asking several such questions about
2: Dwarakalo unnatundi andari bandhuvula yokka chema samacharamulu taanu kevalam adugutaaniki anni rakalaga prayatnam chestu vachindi.
4: She made an attempt. She asked so many different questions by which she wanted to know the welfare of all the relations who were living in Dwaraka.
2: Inga cheppaleka ధర్మజును మాత్రము ఇంకా మన గోపాలుడా అని ఒక్క తూరి కవ్వును ఏడ్చాడు.
4: అనేబుల్ టు ఎక్స్ప్రెస్ వాట్ హెడ్ హ్యాపెన్ ధర్మజ అట్ వన్స్ క్రైడ్ అవుట్ లౌడ్లీ అండ్ సెడ్ వేర్ ఈజ్ అవర్ గోపాల ఎనీ మోర్.
2: ఈ మాట వినేటప్పటికే కుంతీదేవి సూక్ష్మ బుద్ధి కలిగినటువంటిది కనుక గుర్తించుకున్నది. గోపాల గోపాల గోపాల అని గోపాలుని వెతకడానికి వెళ్లినట్టుగా తక్షణమే ప్రాణం వదిలింది.
4: Kunti was a very sharp-witted person. She could understand without being told explicitly that something very serious had happened to Gopala. She immediately began crying out as if she was going in search of Gopala. She was crying out Gopala and going out of her house.
2: Talli kurchunna talli pranam vadalina takshaname dharmajudu venukaga anukoni aamenu tanu todapaina pandabettukunnadu.
4: Kunti the mother, in this agony, she lost her life. She gave up her body. Then Dharmaja sat on the cot and made Kunti lie down on his own lap.
2: Maru chanamunande inga kavalsinatundi prayatnamulu annintiki kudanu taanu oka vidhamainatundi orders vesesadu.
4: In the very next moment, whatever had to be done, whatever had to be looked after Kunti's death was ordered by Dharmaja to be followed.
2: Tachchaname nakula sahadevunni bhimunni kudanu rappinchadu.
4: Nakula, Sahadeva and Bhima were summoned immediately.
2: Nakula Sahadevulu iduvurini kudanu talli yokka antikriyalu cheyadaniki Susanamuduku pampinchadu.
4: Nakula and Sahadeva were sent with the mission of performing the last rites, the obsequies for the mother in the burial ground.
2: Bhimunni pilipinchadu manam ee chanamunande aranyaniki prayanam kavadaniki taginatundi yokka erpatlanta gavinchamannadu.
4: He sent for Bhima and he told Bhima, we are all going to move away to the forest. Make all arrangements that are necessary for going to the forest.
2: Inka Arjunulu pilchadu pilchi ee Parikshit Maharajuniki pattabhishekam cheseetundi erpatanta cheyamannadu.
4: Arjuna was called and Arjuna was told that the kingdom and the coronation of Parikshit should now be installed on the throne. We are going to move away to the forest.
2: Idi ee manavudaina cheyadaniki purukuneetundi vishayama. ఒకవైపున ప్రాణమును వదలనటువంటి యొక్క కళేబరమును తొడపైన పెట్టుకుని మరొక వైపున పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేస్తూ మరొక వైపున రాజ్యమునే విసర్జించి అరణ్యానికి పోవటానికి తగినటువంటి ఏర్పాట్లు జరుపుతూ ఈ విధమైనటువంటి మూడు సన్నివేశము కల్పించడం ఏ మానవుడు కూడా చేయడానికి పూనుకోడు. ఎట్టి వారికి ఇట్టి సాహసం రాదు.
4: ది డెడ్ బాడీ ఈజ్ స్టిల్ ఆన్ హిస్ ల్యాప్ అండ్ వైల్ ది డెడ్ బాడీ ఈజ్ ఆన్ హిస్ ల్యాప్ he is making arrangements for the coronation of Parikshit as the king. He is asking that arrangements be made that they go away to a forest and give up all their wealth and possession. Will any human being be able to do such things all of them together at the same moment?
2: ee sahasamunaku ee tyagamunaku ఈ పవిత్రమైన ఉద్దేశమునకు కేవలం ఒక పాండవుల ఆదర్శప్రాయాలు తప్ప అన్యులు ఎవరు కూడాను చూడడానికి వీల్లేదు, ఎవరికి అట్టి ఆదర్శం అనేటువంటిది లభించలేదు.
4: ఫర్ దిస్ సీక్రెట్ సాక్రిఫైస్ అండ్ ఫర్ దిస్ ఎనార్మస్ కరేజ్ అండ్ ఫర్ వాట్ దే హ్యాడ్ డన్, పాండవాస్ ఆర్ ది ఓన్లీ పర్సన్స్ హూ కుడ్ బి సైటెడ్ యాస్ ఎగ్జాంపుల్స్. నో వన్ ఎల్స్ హ్యాడ్ దిస్ కరేజ్, హ్యాడ్ దిస్ సాక్రిఫైస్ అండ్ హ్యాడ్ దిస్ క్వాలిటీ.
2: తల్లి యొక్క అంత్యక్రియ అంతా కూడా ఆచరించారు, తక్షణమే గురువులు వారిని రప్పించారు, పరిచిత్ మహారాజును పట్టాభిషేకం చేయాలన్నారు. ఈ బ్రాహ్మణులైనటువంటి పండితులు వీరందరూ కూడాను కేవలం ఇప్పుడు ఈ విధమైనటువంటి సూతకంగా ఉంటుండాలి, ఈ విధమైనటువంటి సమయం పట్టాభిషేకం చేయడానికి వీలు కాదని ఎన్ని విధములు చెప్పినప్పటికీ ఒక్క క్షణమైన కృష్ణుడు లేనటువంటి లోకంలో మేము నివసించడానికి వీలు కాదు, కనుక మేము ఈ క్షణమునందే రాజ్యం విసర్జించాలని చెప్పని ధర్మధుడు ఒకే పట్టు పట్టాడు. దీనిని తమ్ముడైనటువంటి యొక్క నకుల సహదేవుడు, భీముడు, అర్జునుడు కూడాను దీనిని అంగీకరించారు.
4: The last rites were performed for the dead body of the mother and the pandits were sent for and they were told that the coronation for the Parikshit had to be performed. They all advised that the moment was an inauspicious moment because the mother's obsequies were just then performed. So postpone the coronation. But Dharmaja said, no, whatever may come, whatever may happen, we are going to quit. And Parikshit should be installed on the throne. And his brothers, Arjuna, Bhima, Nakula and Sahadeva also agreed that whatever may happen, immediately the kingdom must be given up.
2: ఇది కేవలం కృష్ణుని యొక్క లోక వియోగం అనేటువంటిది పాండవుల యొక్క మరణం అనే భావించుకోవాలి అని చెప్పాడు.
4: He said that Krishna's departure from the face of this earth is as bad as the death and the extinction of the Pandavas.
2: కనుక ఈనాడు పాండవులే చచ్చిపోయినటువంటి వారు కానీ కృష్ణుడు కాదు, కృష్ణుడు సర్వాంతర్యామి, అతను నిరంతరంగా అమృత స్వరూపుడుగా ఉంటున్నాడు.
4: He said, truly today those who are dead are Pandavas. Krishna is not dead. Krishna is an eternal being. He is an immortal person. He is present always. We have died.
2: అతను లేనటువంటి ఈ లోకము లోపల పాండవులు క్షణకాలమైన కూడా జీవించడానికి కానీ ఈ రాజ్య పరిపాలన చేయడానికి కానీ వీలు కాదని చెప్పని ఈ అర్జునుడు కూడాను ఆ యొక్క పండితులతో పోరాటం సెలిపాడు.
4: అర్జున ఆల్సో వాస్ క్వారలింగ్ విత్ ది పండిట్స్ దట్ పాండవాస్ కెన్ నో లాంగర్ రిమైన్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ కృష్ణ ఇస్ నాట్ ఫిజికల్లీ ప్రెసెంట్, దే కెనాట్ హ్యావ్ ఎనీ పొజిషన్ అండ్ అథారిటీ ఈవెన్ ఫర్ వన్ మోమెంట్ వేర్ కృష్ణ ఇస్ నాట్ ప్రెసెంట్.
2: మన యొక్క సంస్కృతిని పురస్కరించుకుని మీరు చేయుదురా లేక నా యొక్క కిరీటము ఆ పరిచితిని యొక్క తలపైన పెట్టి నేను తక్షణమే వెళ్లవలనా అని అనేక రకంగా కూడాను సిద్ధమయ్యాడు ధర్మజుడు.
4: In many ways, Dharmaja asked the Purohits and the Pandits, will you do traditionally and according to our culture the coronation and install Parikshit on the throne? Or if you don't do it, I will simply remove my crown and put it on the head of Parikshit and I will move away.
2: తక్షణమే తల్లి కార్యక్రమాలంతా జరిపించుకుని స్నానాలు ఆచరించి పరిచితిని పిలిపించారు.
4: The last rites regarding the mother's body have all been finished and they had bathed and they became clean and they sent for Parikshit. Parikshit was called.
2: కానీ మన భారతమనందు పరిచితుడు చిన్న పిల్లవాడిగా భావిస్తూ చేను బాలుడిగా ఉన్నటువంటి సమయమునందు ఏ యొక్క విషయము తెలియనటువంటి యొక్క అమాయకుడైనటువంటి ఈ బాలునికి పట్టాభిషేకం చేసి వెళ్లారు అని రాసి ఉన్నారు.
4: But it is described and written in the text of our Bharata that Parikshit was given the coronation, was given the crown when he was a young boy and when he was still ignorant.
2: కానీ ఇతను చిన్న పిల్లవాడు కాదు, 35 సంవత్సరములు.
4: But Parikshit was not a young boy at that time. Parikshit was 35 years old.
2: ఎందుకనగా యుద్ధము జరిగినటువంటిది 3138లో.
4: Because when the war took place, when the battle of Mahabharata took place, it was 3138 BC.
2: అప్పుడే ధర్మజుని యొక్క పరిపాలన కూడా ప్రారంభం.
4: It is then that Dharmaja's rule also commenced.
2: అప్పుడు యుద్ధ సమయమునందు ఈ యొక్క పరిచితుడు ఉత్తర గర్భంలో ఉంటున్నాడు అన్నమాట.
4: At that time when the battle commenced, Parikshit was present in the womb of Uttara.
2: ఈ ధర్మజుడు 36 సంవత్సరములంతా కూడా తాను పరిపాలన చేశాడు.
4: ధర్మజ రూల్డ్ ఓవర్ ది కింగ్డమ్ ఫర్ 36 ఇయర్స్.
2: ఇంతే కాక ఈ యుద్ధమంతా ముగించిన తర్వాత కృష్ణుడు ద్వారకకు పోయి 36 సంవత్సరములు ఉంటున్నాడు.
4: Not only this, after the battle was all over, Krishna went to Dwaraka and he stayed in Dwaraka for 36 years.
2: కనుక 3138 బీసీలోని తర్వాత కృష్ణుడు దేహాన్ని చారించడం అనేటువంటిది 3102 ఈ రెండింటికి చేరితే 36 సంవత్సరములు మధ్యలో గ్యాప్ ఉంటుండాలి.
4: while the battle started in the year 3138 BC, and while Krishna had given up his mortal body, the year was 3100. Dharmaja ruled over the kingdom for 36 years.
2: Intiye kaka ee yuddhamanta muginchina tarvata krishnudu dwaraku poyi 36 samvatsaralu

0: ఆఫ్ 36 ఇయర్స్.
1: కనుక ఈ యొక్క పరిచితునికి 36 సంవత్సరంలో వయసు కలిగినటువంటి వాడు, తాను సగటి అధికారి.
0: సో అట్ దట్ టైమ్ పరీక్షిత్ హ్యాడ్ వాజ్ ఎన్ ఏజ్ ఆఫ్ 36 ఇయర్స్. హీ రియల్లీ వాజ్ ఇన్ ఎ పొజిషన్ టు టేక్ ఓవర్ ది కింగ్డమ్.
1: కానీ తన పెద్ద తండ్రి తన తండ్రిలో ఉండినటువంటి సమయం నందు తన యొక్క రాజ్యాభిషిక్తానికి తాను ఏమాత్రము అంగీకరించలేదు.
0: బట్ వెన్ హిస్ ఫాదర్స్ అండ్ ఫాదర్స్ బ్రదర్స్ వర్ ఆల్ ప్రెసెంట్, పరీక్షిత్ డిడ్ నాట్ అగ్రీ టు టేక్ ఓవర్ ది రూల్.
1: అది ఆనాటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క నియమములు.
0: Those were the codes of conduct which were sacred code of conduct of those days.
1: కాని పరిచితుడు అనేక రకములుగా ఈ పెద్ద తండ్రిని తండ్రులను చిన్న తండ్రులను కూడాను పాదములు పట్టి ప్రార్థించాడు, తమతో పాటు నన్ను కూడాను అరణ్యానికి తీసుకుని పోండి, కానీ ఏ యొక్క విషయమూ తెలియనటువంటి యొక్క నా శిరస్సు పైన ఇంత పెద్ద బాధ్యతను తలబెట్టి నిలబెట్టిపోతున్నారు, నేను సరిగా న్యాయరీతిగా ధర్మరీతిగా దీనిని పరిపాలన చేయగలను లేదో అనేటువంటి యొక్క అనుమానములకు తాను చాలా గురి అయిపోయాడు.
0: Parikshit in many ways begged his father and his uncles and said, I am an ignorant person, I am not well versed in the practice of ruling, so take me also with you. If you leave me here and if you put the burden of the kingdom on my shoulders, I may not be able to do it well, I may not be able to do justice, so take me also with you.
1: Anaati tandri aagnalu kudanu ye maatram kudanu dikkarincheetvanti vaaru kaadu, taatalu pedda taatalu ainatvanti yokka Arjunni ధర్మజుని యొక్క మాటలు ఈ యొక్క మనమడైనటువంటి యొక్క పరీక్షిత్ మహారాజు ఏమాత్రం కూడా ధిక్కరించలేకపోయాడు.
0: ఇన్ దోస్ డేస్ ది కోడ్ ఆఫ్ కాండక్ట్ వాజ్ సచ్ ది ఆర్డర్స్ ఆఫ్ ది పేరెంట్స్ ఆఫ్ ది గ్రాండ్ ఫాదర్స్ అండ్ ఆఫ్ ఆల్ ది ఎల్డర్స్ వర్ అక్సెప్టెడ్ విదౌట్ క్వశ్చన్. పరీక్షిత్ హూ వాజ్ ది గ్రాండ్ సన్, హీ కుడ్ నాట్ సే, హీ కుడ్ నాట్ డిసోబే ది ఆర్డర్స్ ఆఫ్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ అండ్ హిస్ పేరెంట్స్.
1: పెద్ద తాత అయినటువంటి ధర్మజుని పాదములు పట్టుకున్నాడు, పెద్దలుండగా నేను ఈ అల్పకుడైనటువంటి వాడిని, ఈ ధర్మస్వరూపమైనటువంటి ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి అధికారం నాకు లేదు, కనుక ఈ విధంగా నన్ను రాజ్య పరిపాలనకు ఉంచుట కంటే మన కులుగురుగుల వారిని నియమించటం మంచిది అని తాను ఒక సలహాను అందించారు.
0: He touched the feet of the eldest grandfather Dharmaja and he said, it is not right that when elders are alive, when there are so many people who deserve to rule the kingdom are present, that I, a youngster, should become the king. Therefore, I think it is right under these circumstances to choose the family guru and make him the king or the ruler.
1: Anati yokka rajakulamunandu uddhavinchinatvanti yokka చిన్న బాలులకు కూడాను ఎంత పవిత్రమైన భావములు, ఎంత త్యాగభావములు, ఎంత రాజ్యాపేక్షలనేటువంటిది లేకుండా కేవలం న్యాయమే ప్రధానమనేటువంటి దృష్టిలో వారు ఎంత ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని నిరూపించారో మహాభారతం మనకు చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది.
0: In those days, this young man, though born in the ruling family, though he was according to right, could become the king, yet he had no hesitation to say that he does not want the kingdom when the elders were present. He had no attachment to taking the throne and the kingdom.
1: Kani dharmajudu deenni e matramu angikarinchaka rathamunu tana inti mundu nilipukoni ఏ క్షణములో ఈ కిరీటము ఆ యొక్క పరీక్షిత్ మహారాజు తలపైన పెట్టి 4 అక్షింతలు చల్లి ఏ నిమిషంలో నేను అరణ్యానికి పోయి నా ప్రాణాన్ని త్యాగం చేసుకోవాలి అనేటువంటి సంకల్పమే క్షణక్షణములకు కూడాను అతని యందు ఆవేదము అభివృద్ధి అయిపోతూ వచ్చింది.
0: ధర్మజ డిడ్ నాట్ అగ్రీ టు దిస్ అట్ ఆల్. ధర్మజ వాజ్ ఓన్లీ కీపింగ్ హిస్ చారియట్ రెడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ మియర్లీ టు ట్రాన్స్ఫర్ ది క్రౌన్ టు పరీక్షిత్ అండ్ బ్లెస్ హిమ్ అండ్ దెన్ గో అవే ఇమీడియట్లీ. హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు స్టే ఈవెన్ ఫర్ వన్ మోమెంట్.
1: ఈ విధమైనటువంటి యొక్క సంభాషణ జరుపుతున్నటువంటి సమయంలో అంతఃపురం నుంచి ఎట్టి ఏ విధమైనటువంటి యొక్క నిర్బంధము లేకుండా అంత జనమునందు కూడాను తాను ద్రౌపది పరిగెత్తుకుని వచ్చి ధర్మజన పాదం పైన పడి, నా ప్రాణరక్షకుడైనటువంటి వాడు, పాండవులను సంరక్షించినటువంటి మహావీరుడు, మహాధర్మాత్ముడు, కృష్ణ పరమాత్ముడు, అలాంటి పరమాత్ముడు లేనటువంటి లోకంలో ఇలాంటి పతులు లేనటువంటి యొక్క ఈ భవనం నందు నేను మాత్రం ఉండటం వీలు కాదు, తక్షణమే నన్ను కూడా నువ్వు కొనుక్కోమని ఆ ద్రౌపది ప్రార్థించింది.
0: While this situation was developing, Draupadi unhesitatingly came out of her own apartment and came to Dharmaja and told Dharmaja that Krishna, who saved my honor, who saved my life, Krishna, who is the very life breath of Pandavas, if he is not present on the face of the earth, I will not be here, and if my husbands are not here, I am not going to be here. Please take me also along with you to the forest.
1: Krishna na vibhudu, meeru na prabhulu. Prabhulu vibhulu lenatvanti yokka ee yokka దేశమునందు పాంచాలి ఏ విధంగా జీవించగలను, నా ప్రాణములైనా కూడా మీ ప్రాణములకు అర్పిస్తాను, కానీ ఒక్క క్షణమైనా కూడా నేను కృష్ణుడు లేని లోకములో ఉండనని

0: ఆ సతీమణిపుడును ఈ పాండవులను అనుసరించింది, పతులను అనుసరించింది.
1: ద్రౌపది సెడ్, కృష్ణ ఇస్ మై లార్డ్, యు ఆర్ మై హస్బెండ్స్. వేర్ దేర్ ఇస్ నైదర్ మై లార్డ్ నార్ మై హస్బెండ్స్, హౌ ఆమ్ ఐ గోయింగ్ టు స్టే? ఐ విల్ నాట్ స్టే ఈవెన్ ఫర్ వన్ మోమెంట్. అండ్ షీ ఫాలోడ్ ది పాండవాస్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి కుటుంబాన్ని ఈ పంచపాండవులు లోకానికి ఎంతైనా కూడాను కొంత లక్ష్యరూపకంగా ఒక విధమైనటువంటి యొక్క ఉదాహరణంగా కూడాను గోచరిస్తూ వచ్చారు.
1: The Pandavas exhibited to the rest of the world what an ideal family could be, how the family could illustrate as an ideal example in this world.
0: దీనిని పురస్కరించుకొని పాండవులకు కృష్ణునికి ఎన్ని విధములైనటువంటి మైత్రి, ఏ విధమైనటువంటి యొక్క ప్రియము, ఎంత విధములైనటువంటి ప్రేమ వారి యందు గాఢంగా ఉంటున్నదో మనకి ఈ మహాభారత ఘట్టమునందు చక్కగా అర్థమవుతూ వచ్చింది.
1: When we give attention to all these incidents, we will learn the kind of maitri, the kind of compassionate friendship that existed between Krishna and Pandavas from reading the Mahabharata.
0: Inka Arjuna yokka sthiti chustamante Arjuniki pranam poyinattuga untundali, kevalam oka kalebarani vichukoni pothunnada tappa taniki ye matram kodanu evaru emi cheptunnaru emi jarugutundadi talli poyina vicharam kodanu athaniki ledu. కృష్ణుని యొక్క వియోగమే తనలో రాత్రి పగులు ఒక పిచ్చి పట్టినటువంటి వారి వలె తాను అన్నను అనుసరిస్తూ వస్తున్నాడు. కేకలు వేయటము కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ, ఇంకా వేరొక పదమే లేదు అర్జున్ యొక్క నోటి యందు.
1: If we look at the condition of Arjuna, Arjuna was looking like a lifeless body. He was only following his brother as if a lifeless body was being dragged behind his brother. He was not thinking even of his mother. He was not thinking of anything except Krishna, Krishna. Like a mad person, he was only crying out for Krishna, Krishna.
0: 100 సంవత్సరములు కృష్ణుడు ఎక్కడ అర్జునుడు ఎక్కడ, అర్జునుడు ఎక్కడో కృష్ణుడు ఎక్కడ. ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పార్థోదనుగ్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతి మతిర్మమ. ఈ రెండు కూడా బింబ ప్రతిబింబములుగా జీవించినటువంటి వారు.
1: ఫర్ 100 ఇయర్స్ వేర్ ఎవర్ దేర్ వాస్ కృష్ణ ది యోగీశ్వర, దేర్ వాస్ అర్జున ది బెస్ట్ ఆఫ్ మెన్. అండ్ ది ప్రెసెన్స్ ఆఫ్ యోగీశ్వర కృష్ణ అండ్ అర్జున దేర్ వేర్ ఎవర్ బోత్ ఆఫ్ దెమ్ వర్ ప్రెసెంట్ దేర్ వాస్ ప్రాస్పెరిటీ, దేర్ వాస్ వెల్త్, దేర్ వాస్ విక్టరీ అండ్ దేర్ వాస్ మొరాలిటీ. దట్ ఈస్ హౌ దే లివ్డ్ ఫర్ 100 ఇయర్స్ యాజ్ ఇన్సెపరబుల్ పర్సన్స్.
0: కేవలం కృష్ణార్జునులకు దేహములు మాత్రమే వేరు కాని భావం ఒక్కటే, ప్రేమ ఒక్కటే.
1: To Krishna and Arjuna, the difference was only in their bodies. The ideas were one, the thoughts were one, the ideals were one.
0: Astinapuram nandu kani, Dwaraka nandu kani, Madura yandu kani, Krishna Arjunulu bhojananiki vachinarante oka pedda tatta okkati maatrame pettedi kani rendu tattalu pettetundi kada Kunti.
1: Whether it was in Hastinapura or Dwaraka or Madura, if Krishna and Arjuna came to have their meal, Kunti the mother was serving a big meal in a big plate. She was never putting two different plates.
0: Rukmini kudanu Dwaraka yandu tanu ye matramu kudanu sankochinchaka tanu kudanu ivaru kalisi tirinatvanti oka reetiga Krishna Arjunulu okka tattu yende ujjinchetvanti Rukmini kudanu.
1: Rukmini also in Dwaraka never hesitated to put their meal in one plate as if she and Krishna were eating in one plate. So also Krishna and Arjuna were served their food in one common plate.
0: Dwarakaku Arjuna vachinadattunte inka Rukmini Satyabhamanu Gopikalanu chuttam arude Krishnudu Arjunudu nirantaram kudunu aa yokka ee samudram teeramunandu isaka dinnalapaine taanu pavalinchetunte varu akkadike aaharam poyetuntadi akkadike rottelu ampinchetuntadi anni rakalaga kondunu vaaru iruvu kudunu ekaantanga kudunu okari todapaina okaru pandukoni taanu nidrinu kudunu anubhavinchetunte varu.
1: If Arjuna came to Dwaraka, then Krishna was keeping constant company with Arjuna, was keeping so constant company with Arjuna, they were moving out always together. Krishna never looked at Gopikas, never looked at Radha, never looked at Satyabhama when Arjuna was there. He was spending all the time with Arjuna.
0: కారణం ఏమనగా అర్జునుడు నరోత్తముడు, కృష్ణుడు పురుషోత్తముడు. ఈ ఇరువురు కూడాను ఈ లోకానికి సంబంధించినటువంటి ప్రతి మానవుడు కూడాను ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై కేవలం ప్రజాప్రతినిధిగా వచ్చినటువంటి వాడు అర్జునుడు.
1: The reason for this is Arjuna was the best of men, best of human beings, and the Lord Krishna was an avatar which was on the highest level.
0: వీరు ఇరువురు కూడాను నరనారాయణులే.
1: These two were typical representatives of Nara, the man, Narayana, the God.
0: నరుడు నారాయణుడుగా కావచ్చును, నారాయణుడు నరుడుగా అవతరించవచ్చును.
1: On some instances, man, a human being, can become Narayana, and Narayana can appear on the earth as man or a human being.
0: భగవంతుని యొక్క ప్రేమోన్మత్తుడై పోయి భగవంతుని యొక్క ప్రేమాధారాన్ని అనుభవించి ఆచరించి ఆనందించి తాను బోలినటువంటి సమయమునందు తానే మాధవుడుగా మారిపోతున్నాడు నరుడు.
1: When man lives in the ecstasy of the prema of God and he intoxicates himself with the love of God, man extols himself and changes himself into Narayana.
0: కానీ లోకమునందు అన్యాయ అక్రమ అనాచార అసత్యములు ప్రబలమైనప్పుడు నారాయణుడే నరాకారాన్ని ధరిస్తూ వస్తున్నాడు.
1: But when there is injustice and ill will and bad luck on the earth, then God himself comes down as an avatar and becomes a human being.
0: కనుక పరమాత్మని యొక్క అనుగ్రహమునకు పాత్రుడైనటువంటి యొక్క నరుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి నారాయణుడుగా మారిపోతున్నాడు. లోకములో ధర్మస్థాపన నిమిత్తమై నారాయణుడు నరుడుగా వస్తున్నాడు. కనుక నరనారాయణుడు యొక్క సంబంధమే అర్జునుడు కృష్ణుడు యొక్క సంబంధం.
1: సో ది రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ ఈజ్ వన్ వేర్ వెన్ మ్యాన్ gets the grace of God and when man can change himself into God, then he rises to the knowledge of Brahman. Brahmavit Brahmaiva Bhavati. When man acquires the knowledge and wisdom of God, he becomes God himself. On the other hand, when God comes down and takes a human form and wants to help the humanity, then God comes as man. Man becomes God, God becomes man. These are the two pictures of Arjuna and Krishna.
0: Kanuka, Krishna yaka vyogam cheta ye pandavulu అరణ్యములో నడుస్తూ నడుస్తూ ఎవరికి ఎవరు చెప్పుకోకుండా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణ అని ఆ కృష్ణనామంతోనే అక్కడక్కడ అక్కడక్కడ మధ్య మార్గంలో వారి వారి దేహాన్ని తాళించుకుంటూ వెళ్లారు.
1: Suffering from the separation of Krishna, the Pandavas were moving, unnoticing each other in the forest, all the time uttering the name of Krishna, remembering and recollecting the name of Krishna. Each one dropped dead of his own without noticing the presence of the others.
0: ఇట్లు జరుగుతూ పోయే సమయం లోపల కొంత మధ్య మార్గంలో ద్రౌపది అలసిపోయింది. తనక ఇంకా అంత్య సమయం ఆసన్నమైంది. నాథ నాథ నాథ అని కేక వేసింది. నేను ఇంక ఈ దేహాన్ని చాలిస్తున్నాను, ఒక్క పర్యాయమైనా నీ ముఖం నేను చూస్తానని చెప్పి ప్రార్థించింది ద్రౌపది.
1: While they were moving like that in the forest, in one place Draupadi got tired. Draupadi felt that her end was nearing and Draupadi called out in one instance, "O Lord, my end is coming near. Let me have your vision at least once as my end is coming near."
0: Kevalamu bhautikamainatundi naathuni kosam nee prarthistunnavu. Maa jagatpati ainatundi maa naathuni nimittamai maa pranamulu arpitam chestunnavu. Kanuka nee naathunu neeku leru. నా నాథుడే లోకాన్ని వదిలిపెట్టినప్పుడు ఇంక నీ నాథుడు నీకెక్కడ, నీ గతి నీదే, ఎవరికి వారే, యమునా తీరే అన్నాడు. ధర్మజుడు ముందు మార్గం పట్టాడు.
1: ధర్మజ సెడ్, ద్రౌపది, యు ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ యువర్ హస్బెండ్స్, యువర్ లార్డ్స్ ఇన్ ది మెటీరియల్ సెన్స్ ఆఫ్ ది వర్డ్, బట్ హూ ఇస్ యూ, హూ ఆర్ వీ, హూ ఇస్ యువర్ హస్బెండ్, అవర్ ఓన్ లుక్ అవుట్ వీఆర్ సీయింగ్ ఆఫ్టర్, యూ బెటర్ లుక్ అవుట్ యువర్ ఓన్ సేఫ్టీ అండ్ యువర్ వెల్ఫేర్, యూ థింక్ ఆఫ్ ది లార్డ్, నో లాంగర్ నీడ్ యూ థింక్ ఆఫ్ యువర్ హస్బెండ్స్ ఇన్ ది మార్టల్ సెన్స్ ఆఫ్ ది వర్డ్.
0: లోకనాథుడు, జగన్నాథుడు, విశ్వనాథుడు, పవిత్రమైనటువంటి యొక్క ఈ జీవననాథుడైనటువంటి యొక్క ప్రాణనాథుడైనటువంటి ఈ కృష్ణుని కోల్పోయినటువంటి మాకు నీ నాథుడి యొక్క సంబంధం నీకెందుకు?
1: We have lost the Lord of the universe. We have lost the Lord of everything. And in that condition, why do you think of your husbands? How are we concerned with you? How are you concerned with us?
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క ఆవేదన లోపల, ఈ విధమైనటువంటి పాండవుల యొక్క త్యాగం లోపల, పాండవులకు కృష్ణునకు ఎన్ని విధమైనటువంటి మైత్రి, ఎంత పవిత్రమైనటువంటి ప్రేమ వారి ఇరువురి మధ్యలో పెరిగినట్టు మనం ఒక్కతూరి విచారించుకున్నప్పుడు నిజంగా ఆ విధమైనటువంటి ప్రేమ ఉండటబట్టే ఆ కృష్ణుడు కూడాను పాండవులకు సన్నిహితమైనటువంటి యొక్క కంటి రెప్ప వలె కాపాడుతూ వచ్చినాడు. ఇంట వెంట జంట ఉంటుండి కంటితో చూపు వలె తనను చూచుకుంటూ వచ్చాడు.
1: ఇన్ దిస్ ఎజిటేషన్, ఇన్ దిస్ మోమెంట్ ఆఫ్ గ్రేట్ డిస్ట్రెస్ దట్ పాండవాస్ వర్ థింకింగ్ ఓన్లీ ఆఫ్ కృష్ణ షుడ్ టీచ్ అస్ ది లెసన్ ఆఫ్ విచ్ షోస్ ది కనెక్షన్ ది ఇంటిమేట్ ప్రేమ బిట్వీన్ ది పాండవాస్ అండ్ కృష్ణ. అండ్ కృష్ణ వాస్ ప్రొటెక్టింగ్ దెమ్ బికాస్ ఆఫ్ దిస్ కనెక్షన్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రేమ, యాజ్ ది ఐలిడ్స్ విల్ ప్రొటెక్ట్ అవర్ ఐస్.
0: అన్ని సమయములందు కూడా కృష్ణుడు వారికి అండదండలుగా కాపాడుతూ వచ్చాడు. రాజ్యము పరిపాలన చేసే సమయమునందు కానీ, రాజ్య భ్రష్టులై అరణ్యవాసం చేసే సమయంలో కానీ, అజ్ఞాతవాసమునందు చేసే సమయంలో కానీ, ఎట్టి సమయమునందు కూడాను కృష్ణుడు వాడికి నీడవలే కాపాడుతూ వచ్చాడు.
1: Krishna was always standing as a support to Pandavas at all times, times of fortune and times of misfortune. When they were ruling as kings, he stood by them. When they were living in the forest, banished into the forest, he stood by them. When they were living unrecognized for a whole year, he stood by them. At all times, Krishna stood by the Pandavas.
0: ఇది నిజమైనటువంటి మైత్రి అనేటువంటి దానిని లోకానికి ఆదర్శవంతంగా నిరూపించిపోయినటువంటి వాడు ఈ కృష్ణుడు.
1: The meaning of the word maitri, of true compassionate friendship, this meaning of such friendship, divine friendship, was exhibited by Krishna in his acts and kindness towards Pandavas.
0: ఈనాటి మైత్రి చూస్తామా? టెర్లిన్ షర్ట్ లోపల ఏదైనా ఒక 10 రూపాయల నోట్ కనిపిస్తే హలో హలో హలో హలో హలో అని వెళ్తుంటాం. అక్కడ ఏమైనా రూపాయి కనిపించలేదా, గుడ్ బై చెప్పేస్తాం, వెళ్లిపోతున్నాం. ఇది ఈనాటి మన మైత్రి.
1: On the other hand, if we look at the maitri or friendship of these days, then we notice that one will come as a friend of yours if he sees a 10 rupee note in the transparent terlin cloth with the shirt. But if he does not see the 10 rupee note in your pocket, he will simply say goodbye and he will walk away from you.
0: Nijamga ee naadu maitri aneetundi vaadu untunnada, mitrudu aneetundi vaadu untunnada? Ledu ledu. Cherumunu nindinappudu kappalu anni vachi cherutuntayi. చెరువులో నీరు ఎండినప్పుడు ఒక్క కప్పైనా ఆ చెరువులో కనిపించదు. అదే విధంగానే ఈనాడు లోకములో తెల్లగా చల్లగా ఉండినటువంటి సమయంలో అందరూ మనం బంధువులే, అందరూ మనకు స్నేహితులుగానే మనం వస్తుంటారు. ఏదైనా అధికారమో లేక ఇంకేమైనా ఉత్తమ స్థానమో ఉండినంత వరకు అందరూ మనవారని వస్తుంటుంటారు. ఈ యొక్క స్థానములు, ఈ యొక్క బలములు, ఈ యొక్క శక్తులు క్షీణించిపోయిన తక్షణమే ఒక్కరైనా మనకంటి చూడదు.
1: Truly, today in the world, is there true friendship that can be seen anywhere? Is there a person whom we call a true friend? No, we don't see these qualities at all. Just as when a tank is full of water, frogs come round into that tank. But when the tank becomes dry, all the frogs disappear and walk away immediately from that tank. So also, when a person has wealth, when a person is prosperous, when a person is in a position of authority, then everybody is your friend, everybody is your relation. But when that dries up, when you lose your position, authority and wealth, everyone disappears. No one comes to you as a friend.
0: బంధువులందరూ వాకిటి దాకనే వల్ల కాటికే ఒత్తురు. బంధ మనిషి నింబాయని ఆపద్ బంధువు భగవన్ నామమిరా. కనుక మనకు నిజమైనటువంటి బంధువు, నిజమైనటువంటి మిత్రుడు ఒక పరమాత్ముడే. అలాంటి పరమాత్ముని మైత్రి చేసి, అలాంటి పరమాత్ముని యొక్క స్నేహాన్ని నీవు అనుభవించి, అలాంటి పరమాత్ముని యొక్క ప్రేమలో నీ జీవితాన్ని అంకితం గావించుకుని పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని తిరిగి మన యొక్క భారతదేశానికి అందించేటువంటి యొక్క వీరులుగా, వీరమాతలుగా మీరు విద్యార్థి విద్యార్థినీలు తయారవుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను.
1: All the relations will continue to be our relations and will come with you only up to the entrance to the cremation ground when your body is taken for cremation. The only friend who continues to be with you even after the entrance to the cremation ground is Almighty God. He is the only true friend. All other friends will disappear as you enter the cremation ground. And so I am hoping that you will realize these sacred truths in our tradition and that you will become worthy citizens of our country. I bless you and I bring this discourse to a close.

وَلِيٌّ